ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 10వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో జీవన శైలి చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు, 6:35 పొలం పనులు కార్యక్రమంలో రైతుల అదనపు ఆదాయానికి రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ దయద కృష్ణ గారు తెలియజేసే కొన్ని వివరాలు. 7:00 యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీ బి రమేష్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మధుర క్షణాలను సుస్థిర జ్ఞాపకంగా మారుస్తున్న సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నాహూషి కావూరి గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ. అనంతరం ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జల వనరుల సంరక్షణ ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతికుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈమని శ్రీపూర్ణిమ గారి వేణుగానం. 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ. 11:03 దేవతలు ఎత్తిన పడగ నాటకం రచన డాక్టర్ పివి రమణ గారు, నిర్వహణ శ్రీమతి వై సరోజా నిర్మల. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనుంజయ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2:30 హిందీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తలు.

ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో మైరావణ కథ, చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ గురించి కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దాణా తయారీ అంశం గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: increased border infrastructure by 400%. Referring to the Vibrant Villages program, the Home Minister said that under the initiative, efforts are being made to prevent migration, create jobs and ensure 100% implementation of government welfare schemes. The BJP has announced the names of Sukhendu Sekhar Roy, Sushmita Dev and Prakash Chigbaraik as its candidates for the Rajya Sabha by-polls in West Bengal. The by-polls to these seats will be held on the 24th of this month. The three leaders recently quit the All India Trinamool Congress and joined the BJP. Former Iranian Supreme Leader Ayatollah Ali Khamenei has been laid to rest at the Imam Reza Shrine in Mashhad as thousands of supporters gathered to pay their final farewells. His eldest son, Sayyid Mustafa Khamenei, performed the ritual prayers. Ayatollah Ali Khamenei was killed in US-Israeli strikes on 28th of February this year, triggering a widespread conflict across the West Asia region. In the FIFA World Cup, France stormed into the semi-finals after defeating Morocco 2-0 in the first quarter-final in Boston, USA. The teams were goalless at half-time, but France took control in the second half, with Kylian Mbappe scoring this in the 60th minute and Ousmane Dembele doubling the lead in the 66th minute. And that is the end of this news bulletin.
1: Akashavani, Hyderabad Kendram. ఇప్పుడు సమయం 6:10. భావన కార్యక్రమంలో జీవన శైలి చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం వింటారు.
2: జీవన శైలి, ఇది కేవలం మనం తినే ఆహారం, ధరించే దుస్తులు, నివసించే గృహం మాత్రమే కాదు, అది మన ప్రపంచంతో జరిపే నిరంతర సంభాషణ, మన ఆలోచన విధానం, మన దైనందిన అలవాట్ల సముదాయం. ఆధునిక కాలంలో జీవన శైలి అనే పదం అత్యంత వేగంగా మారుతున్న సాంకేతికత, ఒత్తిడితో కూడిన వృత్తి జీవితం, కృత్రిమమైన సుఖాల చుట్టూ తిరుగుతోంది. కానీ మన భారతీయ వేద సంస్కృతి జీవన శైలిని ధర్మబద్ధమైన జీవనంలా నిర్వచించింది. ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎలా సమతుల్యతను కాపాడుకోవాలో వేదాలు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం ధన్వంతరం తథా, ఆయురారోగ్యమైశ్వర్యం దేహిమే పరమేశ్వర. అంటే ఆరోగ్యం కోసం మనం సూర్యుని ప్రార్థించాలి, పరిపూర్ణ ఆరోగ్యానికి ధన్వంతరిని ఆరాధించాలి. ఆయుషు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ మూడింటిని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుకోవాలి. ఇది మన జీవన శైలికి పునాదులను వేస్తుంది. ఆరోగ్యం లేని ఐశ్వర్యం నిరర్థకం, క్రమశిక్షణ లేని ఆయుష్ భారమైపోతుంది. మన జీవన శైలిలో మొదటి ప్రాధాన్యత ప్రకృతి శక్తులైన సూర్యుడు, వాయువు, నీటికి ఇవ్వాలి. ఆధునిక జీవనశైలికి, వేదకాలపు జీవనశైలికి ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, అప్పుడు మనం ప్రకృతిలో జీవించేవారం, ఇప్పుడు మనం ప్రకృతికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. జీవన శైలి మూల స్తంభాల్లో మొదటిది ఆహార నియమాలు. ఆహారమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని వేదాలు చెబుతాయి. అంటే మనం తీసుకునే ఆహారం శుద్ధంగా ఉంటేనే మన మనస్సు శుద్ధి అవుతుంది. నేడు మనం తీసుకుంటున్న ప్రాసెస్ చేసిన ఆహారాలు, రసాయనాలతో కూడిన పదార్థాలు మనలో ఆవేశాన్ని, సోమరితనాన్ని, అనారోగ్యాన్ని పెంచుతున్నాయి. సాత్విక ఆహారం అంటే తాజాగా ఉండి మన శరీరం మరియు మనస్సుకు శాంతిని ఇచ్చే ఆహారం జీవనశైలిలో మొదటి మెట్టు. ఇక రెండవది దినచర్య, అంటే ప్రకృతి లయకు అనుగుణంగా జీవించడం వేద జీవనశైలి. జీవనశైలి అంటే కేవలం భోగ విలాసాలు కాదు, మన కర్మలను మనం ధర్మబద్ధంగా చేయడం. ప్రతి వ్యక్తికి సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. కేవలం తన కోసం మాత్రమే కాకుండా 10 మందికి సహాయపడే జీవనమే అత్యుతమైనది. నేడు మనం ఒత్తిడి అనే మహమ్మారితో బాధపడుతున్నాం. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి మన జీవన శైలిలో భాగం కావాలి. ఇవి మన మనస్సును స్థిరంగా ఉంచుతాయి. జీవన శైలిని కూడా మరీ కఠినంగా ఉంచకూడదు, అలాగని మరీ విచలవీడిగా ఉండకూడదు. శ్రమకు విశ్రాంతికి మధ్య సమతుల్యత ఉండాలి. మనం చేసే పనిలో ఆనందం ఉండాలి, విశ్రాంతిలో జ్ఞానార్జన ఉండాలి. పాశ్చాత్య నాగరికత ఎక్కువ సంపాదించడం, ఎక్కువ ఖర్చు చేయడం అనే జీవనశైలిని మనకు నేర్పిస్తుంది. కానీ భారతీయ జీవనశైలి తక్కువ ఆశలు, ఎక్కువ తృప్తి అనే సూత్రాన్ని బోధించింది. మన అవసరాలను నియంత్రించుకోగలిగితే

0: తేనే మనం స్వేచ్ఛగా జీవించగలం. అతిగా కోరుకోవడం అంటే ఆశకు బానిస అవ్వడమే. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం అన్నీ ప్రకృతి నుంచే వస్తాయి. ప్రకృతిని కలుషితం చేసే జీవన శైలి మన మనుగడకే ప్రమాదం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెట్లను పెంచడం, నీటిని పొదుపుగా వాడడం, ఇవి నేటి కాలపు జీవనశైలిలో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు.
1: జీవన శైలి చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఇంతవరకు దేవీ కీర్తనలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.

ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈమణి శ్రీపూర్ణిమ గారి వేణుగానం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 8:30

0: ఈనాటి కార్యక్రమంలో రైతుల అదనపు ఆదాయానికి రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ దైద కృష్ణ గారు తెలియజేసే కొన్ని వివరాలను వింటారు.
1: మన దేశంలో గ్రామీణ ప్రజలు 70% వరకు కూడా వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడడం జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో చూసినట్లయితే రైతాంగం పాడి, గొర్రెలు, మేకల పెంపకంతో పాటు పెరటికి అనువైనటువంటి ఈ పెరటి కోళ్లను పెంచుకోవడం జరుగుతుంది. అయితే ఈ పెరటిలో పెంచుకునేటప్పుడు కోళ్ళ యొక్క గుడ్ల ఉత్పత్తి చూసినట్లయితే చాలా తక్కువ మోతాదులో ఉండడం, వచ్చినటువంటి ఏవైతే గుడ్లునో అవన్నీ కూడా మళ్ళా తిరిగి పిల్లలు తీయడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీనితోటి పోషకాహార భద్రత అనేది గ్రామీణ ప్రజలకు తగిన మోతాదులు అందకపోవడం వల్ల అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి ఈ కోళ్ల పరిశోధన సంస్థ వారు ఈ యొక్క రాజశ్రీ కోళ్లను ఉత్పత్తి అభివృద్ధిపరచడం జరిగింది. అయితే ఎందుకు అనంటే మన దేశం యొక్క ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి యొక్క గణాంకాల ప్రకారము సంవత్సరానికి సాలీన ప్రతి మనిషి కూడా 180 గుడ్ల వరకు వినియోగం చేయాలని, 11 కేజీల మాంసం అనేది వినియోగం చేయాలని చెప్పేసి వారి యొక్క గణాంకాలు సూచించింది. కానీ మన యొక్క ప్రస్తుతము మన దేశ యొక్క గణాంకాల పరిస్థితి చూసినట్లయితే 7 కేజీల మాంసము మరియు 106 గుడ్లు మాత్రమే వినియోగం ఉన్నది. ఈ వినియోగం కూడా ఎక్కువ మోతాదులో చూసినట్లయితే ముఖ్యంగా నగరం, మెట్రోపాలిటన్ సిటీలోని నగర ప్రాంతాల్లో మాత్రమే ఈ గుడ్లు, కోళ్ళ మాంసం అనేది వినియోగం ఎక్కువ ఉన్నది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క పల్లెల ప్రాంతాల్లో కానీ ఏజెన్సీ ఏరియాలో కానీ చాలా తక్కువ మోతాదులో ఈ యొక్క వినియోగం అనేది ఉన్నది. కనుక దానిని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాలకు అనువైనటువంటి ఈ రాజశ్రీ కోళ్ళను గాక పెంచుకున్నట్లయితే రైతాంగానికి మంచి గుడ్ల ఉత్పత్తి అనేది పొందడానికి ఉంటుంది. మన దేశావళి కోళ్ళు ఎలాగైతే పెరటిలో పెరుగుతుంటాయో అలాంటి వాతావరణ పరిస్థితుల్లోనే పెరటిలో దొరికేటువంటి యొక్క చెదలు కానీ, పురుగులు కానీ, అక్కడ దొరికేటువంటి గడ్డి కానీ, అక్కడ ఉన్నటువంటి ఏవైతే మనము సప్లిమెంటరీ కింద పాలకూర తరిగిన తర్వాత గోంగూర కాడలు దూసిన తర్వాత మనం పారేస్తుంటాం, అటువంటి అన్నింటినీ కూడా మన ఊరు కోళ్ళు ఎలాగైతే వినియోగించుకుంటాం, ఈ రాయశ్రీ కోళ్ళు కూడా అలాంటివన్నింటినీ కూడా వినియోగించుకుంటూ అలాగే మన ఊరు కోళ్ళకి ఎలాగైతే ఈ తౌడు నూకలు లాంటిది వేసి ఎలాగైతే పెంచుకుంటున్నామో సేమ్ అలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెంచుకుంటూ ఇలాంటివి మనం ఇచ్చినట్లయితే మంచి గుడ్ల ఉత్పత్తి అంటే దాదాపు 140 నుంచి 160 గుడ్ల వరకు

ఎలాగైతే పెంచుకుంటున్నామో సేమ్ అలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెంచుకుంటూ ఇలాంటివి మనం ఇచ్చినట్లయితే మంచి గుడ్ల ఉత్పత్తి అంటే దాదాపు 140 నుంచి 160 గుడ్ల వరకు కూడా వస్తుంది. గుడ్డు సైజు కూడా దాదాపు తెల్లగోడు గుడ్డు అంత సైజు ఉండడం వల్ల కూడా మార్కెట్లో మంచి డిమాండ్ అనేది ఉన్నది. ఈ డిమాండ్ ఉంది కనుక ఇవన్నీ ఎందుకనంటే ఈ రాయశ్రీలో చూసినట్లయితే ఆకర్షణమైనటువంటి ఒక గుణం ఉండడము, దీంతోపాటు గుడ్లు కూడా కలర్ చూసినట్లయితే గోధుమ కలర్లో ఈ యొక్క ఊరి కోడి గుడ్డు ఎట్లా అయితే దేశీయవాళి కోళ్ళు ఎలా అయితే గుడ్డు ఉంటుందో ఆ గుడ్డు కలర్ని ఇవి కలిగి ఉండడము, దానితోపాటు వీటి శరీర బరువు కూడా చూసినట్లయితే దాదాపు గుడ్ల ఉత్పత్తి అనేది 20 నుంచి 22 వారాల మధ్యన స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క ప్రారంభంలో చూసుకున్నట్లయితే మగకోడి దాదాపు 2 కేజీల పైన ఉంటుంది, ఆడకోడి వస్తాలకే దాదాపు పెట్ట చూసుకున్నట్లయితే దాదాపు మనకు 1.5 కేజీ బరువు శరీర బరువు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ కోళ్ళు అనేవి ముఖ్యంగా ఈ రాయశ్రీ కోళ్ళ యొక్క కాళ్ళు చాలా పొడుగుగా ఉండడం వల్ల పరేటిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క కుక్కల బెడత ఉండడము, దానితోపాటు మనకు ఈ బెడతల నుండి తప్పించుకోవడానికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటి నుండి గద్దల బారి నుండి కానీ కుక్కల బెడత నుండి కానీ వీటి తప్పించుకోవడానికి వీటి కాలు పొడుగుండడం వల్ల ఇవి తప్పించుకొని ఈజీగా పరిగెత్తి తమను తాము రక్షించుకునేటువంటి గుణం కూడా ఈ రాయశ్రీ కోళ్ళ ఉన్నది. ఈ గుడ్ల ఉత్పత్తి మంచి సైజు ఉండడము, అధిక గుడ్ల ఉత్పత్తితో పాటు ఒకవేళ మేము లేదు దీన్ని మేము మాంసం కొరకే పెంచుకోవాలంటే కూడా ముఖ్యంగా మేము మాంసం కొరకు కూడా పెంచుకోవచ్చు. మాంసం కొరకు కూడా పెంచుకున్నట్లయితే దాదాపు మనకు 14-15 వారాలలో కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1.3 to 1.5 కేజీ లోపల కూడా శరీర బరువు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఎందుకనంటే ఈరోజు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు మెట్రోపాలిటన్ సిటీలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ యొక్క రంగు ఈకలు కలిగినటువంటి కోళ్లకు మంచి డిమాండ్ ఉన్నది. వాటి మాంసం కూడా ఇటు గ్రామీణ ప్రాంతాలతో పాటు కూడా ఈరోజు నగర ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లోనూ కూడా ప్రిఫర్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆరోగ్యమైనటువంటి ఆలోచన విధానంతో నడుచుకుంటున్నారు. ప్రస్తుతానికి వారికి ప్రస్తుతానికి తెల్లకోడి గుడ్డు కంటే కూడా ఈ యొక్క పెరట్లో పెరిగేటువంటి పరిసర ప్రాంతాలను తింటూ వాటిని వినియోగం చేసుకుంటూ మంచి గుడ్లు ఉత్పత్తి చేయడం వల్ల కూడా ఈ బ్రౌన్ కలర్ ఉండడము ఆ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచి పోషక పదార్థాలు అనేవి ఇస్తున్నాయి. కనుక ఈ గుడ్డును కూడా ఈరోజు చాలామంది నగర ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ గుడ్డును కూడా బాగా ప్రిఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగనే మనము ఈ యొక్క కోళ్ళను కాక పెంచుకున్నట్లయితే దాదాపు మనకు ఒక్కొక్క కోడికి ఖర్చు చూసుకున్నట్లయితే 200 నుంచి 220 రూపాయల వరకు కూడా ఒకవేళ మాంసం కొరకు పెంచుకున్నట్లయితే అయ్యేటువంటి ఖర్చు వస్తే వాళ్ళకి 200 నుంచి 220 రూపాయల దాకా కూడా ఖర్చు రావడము. ఆ తర్వాత వీటిని మార్కెట్లో చూసినట్లయితే మనము ఈరోజు 300, 350, 400 ఇట్లా అంటే ప్రాంతముటు మరియు ఉత్పత్తి డిమాండ్ను బట్టి కూడా రేట్ అనేది కొంత ఫ్లక్చువేషన్ ఉన్నది. మినిమం ప్రైస్గా చూసుకున్నా కానీ మనకు 300 నుంచి 350 రూపాయలు ఉంది. కనుక మనకు ఒక 4 నుంచి 4.5 నెలల లోపలనే మంచి రాబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి మనము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్పేస్ని కానీ ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీటిని ఎంతవరకు స్పేస్ మామూలుగా మేము పరిసర ప్రాంతాలు ఒకవేళ పెరట్లో పెంచుకోవాలి లేకపోతే తోటలలో పెంచుకోవచ్చు అనుకున్నప్పుడు మనము వీటిని దాదాపు ఎకరానికి వచ్చేసి 500 నుంచి 600 కోళ్ళ వరకు కూడా మనం రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే రైతాంగానికి ముఖ్యంగా బ్రూడింగ్ విషయంలో కొంత ఇబ్బందికరమైన ఈ యొక్క బ్రూడింగ్ బ్రూడర్స్ కొనుక్కొచ్చుకోవడము ఈ యొక్క నీటి పాత్రలే కానీ దానా పాత్రలే కానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కనుక వాటిని అధిగమించడం కొరకు ఈరోజు ఈ యొక్క పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి కోళ్ళ పరిశోధన సంస్థ వారు రైతాంగాన్ని ఈ యొక్క ప్రాబ్లం లేకుండా బ్రూడింగ్ విషయంలో ప్రాబ్లం లేకుండా అలాగనే వ్యాక్సినేషన్స్ కూడా తక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు కొంత మన యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. కనుక అలాంటి ఇబ్బందులన్నింటిని కూడా అధిగమించడం కొరకు ఈరోజు ఈ కోళ్ళ పరిశోధన సంస్థలో 5 వారాల కోడి పిల్లలను కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. ఈ 5 వారాల కోడి పిల్లలను సప్లై చేస్తుంది కనుక వాటిని కూడా మీరు బుకింగ్ చేసుకొని రైతాంగం పొందుకోవచ్చు. వీటిని తీసుకుపోయి మన పెరట్లో ఎలాగైతే మన ఊరి కోళ్ళు ఎలాగ విడిచిపెట్టేసి పెంచుకుంటామో అలాగనే పెంచుకుంటే మంచి ఉత్పత్తి ఉత్పాదక శక్తితో పాటు రైతుకు కూడా కొంత లాభసాటిగా ఈ యొక్క పెంపకం ఉంటుంది. కనుక రైతాంగము వీటిని పెట్టుకొని వ్యవసాయ

0: వ్యవసాయంతో పాటు మనకు వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా, ముఖ్యంగా ఈ సంవత్సరం వచ్చేసి ఎలినో పరిస్థితులు అంటున్నారు, వర్షాలు తక్కువ పడతాయి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు కొంత చేదోడు వాదోడుగా కొంత ఉపాధి రంగంగా కూడా ఈ పెరటి కోళ్ళ పెంపకాన్ని, పెరటిలో వచ్చేసి మన ఈ రాయశ్రీ లాంటి కోళ్ళని పెంచుకున్నట్లయితే ఉపాధి రంగంగా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు.
1: రైతుల అదనపు ఆదాయానికి రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ దైద కృష్ణ గారు తెలియజేసిన కొన్ని వివరాలను విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ఇండియా శారీరక విద్య క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వసతులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర్ మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబెల్పేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి దాదాపు 2 కోట్ల 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి

0: నుండి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ కి దాదాపు 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకున్నాం.
1: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్టులు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్బంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవలి కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గుగనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్కు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గుగనిని తాడిచెర్లట్టు మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
1: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పెంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ తెలిపారు. విశాఖపట్నం ఋషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ, రాష్టంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
3: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్కి ఏం కావాలో తెలుసు, కాబట్టి రెండు కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
1: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోప ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

0: ప్రకటించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించే వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రీసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी प्रावोचत् यत् एकविंशति शताब्द्याः भारतं विकसित भारतं भवितुं संकल्पबद्धं वर्तते. तेनोदीरितं यत् साम्प्रतं भारतं तादृशः देशः यः अधिक विकासे विश्वसिति. विगत द्वादश वर्षेषु स्वस्य तृतीयम् ऑस्ट्रेलिया भ्रमणं हैट्रिक इति विज्ञापयता तेन प्रतिपादितं यत् एषः प्रवासः भारत ऑस्ट्रेलिया संबद्धानां अपूर्वगमितां सूचयति. अत्रावसरे ऑस्ट्रेलिया देशस्य प्रधानमंत्री एंथनी एल्बनीज अपि तत्र उपस्थितः आसीत्. तेन तत्रत्यं जनसमूहं वीक्ष्य एषा सहभागिता दृढतरा इत्युक्तम्. अस्मात् पुरा उभयोः देशयोर नेतृभ्यां मेलबर्न नगरे तृतीये भारत ऑस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलने भागं गृहीत्वा शिष्टमंडल स्तरीया द्विपाक्षिकी वार्ता विहिता. हिंद प्रशांत क्षेत्रे शांतिं स्थिरतां च स्थापयितुं द्वाभ्यां नेतृभ्यां रक्षा सुरक्षा सहयोग संयुक्त घोषणापत्रे हस्ताक्षरं विहितम्.
2: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
1: वार्ताहरान् संबोधयन् प्रधानमंत्री न्यगादीत् यत् भारत ऑस्ट्रेलिया देशाभ्यां परमाणु ऊर्जा क्षेत्रे ऐतिहासिकः सहयोगः साधितः. केन्द्रीय गृहमंत्री अमितशाहः प्रत्यपादयत् यत् एकः सुरक्षितः समृद्धश्च सीमाप्रान्तः अथ जागृतः समाजः सम्भूय एव देशं सुरक्षितं विधातुं शक्नुवन्ति. गृहमन्त्रिणा ह्यः नवदेहल्याम् आरक्षक अधीक्षकाणां सम्मेलने सम्भाषणं कुर्वता प्रतिपादितं यत् वैब्रेंट विलेजेस् इत्यस्य क्रांतिकारी उपक्रमस्य अन्तर्गतं सीमा प्रान्तेभ्यः पलायनम् अपाकर्तुं प्रत्यग्रवृत्त्यवसराणां क्रियान्वयनं विधीयते. श्रीशाहः सविशेषं प्रावोचत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः कुशलनेतृत्वे केन्द्रप्रशासनेन सीमावर्ती अवसंरचनासु वैज्ञानिकरीत्या 400% यावत् अभूतपूर्वो विकासो विहितः. देशे द्रुतगत्या प्रवर्धमानस्य सहायक प्रजनन प्रौद्योगिकी क्षेत्रस्य विविधासु अनियमिततासु वर्धमानां चिन्तां वीक्ष्य राष्ट्रिय महिला आयोगेन एका उच्चस्तरीया विशेषज्ञ समितिः

0: ही निर्मिता। अत्रावधेयं यत् इयं समितिः महिलानां प्रजननाधिकाराणां प्रतिष्ठायाः सुरक्षायाश्च संरक्षणं करोति। तत्रैव आईवीएफ चिकित्सालयानां एआरटी केन्द्राणां अथ युग्मकोशानां नियन्त्रकतन्त्राणां प्रासंगिकविधानां च व्यापकं पुनरीक्षणं विधास्यति। संयुक्तराज्यामेरिका बुशहर परमाणु ऊर्जा संयंत्र पार्श्वे वैमानिक आक्रमणं कृतवानिति ईरानेन आरोपितम्। ईरानस्य प्रशासनिक वार्ता संस्थया संसूचितं यत् एतत् आक्रमणं अमेरिका देशस्य सेनाद्वारा स्व आक्रमणानि समापनस्य होरानन्तरमेव जातम्। इतः प्राग् अमेरिका देशेन ईरान देशस्य उपरि नूतनानि वायु आक्रमणानि कृतानि। यदा तु तेहरान देशः पश्चिमेशियायाम् अमेरिका सम्बद्ध देशान् लक्ष्यीकृत्य प्रक्षेपास्त्र प्रहारैः प्रत्युत्तरं दत्तवान्। ईरान देशस्य स्वास्थ्य मन्त्रालयः अवोचत् यत् अमेरिका देशेन कृतेषु दिनद्वयाक्रमणेषु न्यूनातिन्यूनं 14 जनाः मृताः। पादकन्दुक क्रीडायाम् अमेरिका देशस्य बोस्टन् नगरे आयोजिते प्रथमे प्रागुपान्त्यचरणस्य द्वन्द्वे फ्रांस दलं मैरिको दलं पराभूय उपान्त्यचक्रे प्रविष्टवत् इति वार्ताः।
1: आकाशवाणी यादाद्रि भువనగిరి జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ బి రమేష్.
2: యాదాద్రి భువనగిరి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో విజయవంతంగా ముగిశాయని అదనపు కలెక్టర్ కె వెంకరెడ్డి తెలిపారు. 4.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను అధికారులు 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ లో నిర్వహించిన ఏక్ ఫెడ్ మాకేనామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రకృతి సంరక్షణకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎయిమ్స్ లో కొనసాగుతున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భువనగిరిలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై జరిగిన సమావేశంలో రాష్ట సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెన్హర్ మహేష్ దత్ ఎక్కవ్ పాల్గొన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో గుర్తించిన ప్రజల సమస్యలు ఫిర్యాదులు అధికారులు యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భువనగిరి కిల్లాపై 65 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోప్ వే పనులు రాష్ట పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కొలనుపాక సోమేశ్వరాలయాన్ని స్మార్ట్ టెంపుల్గా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు స్థానిక యువతకే కేటాయించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన దిశా సమావేశంలో పాల్గొన్న ఆయన గట్కేసర్ వంగపల్లి ఎంఎంటీఎస్ పనులను 2027 నాటికి పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారులపై బ్రిడ్జిలు సర్వీస్ రోడ్ల నిర్మాణం వేగవంతం చేసి ప్రమాదాలు నివారించాలని అధికారులకు సూచించారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాలో జరిగిన బీజేపీ శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ మూసీ నది శుభ్రతకు తాము వ్యతిరేకం కాదని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ఏటీఎంలా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్టంలో 1,15,00,000 కుటుంబాలకు త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం వర్తింపచేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల నుంచి అట్టడుగు వర్గాలు మైనార్టీల ఓట్లు తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు. యాదగిరిగుట్టలో జరిగిన టీపీసీసీ బీఎల్ఏల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి అర్హుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆలేరులో నిర్వహించిన ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమాపేశంలో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రారంభించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికి ఉచిత పాఠ్యపుస్తకం పుస్తకాలు పంపిణీ చేస్తారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఆలేరులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ స్వయం సహాయక

0: సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ మహిళల సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 227 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 18.74 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుంది. 2026-27 ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ పథకం కింద ఈ నిధులు విడుదలయ్యాయని పనుల పర్యవేక్షణ బాధ్యతలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అప్పగించినట్టుగా అధికారులు తెలిపారు. అనేక త్యాగాలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్టం సిద్ధించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో యాదాద్రి జిల్లాను రాష్టంలోనే అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో కంది సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు వరిలో సన్న రకాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ కు సంస్థాగత అత్యున్నత రక్తదాత ప్రేరేపిత పురస్కారం లభించింది. సమాజంలో రక్తదానంపై విస్తృత అవగాహన కల్పిస్తూ ఎంతో మందిని రక్తదానంపై ప్రోత్సహించినందుకు ఈ అవార్డుకి ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో భవానీశంకర్ పదవీ కాలాన్ని రాష్ట ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
1: యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరుదేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందేభారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: भारत ने मून के साउथ पोल पर चंद्रयान लैंड कराया. दुनिया में कोई और देश ऐसा नहीं कर पाया. लेकिन भारत इतने भर से संतुष्ट नहीं रहा. भारत अब स्पेस में अपना गगनयान

0: यान भेजने की तैयारी कर रहा है। भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है।
1: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 2300,000 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రొడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక, పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా

0: మూడవసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న రెండవ క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఉదయ తరంగిణి శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన మధుర క్షణాలను సుస్థిర జ్ఞాపకంగా మారుస్తున్న సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నాహోషి కావూరి గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు.

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం.
2: శ్రోతలకు నమస్కారం. మానవ మస్తిష్కపు సామర్థ్యాన్ని ఇంకా చురుగ్గా చేసేవి, సమాజపు దృష్టికోణాన్ని మెరుగుపరిచేవి కళలు. అయితే సమసమాజంలో ఎన్నో గొప్ప కళలున్నాయి. మరి ఆ కళలన్నిటిలో ప్రముఖ పాత్ర పోషించేది ఫోటోగ్రఫీ అని చెప్పొచ్చు. ఈ ఫోటోగ్రఫీ రంగంలో క్రియేటివ్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నాహుషి కావూరి గారు ఈరోజు మన సుపథంలో మనతో ముచ్చటించడానికి వచ్చారు. నాహుషి గారు నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: నాహుషి గారు సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అనాలి మిమ్మల్ని. అయితే మీ విజయగాథలోకి వెళ్లే ముందు మీ పేరు సౌండ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. నాకు మీ పేరు వెనక ఉన్న ఇతివృత్తం చెప్తారు. నాహుషి, వాట్ డస్ ఇట్ మీన్? ఎలా వచ్చింది, ఏంటి
3: పేరు వెనకాల కథ ఏంటంటే, నేను పుట్టింది అనురాధ నక్షత్రంలో. అయితే నాకు దీర్ఘం మీద మొదలవ్వాలి పేరు అన్నారంట. అయితే మా అమ్మ నాన్నకి, సో మా అమ్మ నాన్న పెళ్లి చేసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మా నాన్నగారు హీ లాస్ట్ హిస్ ఫాదర్ అనమాట. చాలా చిన్నప్పుడు మా తాతగారు వెళ్ళిపోయారు. సో నాన్నగారిని దత్తత తీసుకొని తండ్రి స్థానంలో కూర్చొని పెళ్లి చేసింది శాస్త్రి గారు. సో ఆయన మా అమ్మ నాన్న ముగ్గురు కూర్చొని నాకు దీర్ఘంతో మొదలయ్యే పేర్లన్నీ మెయిన్ స్ట్రీమ్ గా ఉన్నవన్నీ వద్దు అనుకొని చాలా దీర్ఘంగా కూలంకషంగా చర్చించుకొని అలా మొత్తానికి శాస్త్రి గారి వెతికి పెట్టారండి ఆ పేరు. నాహుషి అంటే అస్థిరత్వము లేనివాడు దాని అర్థం.
2: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి నామకరణంతోనే మీ జీవితంలో కళ ప్రవేశించిందేమో అనిపిస్తుంది. అయితే ఫోటోగ్రఫీకి సంబంధించి, ఈ కళలకు సంబంధించి ఒక సేయింగ్ ఉంది, ఐ డోంట్ షూట్ వాట్ ఇట్ లుక్స్ లైక్, ఐ షూట్ వాట్ ఇట్ ఫీల్స్ లైక్ అని. సో మీరు ఫోటోగ్రఫీ రంగం వైపు ఎందుకు వచ్చారు? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బికమ్ ఏ ఫోటోగ్రాఫర్?

0: నేను అందరికీ చాలాసార్లు నా వర్క్షాప్స్లో కూడా చెప్తుంటానండి, ఐ బికేమ్ అ ఫోటోగ్రఫర్ బై మిస్టేక్ అంటుంటా. అంటే ఫోటోగ్రఫర్ అవ్వాలని నేను ఇప్పుడు అనుకోలేదు.
1: సో నాట్ బై చాయిస్, ఇట్ బై ఇట్స్ బై ఛాన్స్.
0: యా, ఇట్స్ కంప్లీట్లీ ఫుల్గా ఛాన్స్, ఏదో
1: ఓకే
0: అలా అనుకోకుండా అయిపోయింది.
1: ఓకే
0: అది ఎలా అయిందంటే, డిగ్రీ ఫినిష్ చేసి నేను నెక్స్ట్ ఏం చదువుకుందాం, మాస్టర్స్ ఇందులో చేద్దాం, అది ఇది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా ఆనెస్ట్లీ. ఆ కన్ఫ్యూజన్లో అమర్ రమేష్ అని చెప్పేసి ఒక ఫోటోగ్రఫర్ ఉన్నారు, ఆయన హీస్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రఫర్స్. ఆయన ఒక వర్క్షాప్ పెడుతున్నాను చెన్నైలో, అంటే నేను ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వర్క్షాప్కి వెళ్ళా. వర్క్షాప్లో మీరు ఒక ఫోటోగ్రఫర్గా ఉన్నప్పుడు నేను లైటింగ్తో చాలా డిఫరెన్స్గా నేను ఏదో చేసేస్తాను, క్రియేటివ్గా నేను వచ్చేసేస్తా ఇచ్చేసేస్తాను చాలా అనుకోవచ్చు, బట్ మీరు అనుకుంటున్నవన్నీ కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ ఏంటంటే టెక్నికల్ విషయాలు. ఆ టెక్నికల్ విషయాలు నువ్వు కాకపోతే ఇంకొకటి చేస్తాడు. నువ్వు ఫోటోగ్రఫర్గా ఎప్పుడు డిఫరెంట్గా ఉండగలవు అంటే, యాజ్ అ పర్సన్ నువ్వు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్గా ఉంటే నువ్వు తీసే ఫోటోలు మారుతాయి.
1: నాకు ఒక మాట గుర్తొస్తుంది అంటే, గొప్ప ఫోటోగ్రాఫర్ కెమెరాతో కాదు తన దృష్టితో అద్భుతాలను సృష్టిస్తాడని
0: యా,
1: ఇప్పుడు ఆయన రమేష్ గారి మాట నిజం అనిపిస్తుంది.
0: అలాంటిదే. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఒక పర్సన్గా నువ్వు నిన్ను ఎడ్యుకేట్ చేసుకునే కొద్దీ ప్రపంచాన్ని చూసి నువ్వు అడిగే ప్రశ్నలు మారుతాయి, వాటికి నీకు వచ్చే సమాధానాలను నువ్వు అర్థం చేసుకునే విధానం మారుతుంది, నువ్వు అర్థం చేసుకునే విధానం బట్టి నువ్వు ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తావు అనే దాంట్లో మార్పు వస్తుంది. సో నువ్వు ఫోటోగ్రఫర్గా నేను ఏదో చేశాననే దానికంటే ముందు ఒక మనిషిగా నువ్వెలా నిన్ను నువ్వు డెవలప్ చేసుకోగలవు, నిన్ను నువ్వు ఎలా ఎడ్యుకేట్ చేసుకోగలవు. వెన్ యూ బికమ్ అ బెటర్ పర్సన్ యూ విల్ ఆటోమేటిక్లీ బికమ్ అ బెటర్ ఫోటోగ్రఫర్.
1: మంచి మాట.
0: సో నాకు అక్కడి నుంచి ఆయన మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు జీవితంలో ఎడ్యుకేషన్ అదంతా ఓకే, కానీ ఇఫ్ ఎనీథింగ్ నాకు ఇలాంటి మెంటర్ కావాలి జీవితంలో అని చెప్పేసి ఆయనతో జాయిన్ అయ్యి ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సమ్హో ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేయడం ఏంటంటే, ఆయన కూడా నన్ను ఎందుకు హైర్ చేసుకున్నారో ఆయనకి తెలియదు.
1: తెలియదు,
0: హైర్
1: ఇట్
0: చేసుకున్న తర్వాత ఆయన
1: హ్యాపెండ్
0: ఇప్పుడు ఇంతకు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఆయన నన్ను అడిగారు. సో అలా సరే ఫొటోస్ తీద్దామని స్టార్ట్ చేసి, నాకు అలా తీగ తీగ నాకు ఫొటోస్లో ఏం నచ్చిందంటే, మీరు ఇందాక అన్నారు చిన్న మాట సెలబ్రిటీ ఫోటోగ్రఫర్ అని చెప్పొచ్చు అని, కానీ నా వరకు నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను అమర్ గారితో ఉన్నప్పుడు డైరెక్టర్ శంకర్ గారి డాటర్ వెడ్డింగ్, అలా చాలా సెలబ్రిటీస్ వెడ్డింగ్స్ షూట్ చేశారు, కానీ షూట్ చేసేటప్పుడు కూడా మొత్తం అంతా నాకు ఏంటంటే, పెళ్లిలో ఉన్నంతసేపు మీరు నా వరకు నాకు సంబంధించినంత వరకు ఒక పెళ్లి కూతురు వాళ్ళ నాన్న. సో అలా చూసుకుంటూ ఓకే నా వరకు నేను వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు నేను ఫీల్ అవ్వగలనా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెడ్డింగ్ ఫోటోగ్రఫర్గా ఫొటోస్ ఇంకొకళ్ళకి తీసి వాళ్ళకి నచ్చినట్టు తీయడం అవన్నీ పక్కన పెడితే, మీ స్థానంలో నేనుండి మీ ఎమోషన్స్ నేను ఫీల్ అవ్వగలనా లేదా, అది ఫీల్
1: కరెక్ట్.
0: అవ్వగలిగినప్పుడే నేను మంచి ఫోటోలు తీయగలను. లేకపోతే నేను ఫోటోలు తీయడానికి ఊరికనే గోడ మీద కూర్చుని ఈగ చూ, అన్నిటికీ పెద్ద తేడా ఉండదు. ఐఎమ్
1: మంచి పాయింట్
0: ఆల్సో
1: తీసుకొచ్చారు మీరు. మీరు అన్నట్టు స్టిల్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మరి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వైపు వచ్చారు?
0: యాజ్ అ పర్సన్ నాకు క్యూరియాసిటీ ఎక్కువ. సో నాకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఒకటి, అమర్ రమేష్ గారు ప్రైమరీలీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటారు, దాంట్లో నా క్యూరియాసిటీ ఇంకా ఓకే మనుషుల స్టోరీస్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళ ఎమోషన్స్ ఏంటి. సో ఈ క్యూరియాసిటీ వల్ల నాకేంటంటే, ఎవ్రీ వెడ్డింగ్ నేను షూట్ చేసే కొద్దీ నాకు ఇంకా ఇంకా షూట్ చేయాలి అనిపించడం. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్సో క్యూరియాసిటీ, నన్ను నేను ఐ కాల్ మై సెల్ఫ్ అ మంకీ. ఏంటంటే ఒక చోట ఉండను నేను, నా కాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండవు, అందుకే నేను అస్థిరత్వం లేనివాడు అని పేర్లో ఉన్నవాడికి ఉంటుంది అని పెట్టారు నాకు పేరు. బట్ కెమెరా పట్టుకో వింత వింతగా ఫోటోలు ఎక్కడ తీయచ్చు. సో ఈ ఎక్స్పెరిమెంటల్గా క్యూరియస్గా ఉండే నేచర్ నాకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గేవ్ మీ దట్ స్పేస్.
1: ఓకే
0: అండ్ నేను ఇప్పటివరకు చాలామంది నాకు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటంటే, ఒక వెడ్డింగ్ షూట్ చేసి బయటకు వచ్చేసాను అన్నట్టు కాకుండా, ఇట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలోకి నన్ను ఎలో చేస్తున్నారు. ఇప్పుడు
1: బాగుంది.
0: ఒక పెళ్లిలో షూట్ చేసేటప్పుడు ఏంటంటే, ఆల్మోస్ట్ చాలాసార్లు వాళ్ళ అమ్మా నాన్నకంటే ముందు జరిగే విషయాన్ని నేనే చూస్తుంటా ఒక ఫోటోగ్రఫర్గా,
1: కరెక్ట్
0: నాకంటే క్లోజ్గా అక్కడ ఎవరు లేరు.
1: కరెక్ట్
0: కానీ నేను అంత క్లోజ్గా ఉండాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్యామిలీ కూడా నన్ను ఎలో చేయాలి అక్కడ
1: కరెక్ట్
0: ఉండడానికి,
1: ఆ స్పేస్ ఇవ్వాలి.
0: ఆ స్పేస్ ఇవ్వాలి. సో ఆ స్పేస్ నాకు నిజంగా ఇచ్చి, ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే పెళ్ళి అంతా షూట్ చేసేసి 6-7 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా నాతో, ఇంకా వాళ్ళకి పిల్లలు పుడితే ఐఎమ్ లైక్ ఏంటంటే, ఓ నావషి మామ అని చెప్పేసి నన్ను ఇంట్రడ్యూస్
1: కనెక్ట్
0: చేస్తారు
1: అవుతారు.
0: తప్ప,
1: ఓకే ఓకే
0: ఓ ఇతను మా పెళ్లి ఫోటోలు తీశాడు అది
1: ఇంకా
0: ఎప్పుడు తర్వాతే వస్తుంది.
1: ఓకే. సో అంటే మీరు వెల్కమ్ ఫోటోగ్రాఫర్గా వెళ్ళినా బయటికి రావడం ఒక బంధుత్వంతో వస్తున్నారు బయటికి.
0: యా, సో నాకు అది ఎక్కువ లైక్ ఇట్ ఫుల్ఫిల్స్ మీ.
1: సూపర్, బాగుంది.
0: సో మేబీ దట్స్ వాట్ ఈస్, దానివల్ల నేను ఇంకా కంటిన్యూ అవుతున్నానేమో.
1: అయితే వాళ్ళ లైఫ్లో ఒక మూమెంట్ పెళ్ళి అనేది మెమొరబుల్గా మార్చగలుగుతున్నారు అంటారు కదా, ఇప్పుడు కాలాన్ని సైతం బంధించే అద్భుతమైన శక్తి ఫోటోగ్రఫీకి ఉంది. ఈ ఫోటోగ్రఫీలో ఇప్పుడు దెర్ ఇస్ సేయింగ్, నిన్ను నువ్వు చెక్కుకుంటూ మలుచుకుంటూ వెళ్ళు, గెలిస్తే పూజిస్తారు, శిల్పాన్ని అవుతావు, ఓడితే శిల్పి అవుతావు అని. సో అలా ఫోటోగ్రఫీ రంగంలో

0: మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకున్నవి, ఆర్ ఇప్పుడు ఏ రంగమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మీరు మీకు డౌన్ అనిపించిన సందర్భాలు కానీ, మీకు మీరు ఇన్స్పిరేషన్ తెచ్చుకున్న సందర్భాలు కానీ మాతో షేర్ చేసుకుంటా.
1: షూర్, ఇది నేను అంత ఇంపాక్ట్ అవుతుంది అని అనుకోని సంఘటన, కానీ ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు దాని ఇంపాక్ట్ నాకు చెప్పినప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే, సో ఒక షూట్ చేసిన ఒక పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే వెళ్ళిపోయారనమాట. అయితే పెళ్లి కూతురుగా చేసేటప్పుడు ఈవెంట్లో వాళ్ళ అమ్మగారు ఫొటోస్ కొన్ని పెట్టారు. అయితే అందులో ఒక ఫోటో ఏంటంటే గట్టిగా నవ్వుతున్నారు వాళ్ళ అమ్మగారు. నాకు సడన్గా వెయిట్, వాళ్ళ అమ్మగారిది పెళ్లి కూతురుది ఇద్దరికి ఒకే నవ్వు అనిపించింది. అయితే ఏం చేయొచ్చు అని అక్కడ, సో నాకేంటంటే పక్కన వాళ్ళు ఇంకా టీం కూడా షూట్ చేస్తున్నారు, బట్ టీం అంతా ఒక రకంగా షూట్ చేసినప్పుడు ఓకే. నాకు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అందరూ ఒకటి షూట్ చేస్తున్నారు, వాళ్ళు షూట్ చేయండి, నేనేం చూడొచ్చు ఇక్కడ, నా ఎవరికి కనిపించింది నాకు ఒకటి కనిపించేలాగా నేను ఏం చూడొచ్చు, డిఫరెంట్గా ఏం చూడొచ్చు అని. సో అప్పుడు ఆ క్షణంలో నేను సరే అని పెళ్లి కూతురు మీద ఒక లైట్ పెట్టి దాని తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫోటో ఎలా తీశానంటే, ఈవిడ వాళ్ళ అమ్మగారి పెద్ద నవ్వు ఉంటుంది, ఆ నవ్వు కిందే ఆ ఫోటో ఫ్రేమ్ అద్దం రిఫ్లెక్షన్లో పెళ్లి కూతురు గట్టిగా నవ్వుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ నాన్నగారు చూసినప్పుడు, నేను అప్పుడు తీసినప్పుడు నాకు అది నార్మల్ ఒక రిఫ్లెక్షన్ షాట్ తప్ప ఏదో ఒక ప్రయత్నం చేశాను, అది ఎలా వచ్చిందో తెలియదులే అనుకుంటూ నేను వదిలేశా. కానీ అది ఆల్బంలో పెద్దదిగా ఇంత పెద్దదిగా ప్రింట్ అయినప్పుడు వాళ్ళ నాన్నగారు చూసి అబ్బా అని ఆయన ఏడ్చేశారంట, కళ్ళలో నీళ్లు తిరిగాయంట ఆయనకి. సో నాకు అప్పుడే ఓ మనం ఎంత ఫోటోగ్రఫర్గా, అది వన్ ఆఫ్ ద మూమెంట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఫోటోగ్రఫర్గా నేను కొన్ని విషయాలు టెక్నికల్గా మాత్రమే చూస్తాను కానీ ఎమోషనల్గా చూడట్లేదు నేను. అది ఆ క్షణంలో నేను ఎమోషనల్గా తీసేటప్పుడు నేను ఎమోషనల్గా చూడలేదు, కానీ వాళ్ళు ఆ ఫోటో చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఓ ఇంకా మనం డీపర్గా అర్థం చేసుకోవాలరా, మనం కూర్చొని ఎంతసేపు లైట్ ఇక్కడ పెడదాం లైట్ ఎక్కడ పెడదాం అన్నట్టు కాకుండా వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అవి అర్థం చేసుకోగలనా. సో అదొక డిఫైనింగ్ మూమెంట్. ఇంకొక డిఫైనింగ్ మూమెంట్ కూడా ఏంటంటే, మనకి పెళ్ళి నార్త్ ఇండియన్ డ్రింక్స్లో బారాత్ అని చెప్పేసి చేస్తారండి, అది గంటలు గంటలు తరబడి పెళ్లి కొడుకుని కారులో కూర్చోబెట్టి ఊరేగింపు చేసి తీసుకెళ్తారు. అప్పుడు ఇది ఒకటి ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 3 గంటల పైగా వెళ్ళిపోతుంది, ఇంకా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళట్లా వీళ్ళు ఎంతకి. సరే నేను కూడా అన్ని యాంగిల్స్లో తీయడం అంతా తీసేసా, తీసేసి ఇందాక కోతిని చెప్పాను కదా, ఇంక కొత్త యాంగిల్ ఏముంటుంది ఇక్కడ కారులో అని చెప్పేసి నేను కారు ఎక్కేసి డ్రైవర్ పక్కన కూర్చున్నా. అక్కడ మన కారులో పైన మిర్రర్ ఉంటుంది కదా, వెనకాల కనిపించే మిర్రర్, రియర్వ్యూ మిర్రర్, డ్రైవర్ పక్కన కూర్చొని నేను కనిపించకూడదు ఆ మిర్రర్లో, అందుకని నేను సీట్ లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయి మొత్తానికి కోతిలాగే కెమెరా మాతో ఇలా పైకి వచ్చి పట్టుకున్నా. ఇప్పుడు షార్ట్ ఏమొచ్చిందంటే, ఈ రియర్వ్యూ మిర్రర్లో నా వెనకాల పెళ్లి కొడుకు కూర్చున్నాడు. సో రియర్వ్యూ మిర్రర్లో పెళ్లి కొడుకు డాన్స్ చేస్తూ ఇలా ఒక షార్ట్ ఉంటుంది, రేవ్యూ మిర్రర్ ముందు కూడా మనకు కనిపిస్తుంది కారు ముందు,
0: ఫ్రంట్ వ్యూ
1: అంతా ఫ్రెండ్స్ డాన్స్ చేస్తున్నారు. సో సింగిల్ షాట్ లో ఫ్రెండ్స్ ఇక్కడ ముందు డాన్స్ చేస్తున్నారు, రేవ్యూ మిర్రర్ లో పెళ్లి కొడుకు డాన్స్ చేయడం. నాకు అవార్డు వచ్చిన ఫస్ట్ షాట్ అదే. నాకు అందరూ ఓ అవార్డ్ వినింగ్ అంటారు, బట్ దట్స్ మై ఫస్ట్ అవార్డ్. సో అది దట్ నాకు ఎప్పుడు అసలు ఫోటో ఆల్వేస్ ఇన్ మై హార్ట్ అనమాట. అండ్ దట్ ఫోటో ఆల్సో రిమైండ్స్ మీ, నావషి నువ్వు కోతిగా ఉంటేనే బ్రహ్మాండమైన ఫోటోలు దిగలవు.
0: సో నాకు ఇంకా సేయింగ్ గుర్తొస్తుంది అంటే, వెన్ యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ వెన్ పీపుల్ ఆస్క్ మీ వాట్ ఎక్విప్మెంట్ ఐ యూజ్, ఐ టెల్ దమ్ మై ఐస్ అని.
1: రైట్.
0: మరి ఇంత క్రియేటివిటీ ఉన్న నావషి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్గానే ఉండిపోతున్నారా, సినిమాల వైపు ఏదైనా ఆసక్తి ఉందా, అటువైపు ఏమైనా ప్రయత్నించారా?
1: సినిమాల వైపు నాకు ఆసక్తి అయితే లేదండి, అమ్మగారు వచ్చేసి రైటర్ అనమాట. సో అంత నాకు ఎప్పుడు ఆసక్తి ఎప్పుడు కలగల. అండ్ నాకు ఎందుకో ఒకప్పుడు ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వాలనే అనుకున్నా, కానీ జెన్యున్గా నాకు ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత నేను ఐ ఆస్క్ మై సెల్ఫ్, ఏంటి వై డూ ఐ లైక్ దిస్, ఇంకేదైనా చెయ్యొచ్చా, ఇస్ దేర్ ఎనీథింగ్ ఐ వాంట్ టు డూ, ఐ లవ్ రైటింగ్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను కూర్చొని ఐ జస్ట్ వోక్ అప్ వన్ డే, ఐమ్ లైక్ సరే ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను ఈ జీవితంలో నేను సాధించింది ఏం లేదు కానీ వాట్ ఇఫ్ ఐ స్టిల్ రైట్ అ బుక్, జస్ట్ బికాస్ ఐ లైక్ రైటింగ్ ఐ విల్ రైట్ అ బుక్ అని చెప్పి కూర్చొని 10 రోజుల్లో ఒక బుక్ రాసేసా. ఏదైతే అదైంది, నాకేంటంటే ఎండ్ గోల్ ఏంటంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. దాన్ని ఎంతమంది చదివారు అదంతా ఇమ్మీడియట్, మనం ఒకటి అనుకున్నది చేయడం అనేది పెద్ద విషయం అండి జీవితంలో నా వరకు, ఎందుకంటే చాలా విషయాలు మనం అనుకుంటాం అవి మనం చేయలేం. సో ఒక విషయం అనుకున్నావా అది చేసావా అంతే నాకు ఇంపార్టెంట్. సో అలా అనుకొని 10 రోజుల్లో చేసేది ఏదైతే అది ఏంది అని చెప్పేసి ఒక బుక్ రాసేసా. అండ్ ఐ స్టిల్ లవ్ రైటింగ్ పోయెట్రీ అవన్నీ. సో నేను ఇప్పటికీ అంటూ ఉంటా, ఎవరన్నా నన్ను వదిలేసి అసలు ఇష్టం వచ్చింది నువ్వు జైరా అంటే నేను అలా మౌంటైన్స్లోకి వెళ్ళిపోయి రాసుకుని కూర్చుంటానేమో అంటూ ఉంటా.
0: దేని మీద రాశారు ఆ బుక్?
1: ఆ బుక్ దట్స్ కాల్డ్ వైర్డ్ డిఫరెంట్లీ, స్పెల్లింగ్ ఏంటంటే WHYIRED. సో

0: వైర్డ్ డిఫరెంట్లీ అని. ఈ బుక్ ఏంటంటే జస్ట్ స్టోరీ ఆఫ్ సంబడి, అది క్యూరియాసిటీని మాత్రం ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే హౌ బేసిక్లీ నా జీవితంలో నాకు జరిగిన సంఘటనలు వాటిలో ఏంటంటే మీరు అన్న విషయమే, ఎవరన్నా ఒక్కళ్ళు చదివి ఓ ఇందులోంచి మేబీ పాయింట్
1: పికప్ చేసుకో,
0: ఈ పాయింట్ పికప్ చేసుకొని ఏమన్నా ఫిట్ చేంజ్ సంబడి. సో నేనేదో పెద్ద గొప్పవాడినని కాదు, కానీ నా వరకు నాకు నచ్చిన స్టోరీ అండ్ దట్ స్టోరీ సెంటర్డ్ అరౌండ్ క్యూరియాసిటీ. సో అలా రైటింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అసైడ్ ఫ్రమ్ దట్ నేను చాలాసార్లు ఏంటి ఓన్లీ మనీ మేకింగ్ కాకుండా ఇంకేమన్నా ఉందా నాకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్గా అనుకున్నప్పుడల్లా ఇట్ ఈస్ నెవర్ అబౌట్ మనీ ఫర్ మీ. ఇట్స్ ఆల్వేస్ ఇవాళ రేపు లేచి ఒక కొత్త ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ కాల్ ఏంటంటే నా వచ్చి నా వెడ్డింగ్ షూట్ చేయగలను. ఆ ఫస్ట్ ఫోన్ కాల్లో మాట్లాడిన 10 నిమిషాల్లోనే సంబడి కమ్స్ బ్యాక్. నేను దేర్ ఆర్ టైమ్స్ వేర్ నేను ఒకళ్ళు కాల్ చేసి నాకు లేదండి నేను ఈ డేట్లో అవైలబుల్గా లేను అని ఇంకొక బ్రహ్మాండమైన ఫోటోగ్రఫర్ని సజెస్ట్ చేస్తా. సజెస్ట్ చేసిన 1 వీక్ తర్వాత ఇది నిజంగా జరిగింది. రీసెంట్గా వాళ్ళు మళ్ళీ వచ్చి లేదు నావశి పర్లేదు, ఎంగేజ్మెంట్కి మాత్రమే నువ్వు అవైలబుల్గా లేవు, దానికి ఇంకెవరన్నా హైర్ చేసుకుంటాను కానీ వెడ్డింగ్ మాత్రం నువ్వే షూట్ చేయి. ఆ మాట్లాడిన 10 నిమిషాల్లో అంత వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారంటే ఇంకొకళ్ళని హైర్ చేసుకోలేక కాదు, నేనే ఇంకొకళ్ళని రిఫర్ చేస్తున్నా, వాళ్ళకి చాలామంది తెలుసు, వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు. ఇట్స్ ఓన్లీ బికాజ్ హే నావశి అయితే కరెక్ట్గా షూట్ చేస్తాడో అన్న ఒక నమ్మకం ఆ 10 నిమిషాల్లో వాళ్ళకి కలిగిందంటే దెర్ ఇస్ సమ్ ఎనర్జీ ఐఎమ్ గివింగ్, దేర్ ఇస్ సమ్ ఎనర్జీ దే ఆర్ గివింగ్ మీ బ్యాక్. ఆ ఎనర్జీ ఎక్స్చేంజే ఈస్ ఫుల్ఫిల్లింగ్ ఫర్ మీ. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఒక వెడ్డింగ్ షూట్ చేస్తాను ఒక బడ్జెట్ అనుకుంటాం, ఆ బడ్జెట్ దాటెళ్తుంది, చాలాసార్లు నేను అవుట్ ఆఫ్ మై పాకెట్ నేను పెట్టేసి నేను ఇచ్చేసేస్తాను. ఎందుకంటే నాకు ఆ షూట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏంటంటే వాళ్ళకి పాపం ఆల్రెడీ అన్ని ఉన్నాయి కదా, మనం మళ్ళీ ఎందుకు వెళ్ళి యాడ్ చేయడం అన్న థాట్ ప్రాసెస్ నాకు ఎప్పుడు. సో ఫర్ మీ ఇట్స్ పీపుల్. ద మోమెంట్ మీ స్థానంలో నుండి మీ ఎమోషన్స్ నేను ఫీల్ అవ్వగలిగితే నేను బ్రహ్మాండమైన ఫోటోలు నేను ఆటోమేటిక్గా తీస్తాను. నేను ఫోటోలు తీసినప్పుడు ఇంకొకళ్ళు అవి చూసి ఓ బా అని ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, వావ్ కంటే ఎక్కువ ఆ ఎమోషన్స్ నేను క్లియర్ వాళ్ళ చేత ఫీల్ అవ్వగలిగించడం, దట్ ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తుంటే ఐ హ్యావ్ గూస్ బంప్స్ అండ్ ఐ ఫీల్ హోల్సమ్.
1: ఫోటోగ్రఫీ చుట్టూ ఉన్న అందమైన ప్రపంచం కనిపిస్తుంది నాకు కూడా. అయితే ది అదర్ సైడ్ ఫోటోగ్రఫీలో, ఎస్పెషల్లీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఉండే ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటే, వెడ్డింగ్లో ఫోటోగ్రాఫర్స్ మీద ఉండే కంప్లైంట్స్ చెప్తున్నా. మూమెంట్ ఇంపార్టెంట్, మీరు క్యాప్చర్ చేసేసుకోవాల్సిందే, మేము ఆపం మీకోసం అనే వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ కావచ్చు, ముహూర్తం లేట్ అవుతుందని అయ్యేవారు కావచ్చు, లేదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురే కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఎలా హ్యాండిల్ చేసుకోగలిగారు?
0: టు బి ఆనెస్ట్, నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేయనండి. అసలు ఎందుకు ఫేస్ చేయనంటే నేనే వాళ్ళకి చెప్తాను నేను ఎక్కడ మిమ్మల్ని ఆపనండి, అసలు మా టీం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక్క చోటు కూడా ఆపి ఇటు తిరగండి అటు తిరగండి అని అడగం. నేను చెప్పేది అంటే, ఎందుకంటే ఇప్పుడు ఓకే 10 ఇయర్స్ తర్వాత నేను నా పెళ్లి గురించి ఆలోచించినప్పుడు నాకు ఫోటోగ్రఫర్ వాయిసే వినిపిస్తూ ఉంటుంది వాళ్ళని ఆపేస్తే. మెమరీ మొత్తం నాకు మీరు ఇటు చూడండి అటు చూడండి ఫోటోగ్రఫర్ వాయిస్ తప్ప నాకు ఇంకేం వినిపించింది ఆ మెమరీస్లో, అది నేను ఇంకొకళ్ళకి కలిగించకూడదు. సో నేను వాళ్ళకి ఎదురేం చెప్తానంటే, మిమ్మల్ని ఎవ్వరు ఆపరు, మిమ్మల్ని ఎవరిని ఆపితే నాకు ఫస్ట్ చెప్పండి, ఎవ్వరు ఆపరు మిమ్మల్ని. ఆపకుండా ఉంటేనే నేను ఒక అథెంటిక్ మూమెంట్ షూట్ చేయగలుగుతా.
1: పర్ఫెక్ట్.
0: నేను మనుషుల్ని ఆపే ఒకే ఒక్క మూమెంట్ ఏంటంటే, వాళ్ళు అసలు మండపం ఇంకా చూడరు, మండపానికి వెళ్ళడానికి ముందు వాళ్ళకి చాలా టైం ఉంటుంది, ఆ టైంలో అప్పుడు మాత్రం నేను మిమ్మల్ని కొంచెం పోజ్ చేసి ఫోటోలు తీస్తానండి. ఎందుకంటే ఇవి మీరు రేపు పొద్దున ఫ్రేమ్ కట్టించుకోవాలంటే ఈ ఫోటోలే ఉంటాయి పోర్ట్రేట్స్ గా. సో అప్పుడు మాత్రం నేను పోజ్ చేస్తా. ఒక్కసారి మండపంలోకి వెళ్ళారంటే వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, నేను నా వరకు నేను ఏం చేయగలను అది నేను ఒక ఫోటోగ్రఫర్ గా చూసి క్యాప్చర్ చేయడం అంతే. ఒక్క సెకండ్ కూడా నేను వాళ్ళని ఆపి ఇటు చూడండి అటు చూడండి అది అసలు జరగదు అనమాట.
1: బాగుంది, నిజంగా అందరు ఇలాగే ఉండాలని కోరుకుందాం. అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఫోటోగ్రఫీ రంగంలో అందులోనూ మీరున్న వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రంగంలో మనీ గురించి మాట్లాడితే, మీరు అన్నారు అదర్ దాన్ మనీ ఇంకేముంది నాకని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. నిజంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రంగంలో అంత మనీ ఉందా? ఎవరైనా ఒక బడ్డింగ్ ఫోటోగ్రాఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వైపు రావడానికి సంశయిస్తున్నట్లయితే, ఈజ్ హెసిటేటింగ్, వాట్ యూ సజెస్ట్?
0: ఐ సజెస్ట్ జస్ట్ షూట్. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ అడ్వైస్, బట్ ఏం చెప్పదలుచుకున్నాను అంటే జస్ట్ షూట్ అంటే, నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా సొంతంగా నేను ఒకటి స్టార్ట్ చేయాలి అనుకున్నా. అనుకున్నప్పుడు నా క్లయింట్స్ ఎవరు లేరు, కానీ ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది నాకు. సో నేను ఐ జస్ట్ టుక్ మై బెస్ట్ ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ అనమాట. వాళ్ళ వెడ్డింగ్ అప్పుడు నేను హే నేను మీకు ఒక కపుల్ షూట్ గిఫ్ట్ చేస్తాను అని చెప్పి నేను వాళ్ళని ఐ టుక్ దమ్ అరౌండ్, వాళ్ళు బాంబేలో ఉంటారు, ఐ టుక్ దమ్ అరౌండ్ ఓ 2 రోజులు ఫుల్గా ఫోటోలు తీసాము. ఆ ఫోటోలు అసలు ఐ నో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫొటోస్, వాళ్ళకి సూపర్గా నచ్చేసాయి. సో జస్ట్ షూట్, ఎందుకంటే నెక్స్ట్ నేను దాని తర్వాత వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంతరిక అని

0: ఒక బ్రాండ్ పెడదాం, ఇప్పుడు దీంట్లో ఫోటోలు తీద్దాం అనుకున్నప్పుడు, అంతరికకి ఫస్ట్ క్లయింట్ ఈజ్ అల్లు శిరీష్. నేను ఇది తీసిన ఫొటోస్ కలిసినప్పుడు చూపించాను ఫొటోస్, చూసి ఓ దిస్ ఫొటోస్ ఆర్ క్రేజీ, మనం చేద్దాం అని చెప్పేసి అనేసి దట్స్ హౌ ఇట్ కేమ్. సో మనం ఎప్పుడు ఏంటంటే మనీ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అండి, మనీ లేకపోతే నా కెమెరాస్ కూడా లేవు. సో మనీ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్, వర్క్ టువర్డ్స్ మనీ. ఆ వర్కింగ్ టువర్డ్స్ మనీ ఎలా అవుతుందంటే, ఫస్ట్ ఇందాక అమర్ రమేష్ చెప్పారు నాకు అని చెప్పారు కదా నా మెంటర్, ఫస్ట్ థింగ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. వెన్ యూ బికమ్ అ బెటర్ పర్సన్ యూ విల్ బికమ్ అ బెటర్ ఫోటోగ్రఫర్. ఆ బెటర్ ఫోటోగ్రఫర్కి అవ్వాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కీప్ షూటింగ్. డబ్బులు వస్తాయి, యూ నీడ్ టు వర్క్ ఆన్ దెమ్, ఆటోమేటిక్గా వస్తాయి అనను, యూ నీడ్ టు వర్క్ టువర్డ్స్ దెమ్. బిఫోర్ మనీ వర్క్ యాజ్ అ ఫోటోగ్రఫర్. నేను ఆ రోజు నా బెస్ట్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు నేను ఫ్రీగా చేస్తాను అనుకోండి ఉంటే నేను బ్రహ్మాండమైన ఫోటోలు తీసేవాడిని కాదు. అది థర్డ్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ టు మేక్ మనీ. మనం ఏంటంటే మనం ఖర్చులు బేస్ చేసుకొని, నాకు ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు ఉంది సో నేను ఒక 150 రూపాయలు నేను సంపాదించాలన్నట్టే చూస్తాం మనం. కానీ మనం యాక్చువల్గా చూడాల్సింది ఏంటంటే, ఎస్పెషలీ కళారంగంలో నీ కళకి నువ్వు వాల్యూ ఇవ్వాలి, నీ ఎక్స్పెన్సెస్ కాదు. నీ కళకు ఒక వాల్యూ ఇచ్చి నాకు కావాల్సిన ఖర్చులు 100 రూపాయలు అయి ఉండొచ్చు, కానీ నీ కళ ఏంటి ఇవాళ? నాకు తెలుసు నా కళ, నా ఎక్స్పెన్సెస్ 100 రూపాయలు అయితే నా కళ 500 దగ్గర ఉంది, నా కళకి ఇచ్చే వాల్యూ నేను అది. సో నా ఎందుకంటే నేను 8 సంవత్సరాలు దానికి వర్క్ చేశా. నీ కళ ఇవాళ 10 రూపాయల దగ్గర ఉండొచ్చు, అలా అని మరి నీ ఎక్స్పెన్సెస్ తగ్గించి కాదు. సో మనం ఏంటంటే మన ఖర్చులు బేస్ చేసుకొని మనం ఇంకొకళ్ళు నెగోషియేట్ చేసేటప్పుడు కూడా ఓ లేదండి అని చెప్పేసి వెంట వెంటనే మనం తగ్గిపోతాం, ఎందుకంటే మన భయం నాకు రేపు రెంట్ కట్టుకోవాలరా బాబు అని. ఆ భయం ఉండడం న్యాయం, ఇంకా దాన్ని నేను చేయలేం. ఆ భయాన్ని అలా పక్కన పెట్టి నాకు వన్ ఆఫ్ మై గ్రేట్ లెసన్స్ ఇన్ సేల్స్ ఈజ్, నీకు సేల్స్ టార్గెట్ ఒకటి ఉంటుంది ఎందుకంటే ఆ డబ్బులు నీకు అవసరం. కానీ ఇఫ్ యూఆర్ డూయింగ్ సేల్స్ యాజ్ అ పర్సన్ ఫర్ యువర్ బ్రాండ్, నీ కోసం నువ్వు ఒక సేల్స్ పర్సన్ పొజిషన్లో ఉన్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ యువర్ టార్గెట్ ఫ్రమ్ యువర్ బిజినెస్. ఆ డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడే మనం ధైర్యంగా ఒక నెగోషియేట్ చేయగలం. సో థర్డ్ థింగ్ ఇస్, నీ కళకి ఇంపార్టెన్స్ ఇవ్వు, నీ ఖర్చులకు కాదు. కళకి ఇంపార్టెన్స్ ఇచ్చి నీ దాన్ని బట్టి నువ్వు ప్రైస్ చేసుకుంటూ దానికి తగ్గకూడదు, ఎందుకంటే మన వాల్యూ మనమే తగ్గించుకుంటాం అండి, ఇంకెవరో కాదు. మనం ఒక 500 రేట్ చెప్పి దాన్ని ఒక్కసారి నెగోషియేట్ చేయగానే 250కి మనమే తగ్గించేసుకుంటే మనమే మన వాల్యూ తగ్గించుకున్నట్టు అక్కడ. సో నీ కళకి నువ్వే వాల్యూ ఇవ్వాలి, ఇంకెవరు ఇవ్వరు.
1: అయితే మీరు అన్నట్టు నిజంగా ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే అంటారు కదా, అంటే ప్రతిభకే పట్టాభిషేకం అనేది స్టాండర్డ్ లైన్. ఎక్కడైనా ఏ రంగంలో అయినా నువ్వు నిజంగా అంత ప్రతిభ చూపిస్తే పట్టాభిషేకం జరుగుతూనే ఉంటుంది. అలాగే అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ విషయానికి వస్తే, మెమరీస్ మూమెంట్స్ క్యాప్చర్ చేసినవి అవార్డు విన్నింగ్ ఏమైనా ఉంటే షేర్ చేస్తారు.
0: ఒక చిన్న కథ దానికి ముందండి, ఇప్పుడు నా దగ్గర మారుతి అని ఒక ఫోటోగ్రఫర్ పనిచేస్తున్నాడండి. జస్ట్ షూట్ అన్నదానికి ఇతను ఒక చిన్న ఉదాహరణ. అతని దగ్గర కెమెరా కూడా లేదు, కానీ హీస్ బీన్ షూటింగ్ ఫర్ ద లాస్ట్ 4-5 ఇయర్స్.
1: జస్ట్ ప్యాషన్,
0: ప్యాషన్. ఫ్రెండ్ దగ్గర కెమెరా ఉంది, అది ఏదో ఒకటి జస్ట్ రెంట్కి తీసుకుంటాడు, తీసుకొని షూట్ చేస్తూ ఉంటాడు. హీ కమ్స్ ఫ్రమ్ అ విలేజ్, లైక్ వెరీ నార్మల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అతను నాకు ఒక మెయిల్ రాశాడు, నేను అసలు యాక్చువల్గా బ్రాండ్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం, అప్పుడే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ వద్దు అని, నేను ఎవరిని హైర్ చేసుకోవద్దు అనుకున్నాను. కానీ అతను నాకు మెయిల్ రాశాడు, ఆ మెయిల్లో వన్ సింగిల్ లైన్ ఏంటంటే, నాషి ఐ డోంట్ నో లాట్ అబౌట్ ఫోటోగ్రఫీ, ఐఎమ్ స్టిల్ లర్నింగ్, బట్ ఐ రిఫ్యూజ్ టు బి యావరేజ్.
1: పా,
0: ఆ ఒక్క లైన్లో నాకు తెలుసు ఓకే వీడు వర్క్ చేస్తాడు, ఎంతకన్నా చేసి ఏమన్నా చేసి వర్క్ చేస్తాడు, అంతేనండి. వీ షుడ్ రిఫ్యూజ్ టు బి యావరేజ్ అండి. అది మాత్రం చేయగలిగితే వీ విల్ విన్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, దిస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మీరు అడిగిన దానికి ఇంకా మెమరబుల్ మూమెంట్స్ అంటే, నేనేంటంటే ఫాలో ద పీపుల్ ఈజ్ మై గోల్డెన్ రూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ. మనకు అక్కడ కలర్స్, కాంపోజిషన్, ఫ్రేమింగ్ అని చాలా వచ్చేస్తాయి టెక్నికల్గా ఫోటోగ్రఫీ అనగానే, అవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ ఆటోమేటిక్గా నేర్చుకుంటూ ఉంటాం మనం, ఫోటోలు తీస్తూ ఉంటాయి సంవత్సరాల తరబడి. వాటన్నిటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ నాదేంటంటే జస్ట్ ఫాలో ద పీపుల్. అన్ని కళ్ళన్నీ మూసేసుకొని జస్ట్ ఫాలో యువర్ హార్ట్, ఫాలో ద పీపుల్. ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఒక పెళ్ళికొడుకు దగ్గర ఉన్నాం, రూమ్లో రెడీ అవుతున్నాడు పెళ్ళికొడుకు, మేము ఫోటోలు తీయాలి. పెళ్ళికొడుకు ఏంటంటే నాకు చాలా ఫోటోలు నా ఇంక మీరు వెళ్ళండి, నేను తర్వాత కిందకు వస్తాను కదా అన్నాడు. సరే అని అందరూ వెళ్ళిపోయారు. నేను మీతోటే ఉంటాను, ఏం పర్లేదు, నువ్వు ఏం చేసినా నేను ఇక్కడే ఉంటా, ఫోటోలు తీయనులే బట్ ఉంటా, నీ ఇష్టం అన్నా. సరే నేను పడుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయి పడుకున్నాడు. పడుకున్నప్పుడు నేనేం చేశాను, ఓకే ఇప్పుడు రూమ్లో ఏం చేయొచ్చాను అన్ని కొంచెం రీఅరేంజ్ చేసేసి నీట్గా తను వేసుకోవాల్సిన అవుట్ఫిట్ తను పక్కనే పడుకున్నట్టు పక్కన అవుట్ఫిట్ పెట్టేసా, తను వేసుకోవాల్సిన వాచ్ ఒక పక్కన, అన్ని పక్కన నీట్గా అరేంజ్ చేసేసి ఒక కుర్చీ ఎక్కి కెమెరాని పైకి ఇలా పట్టుకొని నేను వెయిట్ చేస్తున్నాను 20 నిమిషాలు అలాగే గాల్లో కెమెరా పట్టుకొని వెయిట్ చేస్తున్నాను.

0: దెన్ హీ వోకప్, లేచి ఇలా కళ్ళు తెరిచి చూసి ఒరే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అన్నట్టు ఒక నవ్వు నవ్వాడు. అది వెంటనే క్యాప్చర్ చేశా. ఆ ఒక్క ఫోటో గురించి పెళ్లిలో మొత్తం అందరికీ ఆ ఫోటో చూపించి స్టోరీ చెప్పుకో ఉంటాడు, వీడు అసలు నన్ను వదలలేదు బట్ ఫోటో ఎంత బాగా వచ్చింది, ఫోటో ఎంత బాగా వచ్చింది. ఆ ఫోటో ఏంటంటే ఈ రోజుకి ఆ ఫోటో చూసినప్పుడు పెళ్లి కొడుకు ఆ రోజు ఏం చేస్తున్నాడు అనే ఫుల్ స్టోరీని ఒక ఫోటోలో చెప్తుంది అది. సో ఫర్ మీ దట్స్ అన్ అదర్ లెసన్ నా అంతటి నేను నేర్చుకున్నది ఏంటంటే డోంట్ గివ్ అప్, డోంట్ గో అవే జస్ట్ బికాస్ సంబడి సెడ్ నో. డోంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. ఎవరన్నా వద్దు అని చెప్తే అది ఆన్సర్గా తీసుకొని నువ్వు చేయాలనుకున్నది మానేయద్దు.
1: బాగుంది. అయితే చివరగా శ్రోతలతో కానీ నిజంగా బర్డింగ్ ఫోటోగ్రాఫర్స్తో కానీ మీరు చెప్పాలనుకున్న లాస్ట్ వర్డ్ ఏదైనా?
0: ఐ థింక్ ఇట్స్ జస్ట్ వాట్ అమర్ రమేష్ టోల్డ్ మీ అండి, వెన్ యూ బికమ్ అ బెటర్ పర్సన్ యూ బికమ్ అ బెటర్ ఫోటోగ్రాఫర్ అన్న విషయం నన్ను నిజంగా దట్స్ వాట్ చేంజ్ మై లైఫ్. బట్ ద మోర్ ఐ థింక్ అబౌట్ ఇట్ దాని గురించి ఇంకా ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఫోటోగ్రాఫర్ కంటే ఎక్కువ ఐ థింక్ దట్ స్టాండ్స్ ట్రూ ఫర్ ఎవ్రీ

0: వెన్ యూ బికమ్ అ బెటర్ పర్సన్ యూ బికమ్ అ బెటర్ ఫోటోగ్రఫర్ అన్న విషయం నన్ను నిజంగా దట్స్ వాట్ చేంజ్డ్ మై లైఫ్. బట్ ద మోర్ ఐ థింక్ అబౌట్ ఇట్ దాని గురించి ఇంకా ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఫోటోగ్రఫర్ కంటే ఎక్కువ ఐ థింక్ దట్ స్టాండ్స్ ట్రూ ఫర్ ఎవ్రీథింగ్. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ టు బికమ్ అ బెటర్ పర్సన్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీలోకి చాలామంది ఏంటంటే ఈ మధ్య ఓకే ఇక్కడ డబ్బులు ఉన్నాయని అందరికీ అర్థమైంది, సో ఓకే నేను ఇప్పుడు డబ్బులు సంపాదించాలి అని ఒక లోన్ తీసేసుకొని కెమెరా కొనేసి వెంటనే స్టార్ట్ చేసేస్తున్నారు. అది అసలు చేయొద్దు. దట్స్ ద ఫస్ట్ అడ్వైస్ ఇఫ్ ఐ కెన్ గివ్ టు ఎనీబడి. ఏంటంటే ఓకే డబ్బులు సంపాదించవచ్చు, బట్ డబ్బులు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. డబ్బుల కోసమే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే మాత్రం ఇట్ విల్ డ్రెయిన్ యూ, చాలా ఎగ్జాస్ట్ చేసేస్తుంది. సో డబ్బులు కాకుండా వాట్ ఈజ్ యువర్ యాంకర్? నీకు నిన్న అలా ఒక చోట స్థిరంగా నించోబెట్టగలిగే ఒక వాల్యూ ఏంటి? ఆ వాల్యూ ఫస్ట్ డిస్కవర్ చేయాలి. సైమన్ సినెక్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏంటంటే స్టార్ట్ విత్ వై అంటారు. అంటే ఏంటంటే మనకి చాలామంది మనం చాలా కంపెనీస్ ఏంటంటే కంప్యూటర్ కొనుక్కోవాలనుకుంటే చాలా కంపెనీలు మనకి మా దాంట్లో 32 GB ర్యామ్ ఉంది, 128 GB ర్యామ్ ఉంది, స్క్రీన్ 4K ఇవన్నీ చెప్తారు. బట్ యాపిల్ కంపెనీ కంప్యూటర్ కొనాలను వెళ్ళినప్పుడు దీస్ ఆర్ ద క్రియేటివ్ పీపుల్ హూ యూజ్ అవర్ ల్యాప్టాప్స్ సో యూ షుడ్ బై.
1: కరెక్ట్.
0: సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ సెల్లింగ్ యూ వై, దే ఆర్ నాట్ సెల్లింగ్ యూ వాట్.
1: కరెక్ట్.
0: సో ఇట్స్ ఆల్వేస్ ట్రై అండ్ ఫైండ్ వాట్ ఈస్ యువర్ వై. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ టైమ్, బట్ ఇంకొక చిన్న ఇదేంటంటే దిస్ ఈజ్ ఆల్సో అ ఫేవరెట్ స్టోరీ. సెత్ గోడెన్ అని ఒక ఆయన ఉన్నారండి, ఈజ్ అ మార్కెటింగ్ గురు. ఆయన ఒక స్టోరీ ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక మనిషి హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళి ఒక డ్రిల్ కొట్టే బిట్, ఒక డ్రిల్ మిషన్లో కొట్టే ఆ 1/4 inch బిట్ కొనుక్కోవడానికి వెళ్ళాడు. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ తను కొనాలనుకుంటోంది, ఆ 1/4 inch డ్రిల్ బిట్ట ఆర్ ద హోల్ దట్ హీ వాంట్స్ టు డ్రిల్? సో ద ప్రోడక్ట్ ఈజ్ నెవర్, ఇప్పుడు ఒక నువ్వు ఒక ఏసీ ఒకళ్ళకి అమ్ముతున్నావు అంటే వాళ్ళు కొనుక్కుంటోంది నీ ఎయిర్ కండిషనరా, లేకపోతే ఈజ్ ఇట్ ద కంఫర్ట్ ఆఫ్ స్లీపింగ్ ఇన్ కోల్డ్ ఎయిర్? సో పాయింట్ ఏంటంటే వాట్ యు ఆర్ సెల్లింగ్ యాజ్ అ ప్రోడక్ట్ ఈజ్ నెవర్ యువర్ యాక్చువల్ ప్రోడక్ట్. సో ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కూడా ఫోటోస్ ఆర్ నాట్ యువర్ ప్రోడక్ట్, ద ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ హౌ పీపుల్ ఫీల్ వెన్ దే లుక్ ఎట్ యువర్ ఫోటోస్.
1: కరెక్ట్.
0: సో వాట్ డూ యూ వాంట్ టు మేక్ పీపుల్ ఫీల్? ఆ క్లారిటీ ఉన్నప్పుడే యూ విల్ బికమ్ అ గ్రేట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్. అండ్ ఇట్స్ నెవర్ వన్ సింగిల్ ఆన్సర్, అది ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, గ్రో అవుతూనే ఉంటాం. సో వెడ్డింగ్ ఫోటోగ్రఫర్గా రావాలనుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ దే హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దెమ్సెల్స్ ఇస్ ఫోటోస్ ఈజ్ నాట్ యువర్ ప్రోడక్ట్, జస్ట్ లైక్ ఎయిర్ కండిషనర్ ఈజ్ నాట్ యువర్ ప్రోడక్ట్, కంఫర్ట్ ఈజ్ యువర్ ప్రోడక్ట్. సో వెడ్డింగ్ ఫోటోస్ అన్నప్పుడు ఫోటోస్ కెమెరాను తీసే 1000 ఫోటోలు 5000 ఫోటోలు ఇవి కాదు నీ ప్రోడక్ట్. ఆ ఫోటోలు చూసి జనాలు ఏం ఫీల్ అవుతున్నారు, ఏం ఫీల్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, నీ ప్రయత్నం ఏంటి, అదే ప్రోడక్ట్.
1: కళలు కనాలి, కన్న కళలను నిజం చేసుకోవడానికి కళలు నేర్చుకోవాలి అని అన్నారు. సో అలా ఒక కళ ఫోటోగ్రఫీ అనే కళతో మీరు రాణిస్తున్నారు. ఎవరినైనా ఒక్కరిని మనం ఇన్స్పైర్ చేయగలిగిన, నౌషీ స్టోరీ విని ఒక్కరిలో మనం మార్పు తీసుకురాగలిగిన చాలు అనేది నా ఉద్దేశం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం
2: సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మధుర క్షణాలను సుస్థిర జ్ఞాపకంగా మారుస్తున్న సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నాహూషి కావూరి గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జల వనరుల సంరక్షణ ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతికుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, భూగర్భ జల వనరులని ఎలా కాపాడుకోవాలి. ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ళ జ్యోతి కుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోతి కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: నీటి పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉద్భవించింది అంటుంటారు. అలాగే ఏ చోటైతే నీటి కొరత ఏర్పడుతుందో అక్కడ క్షామం తాండవిస్తుంది. మరి ఈ భూగర్భ జల వనరుల పట్ల ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి విధి విధానాలు పాటించాలన్న విషయం గురించి తెలియజేస్తారా?
1: భూగర్భ జలాలు సాధారణంగా వర్షాపాతం ద్వారానే మనకు లభిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే భూమిలో దేవుడు మనకు కల్పించిన ఒక జలనిధిలాగా భావిస్తుంటారు. కానీ ఆ జలనిధులు కూడా వర్షపాతం మీదన ఆధారపడుతూ ఎంతైతే వర్షపాతం ఉన్నదో వాటితో పాటుగా భూమి పొరల్లోని శిలల వాటి నైజం మీద, వాటి గుణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి కూడా లేదు. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉపయోగించుకుంటే గడ్డి పరిస్థితులు రావు.
0: పెద్దలు చెప్తుంటారు మట్టే దైవంరా, జలమే జీవంరా అని. నీటి వాడకం ఏ ఏ రంగాల్లో విరివిగా ఉంటుంది?
1: ఇప్పుడు ప్రస్తుతము మనిషి జనాభా పెరగడంతో పాటుగా, మనిషి అవసరాలు పెరగడంతో పాటుగా ఒక రకంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం గనక ఆ సాంకేతిక అభివృద్ధి కోసము ఈ నీరు అనేది ఎంతో ఉపయోగం. అది వర్షపు నీరు కావచ్చు లేదా భూగర్భ జలం కావచ్చు. కానీ వర్షపు నీరు అనేది మనకు వాతావరణము సమతుల్యత పాటిస్తేనే

0: వర్షాలు ప్రాథమికంగా మనకు అనుకూలంగా ఉంటాయి, కానీ భూగర్భ జలాలు పద్ధతి ప్రకారంగా వినియోగించుకుంటే అవి చాలా అమూల్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో గనక పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. 6% మాత్రమే గృహ అవసరాల కోసము, 4% మాత్రము పారిశ్రామిక రంగం వైపు ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
1: ఏ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఈ భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి, అడుగంటాయి అంటారు?
0: మా భూగర్భ జల శాఖ నుంచి మేము ప్రత్యేకంగా నిర్మించుకున్న పీజోమీటర్ వెల్స్ అంట వాటిని, వాస్తవానికి అయితే బోర్వెల్సే. దాదాపు 1900 పైచిలకు పీజోమీటర్లు నిర్మించి దాన్ని ప్రతి నెల చివరి వారంలో ఆ రీడింగ్స్ నమోదు చేసుకుని ఏ ప్రాంతంలో ఏ రకంగా భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయాన్ని మేము ప్రజలకు, సంబంధిత శాఖలకు ప్రతి నెల చేరవేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో సెంట్రల్ తెలంగాణ, హైదరాబాదు అయితే చెప్పాల్సిన పని లేదు, అత్యంత వినియోగ ఉండే ప్రాంతంలోకి వస్తున్నది హైదరాబాదు. ఈ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఇలాగా ఈ సెంట్రల్ తెలంగాణ ఏ ప్రాంతమైతే ఉన్నదో, అంటే ఆ గోదావరికి ఇటు కృష్ణాకు మధ్య ప్రాంతంలో ఉన్న మా ఏరియా మొత్తం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియా అనేది మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. జియాలజికల్గా ఆలోచించినా కూడా ఇక్కడ అన్ని కఠిన శిలలు, తక్కువ లోతు వరకు మాత్రమే భూమిలోకి ఇంకిన నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో కనుక ఈ నిల్వ ఉండే అవకాశం కూడా సుమారుగా 30 నుంచి 40 ఫీట్ల వరకు, 40 అడుగుల వరకు మాత్రమే ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 40 నుంచి 50 లేదా 150 200 ఫీట్ల వరకు కూడా రాతి పగుళ్ళు అనే ప్రాంతాలు ఉంటాయి, ఆ పగుళ్లలో నిక్షిప్తమై ఉంటాయి.
1: జ్యోతికుమార్ గారు, మనం చూస్తుంటాము బోర్ని ఒకప్పుడు కొంతకాలం క్రితం, 2 దశాబ్దాల క్రితము 100 150 అడుగుల్లోనే, ఒక్కొక్కసారి 60 70 అడుగుల్లోనే నీటి ధార కానీ కనబడేది. ఇప్పుడు 1000 1500 2000 ఫీట్ల వరకు వెళ్ళిపోతున్నారు. మీరన్నట్టు ఈ ప్రాంతంలో హార్డ్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నీటి నిల్వ ఉంచే అవకాశం లేనారు కాబట్టి, అయినప్పటికీ జనాలు విపరీతమైన లోతుకి ఈ బోర్ డ్రిల్ చేస్తుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
0: ఇక్కడ మనము భూమికి కూడా కొంత నీటి మట్టం అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలాగంటే మనకు మాన్సూన్ సీజన్ అనేది, వర్షాకాలం అనేది జూన్లో ప్రారంభమై జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మనకు 4 నెలలు కూడా వర్షాకాలము. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ మాసాన్ని ఒక మనము క్రైటీరియాగా తీసుకుంటాం. వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిలో ఎంత మేరకు భూగర్భ జలాలు నిల్వ చేరుకున్నాయని, అక్కడ మనకు కంపల్సరీగా 3 మీటర్ల లోతులో, అంటే 10 ఫీట్ల లోతులోనే ఉండాలి నవంబర్ మాసం, వర్షాకాలం అయిపోయినాక. ఆ తర్వాత మనం టోటల్గా వర్షాకాలము, వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి గనక నవంబర్ తర్వాత మొత్తం కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటాం. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇదంతా కూడా అడపదడప వర్షాలు వచ్చేదే తప్ప సమృద్ధిగా వర్షాలు రావు గనక మొత్తము భూగర్భ జలాలపైన ఆధారపడి ఉంటాం గనక మే మాసంలో ఖచ్చితంగా 5 మీటర్లు, అంటే 15 ఫీట్లు ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఎంత వర్షం వచ్చినా కూడా, ఎంత వర్షం ద్వారా నీరు వచ్చినా కూడా ఆ వర్షాకాలంలో మనం చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి దాదాపుగా మనము మార్చి నెలలో మేము చూసుకున్న డేటా ప్రకారంగా 7 మీటర్ల పైన ఉన్నది. అంటే 5 మీటర్లు ఉండాల్సిన దానికి 7 మీటర్లు, 2 మీటర్లు మనము అత్యధికంగా వినియోగించాము. ఓవర్ యూసేజ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? డిసెంబర్ మాసం నుంచి దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. సో పైన ఈ భూగర్భ జలాలు కూడా ఎలా భూమిలోకి ఇంకిపోతాయనంటే పైన మట్టి పొర ఉంటుంది. ఆ మట్టి పొర సుమారుగా 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ మట్టి పొర ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో బంక మట్టి కాకుండా ఇసుక లేదా మట్టి రెండు మిక్స్ అయి ఉన్న ప్రాంతము ఎంత ఎక్కువగా ఉంటే వర్షపు నీరు ఆగిపోయి భూమిలోకి నెమ్మదిగా ఇంకిపోతుంది. ఆ తర్వాత మనం ఇది మొరం అంటాం కదండి, మొరం లాంటి ప్రాంతము దాదాపు 2 మీటర్ల నుంచి 30 మీటర్లు 40 మీటర్ల వరకు అది ఉంటుంది. అది మనం జనరల్గా జియాలజికల్గా

0: వెదరింగ్ పోర్షన్ అంటాం. ఈ వెదరింగ్ పోర్షన్లోనే ఎక్కువగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. అది దాదాపు 30 నుంచి 40 మీటర్లు. ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా పగుళ్ళు, ఎక్కువ పగుళ్ళుంటుంది. మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని స్ట్రీమ్స్ మాదిరిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఇవి నిల్వ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం ఎంతవరకు ఉంటాయంటే దాదాపు 200 ఫీట్లు, 250 ఫీట్లు. ఇవి మనము భూగర్భ జలాల మీద ఎక్స్పెక్ట్ చేసే లోతు. కానీ మన డ్రిల్లింగ్ రిగ్ ఆపరేటర్స్ వాళ్లకు సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వలన, వాళ్ళు వాణిజ్యపరంగా ఆలోచించడం వలన వీటిని రాతిపొరల్లో ఒక భూగర్భ జలాల లభ్యత మీద అవగాహన లేకపోవడం వలన మనల్ని, ముఖ్యంగా వినియోగదారులను, చాలా నష్టానికి గురి చేస్తూ విపరీతమైన లోతుకు వెళ్ళిపోతున్నారు. ఇది నాన్ టెక్నికల్ ఇష్యూ, సాంకేతికానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. వాళ్ళు చేయడం వలన మనము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇది ప్రకృతికి పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మనము ఎంత ఎక్కువ లోతు వెళ్ళినా కూడా 300 ఫీట్ల కంటే ఎక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఆ తర్వాత దొరికేదంతా మనం రిగ్ ఆపరేటర్స్ మనం మభ్యపెడుతున్న లోతు మాత్రమే తప్ప వేరొకటి కాదండి.
1: జ్యోతికుమార్ గారు, ఈ బోరు వేసేటప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
0: వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, ఇది 2002లోనే ఆర్డినెన్స్ ప్రకారంగా వచ్చి, దాన్ని 2004 నుంచి ఒక రూల్స్ క్రియేట్ చేసి అవి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సెక్షన్ 14 ప్రకారంగా 200 గజాలకు ఆ పైన ఉన్న ప్రతి గృహ సముదాయం కానీ, పారిశ్రామిక సముదాయం కానీ, ఖాళీ ప్రాంతం కానీ కంపల్సరీ కూడా వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలు ఉండాలి అనేది చట్టం.
1: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
0: అనేది మ్యాండేటరీ. బోరు తవ్వుకోవడానికి పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీ ఈ చట్టం ప్రకారంగా. గృహాలలో వేసుకోవడానికి కూడా, ఇంటి అవసరాలకు వేసుకునే బోరుకు కూడా పర్మిషన్ అవసరము, పారిశ్రామిక రంగానికి పర్మిషన్ అవసరము, వ్యవసాయ రంగానికి పర్మిషన్ అవసరము, మైనింగ్ ప్రాజెక్టులకు, అంటే ఎవరెవరైతే భూగర్భ జలాలను వెలికి తీయాలనుకుంటున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. వ్యవసాయము, గృహ అవసరాల కోసమైతే మాత్రము సంబంధిత తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే అప్లికేషను మా జిల్లా స్థాయిలో ఉన్న భూగర్భ జలశాఖకు వెళ్తుంది. ఆ భూముల్లో లేదా గృహాలలో సర్వే చేసుకుని, ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని అక్కడ బోరు ఫీజిబిలిటీ ఉన్నదా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే ఎంత లోతు వరకు మనము డెప్త్ రికమెండేషన్ ఇవ్వచ్చు, తద్వారా తహసీల్దార్ గారి నుంచి అనుమతి వస్తుంది. ఈ రెండు రంగాలు కాకుండా మిగతా ఏ రంగమైనా, అంటే పరిశ్రమలు కావచ్చు, లేకుంటే ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే కమర్షియల్ అయినా, ఏవైనా కూడా డైరెక్ట్గా భూగర్భ జలశాఖకు అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫీజిబిలిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సో కనుక లోతు అనేది మనం ఖచ్చితంగా 300 ఫీట్లు మాత్రం దాటకూడదు. దాటినా కూడా వృధా అవుతున్నది, పర్యావరణానికి పెద్ద దెబ్బ. అంత లోతు వెళ్లడం కూడా భూకంపాలను మనము ఆహ్వానించినట్టే అవుతున్నది. ఎన్ని రంధ్రాలు మనం చేస్తున్నామో అంత పర్యావరణము, భూకంపాల భయం కూడా, ప్రమాదం కూడా మనకు పొంచి ఉంటుంది. కనుక 300 ఫీట్లు మాత్రము దాటకూడదు ఎట్టి పరిస్థితులలో.
1: జ్యోతికుమార్ గారు, బోరు వేసేవాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: రిగ్ ఆపరేటర్స్, రిగ్లు మనకు 4-5 రకాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే రిగ్లు ఉన్నవి డిటిహెచ్ రిగ్స్. డ్రిల్లింగ్ ఆపరేటర్స్ మొత్తం కూడా మన భూగర్భ జలశాఖ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 రూపాయల రుసుము ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా రిగ్ ఆపరేట్ చేస్తున్నారో వారికి సుమారుగా 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
1: జ్యోతికుమార్ గారు, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంటే ఎలా అప్రోచ్ కావాలి?
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని పరిధిలో దేశం మొత్తము, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆన్లైన్ పరిధిలోకి రావాల్సింది. ఆ ప్రకారంగానే మన

0: రాష్ట్ర భూగర్భ జలాశాఖ కూడా ఈ వాల్టా చట్టం పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది.
1: ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జల వనరుల సంరక్షణ ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతికుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Secure border, prosperous border region and vigilant society together can make the country secure. Maharashtra government formed 7-member committee to draft uniform civil code for the state. Iran's late Supreme Leader Ayatollah Ali Khamenei buried in Mashhad 4 months after US-Israeli strikes killed him. France stormed into semi-finals of FIFA World Cup after defeating Morocco 2-0. And in men's cricket, England beat India by 9 wickets in 4th T20 International to take 3-0 lead in 5-match series. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈమని శ్రీ పూర్ణిమ గారి వేణుగానం వింటారు. వాద్య సహకారం శ్రీ ఎన్సీ అనంతకృష్ణ వయలిన్, శ్రీ పెరవలి జయభాస్కర్ మృదంగం. కార్యక్రమంలో ముందుగా చింతామణి రాగంలో శ్యామశాస్త్రి రచన దేవీ బ్రోవ సమయమిదే ఆదితాళం

ఇప్పుడు వినండి ఆనంద భైరవి రాగంలో అన్నమాచార్య కీర్తన, ఇట్టి ముద్దులాడి బాలుడు, తిశ్రగతి ఆదితాళం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన క్రీడా విధానాన్ని తెచ్చిందని, హైదరాబాద్ నగరం వేదికగా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయం పండుగ కావాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రైతులు వెన్నెముకలా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే వ్యవసాయం, అనుబంధ రంగాలకు నిధులు విడుదల చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మారడం అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు, వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్లో భాగంగా రాత్రి బ్రిస్టల్లో జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లాండ్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@ANNewsHWDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వేటూరి రచన, సంగీతం కెవి మహదేవన్.

తరగడదు.

ధీమ్ ధ ధ ధీమ్ ధ ధ ధ ధీమ్ ధ ధ ధ ధీమ్ ధ జడు ధ ధీ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: ఇప్పుడు వినండి, శ్రీరామదాసు చిత్రం కోసం MM కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, మాళవిక పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం MM కీరవాణి.

0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 13వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిల్లో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశువైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణిక సమాధానాలు సలహాలు ఇస్తారు. ఆసక్తిగల పశుపోషకులు పశుపాలకులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా టెలిఫోన్ నంబర్లు 040 STD కోడ్ను జత చేసి 23240852, ఇంకో నంబరు 23240853 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోండి. ప్రకటన విన్నారు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజా చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం SA రాజ్కుమార్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇప్పుడు వినండి వసంతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి

0: ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
3: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు చిత్రం సినిమా కోసం నిహాల్ ఉషా పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆకాశమంతా చిత్రం కోసం సాధన సర్గం పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్.

0: ecai.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి సకుటుంబ సపరివార సమేత చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట. గీత రచనా సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0852.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మనోజనరంజని.
1: ఇప్పుడు వినండి నువ్వు వస్తావని చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట. గీత రచన పి రవికుమార్, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పినా మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మన ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్సైట్, పలు కోర్సులను, ఫిజికల్ లిటరసీ ప్రోగ్రాంలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉషతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించారు.

ఇచ్చిన నూతన క్రీడా విధానం 2025 దేశంలోనే అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు గురువారం హనుమకొండలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సుభిక్షాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు సంబంధించి తొలి అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలైన జోన్ 1A, జోన్ 1B పరిధిలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం, ఈ మూడూ కలిసి దేశాన్ని సురక్షితంగా ఉంచగలవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వైబ్రెంట్ విజిలెన్స్ ప్రోగ్రాం కింద వలసలు నివారించడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను 100% అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల సమావేశంలో అమిత్ షా పలు అంశాలను వెల్లడించారు. ఈరోజు న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకడానికి ఆక్లాండ్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రవాస భారతీయులతో పాటు చాలామంది న్యూజిలాండ్ ప్రజలు కూడా కియా ఓరా మోదీ అనే సాంప్రదాయ మావోరీ స్వాగతంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. దాదాపు 40 సంవత్సరాల తరువాత భారత ప్రధానమంత్రి పర్యటించడం తమకు గర్వకారణమని, తీవ్రమైన భావోద్వేగానికి గురిచేసే క్షణమని ప్రవాస భారతీయులు అంటున్నారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేస్త్రి, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కలుసుందాంరా చిత్రం కోసం రాజేష్ బృందం పాడిన పాట, వేటూరి రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఇప్పుడు వినండి ప్రేమతో రా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 13వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశువైద్యశాల శాంతినగర్ పశువైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణిక సమాధానాలు సలహాలు ఇస్తారు. ఆసక్తిగల పశుపోషకులు పశుపాలకులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 STD కోడ్ను జత చేసి 2324085252 ఇంకో నంబరు 2324085853 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోండి. ప్రకటన విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి ఆనందం చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి, చూడాలని ఉందే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ప్రియా ఓ ప్రియా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట. గీత రచన కె భానుప్రసాద్, సంగీతం కోటి

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి 16 చిత్రం కోసం కుమార్ సాను పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఘంటాడి కృష్ణ.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వాసు చిత్రం కోసం కేకే స్వర్ణలతా బృందం పాడిన పాట. గీత రచన పి రవికిరణ్, సంగీతం హ్యారీస్ జయరాజ్.

ఇప్పుడు వినండి స్టూడెంట్ నంబర్ 1 చిత్రం కోసం ఎంఎం కీరవాణి బృందం పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరామ్ చిత్రం కోసం ఎస్పీ చరణ్ ఉషా పాడిన పాట, కులశేఖర్ రచన, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇప్పుడు వినండి శివరామరాజు చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట. గీత రచన సి విజయ్ కుమార్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో రైతులకు ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 169 బస్తీ దవాఖానాల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్టు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అలాగే తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా రాబోయే 2-3 రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలు స్వయంగా తనిఖీలు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థులు తమలోని అపారమైన ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేసినట్టయితే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులుగా, సమాజానికి ఆదర్శంగా ఎదగగలరని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్,

కువైట్ పర్యటనను ముగించుకుని ఒమన్ చేరుకున్నారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రస్సెల్స్లను సందర్శిస్తూ 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత 2028-29 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పదవీ కాలం కోసం భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఆయన న్యూయార్క్ వెళ్తారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు పిటి ఉష, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పిటి ఉష మాట్లాడుతూ, ఈ భవనం భావి క్రీడాకారుల కలలు సాకారం చేసే కేంద్రంగా, ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందన్నారు. జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చెక్ బౌన్స్ కేసుల విషయంలో త్వరిత పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో వివాదాలు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జ్ కె సాయి రమాదేవి కోరారు. భారత్ డైమండ్స్ లిమిటెడ్ కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా శైలేష్ వగేర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. భారత ఆయుధ కర్మాగార సేవకు చెందిన ఆయనకు రక్షణ తయారీ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి. దేవతలు ఎత్తిన పడగ నాటకం వింటారు. రచన డాక్టర్ పివి రమణ. నిర్వహణ శ్రీమతి వై సరోజ నిర్మల.

0: హలో, అవునండి, ఆరిల్లే ఇది. హాయ్, అయ్యగారా బాబు పైన ఉన్నారు, పైకి వెళ్తే ఇబ్బంది అవుద్ది. ఏటండి, మీరే వస్తారా? సరే బాబు, ఊరని చెప్పమంటారు? సరే సరే, అమ్మగారు చెప్పేస్తా.
1: ఎవరంకన్నా?
0: అయ్యగారి కోసం అండి, పైన ఉండారని చెప్పాను అమ్మగారు.
1: పేరు అడగలేదా?
0: అయ్యి బాబు మర్చిపోయానండి.
1: మరి అయ్యగారికి ఎవరని చెప్తావు?
0: అయ్యి బాబు, దీంతో పెద్ద సిక్కే వచ్చి పడిందండి బాబు. ఆ చెవికాడు ఎట్టుకోగానే కంగారు అయిపోద్ది. అవతరాలు చెప్పింది తినటానికే మా చెడ్డ గురెట్టాలి. అయినా నేను అడగలేదే అనుకోండి, ఆరు మాత్రం పలారా మాడి సని చెప్పకూడదు. ఏటండి, మరోసారి ముందే అడుగుతాను అమ్మగారు, ఈసారి అయ్యగారికి ఏదో చెప్పేయండి.
1: నువ్వే చెప్పకూడదు.
0: నేను కాస్త ఇంటిదాకా వెళ్ళొద్దారనమ్మా.
1: ఇప్పుడా?
0: అవునమ్మ గారు, పనంతా అయిపోయిందండి.
1: ఇంత రాత్రి ఎందుకు? ఈ పూటకి ఇక్కడే ఉండు. ఈ పూటకే కాదు, అసలు నువ్వు ఇక్కడే ఉండు. జరుగుతున్న ఘోరాలు తలుచుకుంటుంటే గుండెలు కదిలిపోతున్నాయి.
0: ఇక్కడ మా ఆడదొక్కతే
1: తను కూడా వచ్చి ఇక్కడే ఉండమని రంగయ్య.
0: వద్దండి అమ్మగారు.
1: ఏ
0: పసిపిల్లల గొంతు లేపిసికి పారేసే ఆ రాక్షసుడు మమ్మల్ని నుట్టిన వదిలేస్తాడా?
1: మేం లేము.
0: మీరంటే గొప్ప వాళ్ళమ్మా.
1: కసాయితనానికి కిరాతకత్వానికి గొప్ప చిన్న ఏముంది రంగన్న? అసలు అసలు మమ్మల్ని ఏదో శని పట్టుకు పీడుస్తున్నది. కాని కాలం కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నది.

0: పోతే విచ్చుకున్న పువ్వుల్లా కళకళలాడా పసిపిల్లని చంపడానికి ఎంతటి పిశాచకైనా చేతులాడవు, ఎంత కర్కోటకుడైనా ముందుకు రాలేడు. ఇక్కడ ఈ ఘోరం చేస్తున్న నీచుడు పచ్చి రక్తానికి అలవాటు పడిన నరరూప రాక్షసుడై ఉండాలి.
1: అసలు ఈ పిల్లల్ని సంపేదిమ్మాడి సేనంట రామ్గారు
0: కాక
1: ఏదైనా గాలి దూలి
0: గాలైతే ఆ చిన్నారి పసిపాపలు ఉసిరే పోసుకోవాలా? మనుజులికి రాది.
1: అదే విచిత్రంగా ఉందండి, మా ఇంటి దానికైతే గూటకే పట్టలేదు అమ్మగారు.
0: ఈ దారుణలలాగా జరుగుతుంటే ఈ అనాథ శరణాలయాన్ని ఇక్కడి నుంచి మార్పిస్తేనే మంచిది రంగన్నా. దిక్కుముక్కు లేని ఆ శిశువులు ఇక్కడ ఇలా అంతమవటం దేనికి?
1: అయ్య గారికి చెప్పి ఆ పని చేయించండి అమ్మా.
0: రంగన్నా, తలుపెవర కొడుతున్నారు చూడు.
1: అదే తెలవటం లేదండి.
0: నువ్వు తలుపు తీయండి.
1: తీద్దారనే ఉందండి కానీ.
0: వెళ్ళి తీసిరా ముందు, వెళ్ళు.
2: మీరా రఘుబాబు? ఎవరో అని అడలు సచ్చాననుకోండి.
3: నన్ను చూశా రంగన్న?
2: కాదు బాబు, ఎవరోనని.
3: అంత భయం ఎందుకు రంగన్న?
2: మీకు తెలవందే ఉంది రఘుబాబు.
3: మనం వణికినంత మాత్రాన ఈ జరిగే ఘోరాలు అయిపోతాయా?
2: అయినా ఇంత రేత్రి కాడ మీరిట్టా తిరగడం నాకు మా చెడ్డ బాధగా ఉంది రఘుబాబు.
3: ఎందుకు రంగన్న?
2: అయ్య బాబు, ఎందుకంటారేటండి, బయట అంధకారంగా ఉందా?
3: అవునేమో.
2: మీకేటి శాతం అవుతుంది నడిచేదానికి?
3: రంగన, ఈ చీకటే నాకు తోడు నీడా. మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకు నడుస్తాం.
2: ఏటో బాబు, ఈ భగవంతుడి ఇట్ట రాసి పెట్టండి, కనికారం రామంతైనా సోపడు.
3: ఇప్పుడు ఏమైంది రంగన్న?
2: నాకేటి కాలేదు రఘుబాబు, బంగారం లాంటి మీకు చూపు లేకపోవడం ఏంటి?
3: వెలుగు చూడొద్దని, వేడుకలు చంపుకోమని
2: ఎంత తేలిగ్గా చెప్తుండారు బాబు.
3: చేతకాని వాడికి తేలికైంది చెప్పటమేగా. కుర్చీ ఎక్కడ
2: బాబు? బాబు ఇక్కడ ఉందండి, ఇక్కడ కూర్చోండి బాబు.
3: థ్యాంక్స్ రంగన్న.
2: బాబు,
3: శ్రీకాంత్ ఎక్కడున్నాడు?
2: పైన ఉన్నారు బాబు.
3: అమ్మగారు?
2: మిమ్మల్ని చూసే లోన్కి వెళ్ళారు, ఏటైనా చెప్పిరమ్మంటారా? ఐటీ
3: అవసరం లేదు.
2: అమ్మగారి మనసు కూడా చితికిపోతుండదు రఘుబాబు.
3: దేనికి?
2: ఈ సంటోల్ సావులేంది మరి?
3: అందమైన అడవి జంతువులేవో ఈ పనికి పూనుకునుంటాయి రంగన్న.
2: బాగా చెప్పారు బాబు.
3: ఏంటి రంగన్న?
2: మీరిక్కడే ఉంటారుగా.
3: అవును. ఏ
2: పానాలు గుప్పెట్లు పెట్టుకుని మా ఆడది ఇంటికాడ ఒంటిగా ఉంటుంది బాబు. వెళ్ళి కనపడొస్తా, శ్రీకాంతయ్య గారు కిందికి వస్తారేమో అని.
3: నేనుంటాలే రంగన్న, నువ్వు వెళ్ళరా.
2: జాగ్రత్త బాబు, నేను వెళ్ళొస్తా.
3: ఎవరు, ఎవరది?
0: ఇటు తీసుకోండి.
3: ఓ, మీరా కళగారు?
0: ఆశ్చర్యం దేనికి?
3: ఈ శ్రమ మీకెందుకు కాని?
0: మీరు మా అతిథులు
3: కావచ్చు. ఆతిథ్యంలోనే కాక నా అలవాటుతో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు సంతోషం కాదు.
0: మమతలు మర్యాదలు పుచ్చుకోవడంలో కంటే ఇచ్చుకోవడంలోనే ఆనందం ఉంది.
3: మా శ్రీకాంత్ అదృష్టవంతుడు.
0: ఎందుకు?
3: వాడికి తగిన ఇల్లాలు. మీరు
0: ఎలా చెప్పగలుగుతున్నారు?
3: ఈ అంధుడికి ఈ అంచనా ఎలా సాధ్యపడిందనేనా మీ అనుమానం?
0: నా ఉద్దేశం అది కాదు, మీ అవగాహనకు ఆలంబన ఏమిటా అని.
3: నా అంతర్దృష్టి, మీరు చూపే ఆదరణ.
0: మీరు ఒంటరి వారేనా?
3: అన్నీ మీరే అయినప్పుడు అన్నీ ఉన్నవాణ్ణే.
0: రక్తం పంచుకున్న వాళ్ళు ఎవరైనా?
3: ఒకప్పటి మాటది.
0: ప్రస్తుతం
3: విధి తిప్పిన మలుపులో మిగిలింది నాకు నేనే.
0: అంటే?
3: లోయలు పడ్డ ఈ కళ్ళలోనూ ఒకప్పుడు మెరుపులుండేవి, ఎడారి మయమైన ఈ వ్యర్థ జీవితంలోనూ ఎన్నో వసంతాలుండేవి. ఆ కథ కంచికెళ్ళిపోయింది.
0: గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో.
3: కాదు కళగారు, ఈ నిరాశలోను ఈ నిట్టూర్పులలోను చుట్టూ పరుచుకున్న ఈ విశాల అంధకారంలోను అపురూపమైన నా గతానుభూతి స్పర్శ మాత్రంగానైనా చూడనీయగలుగుతున్నారు, అందుకు థ్యాంక్స్.
0: ఆ స్మృతుల్ని అంత బలంగా ముద్రించుకున్నారా
3: కళాదేవి గారు? మీరు అనుమతిస్తే ఒక విషయం చెప్పడానికి సాహసిస్తాను.
0: చెప్పండి.
3: ఈ శూన్యంలో నిద్రాణమైపోయిన నా మనసును లాలిచ్చేదేమిటో తెలుసా?
0: మా వారి స్నేహ బంధం.
3: అంతేకాదు మరొకటి కూడా.
0: ఏమిటది?
3: అమృతాన్ని ఆప్యాయతను జతగలిపిన మీ చల్లని మాటలు.
0: పలకటం అనేది మనిషి జీవితంలో ప్రత్యేకత కాదు.
3: మీ మాటలు వింటున్నప్పుడల్లా నిస్సత్తువతో నిండిన నర్నరాల్లోనూ వింత చైతన్యం కదులుతోంది.
0: ఈ గుండెల్లో పేరుకుంటున్న అశాంతిని రేఖా మాత్రంగానైనా తోడుకోలేని అసహాయ స్థితి నాది. మనసులో మరిగే వేదనను ఏ కొద్దిగా కూడా రూపు

0: మాపుకోలేని దుర్భరమైన స్థితి నాది.
1: శ్రీకాంత్ సంస్కారం నాకు తెలియంది కాదు.
0: అవునా? వారు దయామయులు, ప్రేమమూర్తులు.
1: మరి మీ ఆవేదన?
0: ఒకరికి చెప్పుకోలేనిది, దాచుకోలేనిది.
2: హలో రఘు,
0: నేను లోపలికి వెళ్తానండి.
2: టీ తాగలేదా? చల్లారిపోయినట్టుంది. వీడు అసలే పరధ్యానం మనిషి కళా. నువ్వైనా తాగించవచ్చు కదా.
1: శ్రీకాంత్.
2: ఏమిట్రా,
1: ఎంతసేపు అయింది నువ్వు వచ్చి?
2: నా ఇంటికి నేను వచ్చేదేమిట్రా?
1: ఐ మీన్ ఇక్కడికి వచ్చి అని.
2: అంటే మీ మధ్యక? ఐ మీన్ ఇప్పుడే. అరే లోపలికి వెళ్ళిపోతాం కళా, ఉండు. వెళ్ళిపోయింది.
1: శ్రీకాంత్, నేనే పైకి వద్దాం అనుకున్నాను. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక.
2: నీకెందుకు రా శ్రమ?
1: నిన్ను కలవటం కూడా నాకు శ్రమ అయితే నేను ఇక్కడ ఉండటంలో అర్థం లేదురా.
2: టేక్ ఇట్ ఈజీ రఘు. అవును, కళను గురించి నీ అభిప్రాయం చెప్పావు కాదు.
1: ఆమె నీ శ్రీమతి.
2: కాదన్ను, ఆమెపై నీకు కలిగిన భావం ఏమిటన్నదే నా ప్రశ్న.
1: సద్భావమే. ఆమె చాలా ఉన్నతురాలు.
2: వెరీ గుడ్, ప్రొసీడ్ ప్రొసీడ్.
1: నీ సంస్కారానికి సహృదయతకి ఆమె నిండైన వారసురాలు.
2: అంతేనా?
1: శ్రీకాంత్, ఈరోజేమిటి వింతగా మాట్లాడుతున్నావు?
2: కళ్ళకు కట్టుకున్న గంతల్ని కాస్త వదులు చేసుకుంటున్నానంతే.
1: అంటే?
2: ఓకే ఓకే, నథింగ్ మోర్ టు బి ఎక్స్పాండెడ్.
1: నీ మనసు నిలకడ కోల్పోతుంది. కారణం తెలిసినా పరిష్కారం చూపలేని బలహీనత నాది.
2: ఏ విషయంలోరా?
1: శిశు హత్యలు. ఏ పిచ్చివాడి పగకో ద్వేషాలకో ఆహుతైపోతున్న అల్పజీవుల గురించి నువ్వెంతగా కలవరపడిపోతున్నావో.
2: సర్టన్లీ, పూలు వికసించటం, ఫలించటం, రాలటం సహజం. కానీ ఇక్కడ మొగ్గలుగానే నిర్జీవాలైపోతున్నాయి.
1: ఆచూకీ ఏమన్నా అందిందా?
2: లేదు.
1: ఓ మై గాడ్, ఇంకా ఎందరు సమిధులుగా కాలిపోవాలో.
2: అంతు పట్టట్లేదు.
1: ఇది నీకెంత అపకీర్తి.
2: అపకీర్తే కాదు రఘు, ఇది నేను అనుభవించే చిత్రమైన హింస. గుండెల్లో నిరంతరం రాజుకునే నిప్పు. పిల్లలు లేరనే భావంతో ఎవరికీ అక్కర్లేని అనాథ శిశువుల్ని చేరదీశాను. అయినా ఒక్కొక్కళ్ళే నాకు అందకుండా పోతున్నారు, క్రూరంగా బలైపోతున్నారు.
1: పోనీ, స్పెషల్ పోలీసుని పిలిస్తే?
2: కబర్ అయితే చేశాం.
1: ఈ వారం రోజుల్లోనే నలుగురు ఆయువులు అనంతంలో కలిసిపోయినాయి. వాళ్ల కోసం కడుపు చించుకున్న కన్న హృదయాలు కానీ కన్నీరు గార్చే ఆత్మీయులు కానీ లేకపోవటం వాళ్ళ దురదృష్టం.
2: ఆ లోపం వాళ్ళ పుట్టుకలోనే ఉంది రఘు.
0: ఏమండి, పాలు తీసుకోండి.
1: శ్రీకాంత్, నేను లోపలికి వెళ్తాను.
2: ఆగు రఘు, మన మధ్య అడ్డుగోడలు లేవు, ఉండకూడదు. ఏం కళా, నువ్వేమంటావు?
0: మీకు సమాధానం చెప్పేంత తెలివైన దాన్ని కాను నేను.
2: సమయచాతుర్యం మీ ఆడవాళ్ళ సొత్తు కదా. రఘు, ద్రౌపది పేరు విన్నావా?
1: గడిచిపోయి 5000 సంవత్సరాలైంది.
2: కాదు కాదు, సజీవంగానే ఉంది.
1: ఎక్కడ, పుస్తకాల్లోనా?
2: కాదు, మన మధ్యనే. ఏం కళా?
0: మీ వాదన నా జోక్యానికి అందేది కాదు.
1: శ్రీకాంత్, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను.
2: ఓకే, గో అహెడ్.
0: ఏమండి?
2: ఎస్,
0: మీరెందుకు ఇలా మారిపోతున్నారు?
2: మనిషిని కదూ.
0: మునుపటిలా మనసు విప్పి నాతో మాట్లాడటం లేదు.
2: ఆ ప్రశ్న నేను నా మనసు అడుగుతున్నాను.
0: ఆడదాన్ని, సుఖమైనా కష్టమైనా మీ నుండి పొందగలగాలి నేను.
2: సుఖమనేది ఒకదాని మీద నుండి మరో దాని మీదకి అల్లుకొనిపోయేది కాదు, అడిగి తెచ్చుకునేది కాదు. అది ఎడారిలో ఒయాసిస్ లాంటిది, కనిపించినట్లే ఉంటుంది, దూరం అవుతూనే ఉంటుంది. కళ, ఏమిటి ఆలోచిస్తున్నావు?
0: ఏమండి ఏమండి, మనం ఇల్లు ఖాళీ చేసేద్దామండి.
2: ఎందుకు?
0: ఈ హత్యలు మనసులోకి వచ్చిన కొద్దీ కంటికి కునికే రావటం లేదు.
2: మనం పారిపోయినంత మాత్రాన నేరాలు ఆగిపోతాయా?
0: ఈ ఘోరాలు ఇంకెంత కాలం ఒక్కదండి?
2: ఎదురు తిరగనంత కాలం.
0: మీరు నాకేది సూటిగా చెప్పరు? అసలు నన్ను చూస్తేనే మీకు చీదరింపు.
2: కళా, జీవితంలో కొన్ని ప్రశ్నలు పొడుపు కథలాంటివి, విప్పితే ఆకర్షణ పోతుంది.
0: అటు తల్లిదండ్రుల ఆదరణకు, ఇటు మీ ఆప్యాయతగా నోచుకోలేని దురదృష్టవంతురాలు నండి నేను. ఈ లంకంత కొంపలు పలకరించే దిక్కు లేక, సహకరించే తోడు లేక నాకు నేనే నలిగిపోతున్నాను.

0: ఎంత సంస్కారవంతులైన మీరు కూడా నా నీడ భూతం అన్నట్లుగా దూర దూరంగా జరిగిపోతున్నారు.
1: ఊర్కళ, ఓకే ఓకే, నేను ఒకసారి శరణాలయం దాకా వెళ్ళొస్తాను.
0: ఒంటరిగానా?
1: నేను స్థాపించింది, నేను పోషించేది, నన్ను నమ్ముకున్నది ఆ శరణాలయం. నన్నేం చేస్తుంది?
0: అది కదండి ఆ రాక్షసుడు.
1: నన్నేమీ చెయ్యడు. చేస్తే ఈ ఆట కట్టిపోతుంది, ఈ చదరంగం సమాప్తమైపోతుంది.
0: నా మాట వినండి, ఇప్పుడెక్కడికి వెళ్ళకండి.
1: భయం అనేది విచిత్రమైంది కళ, లొంగిన కొద్దీ మనిషిని దాసోహం చేయించుకుంటుంది. ఓకే, ఇప్పుడే వస్తాను.
0: నా మాట, నా మాట మీరు పాటించరు, ఆ తృప్తి నాకు కలిగించరు, అంతేనా రంగనా? రంగనా, ఎటు ఎటు చూస్తున్నా వాళ్ళే మూడు వైపైన నా మాతృ హృదయాన్ని పీకి గాలిలోకి విసురుతున్నారు. నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా తరిగి పీకులు మెల్ల వేసుకుంటున్నారు. మంచిన కోరులతో కుళించి మేకాయలతో

0: గుడ్, వెరీ గుడ్ సీక్వెన్స్. ప్లీజ్ రిసీవ్ మై హార్టీ కాంప్లిమెంట్స్. హలో హలో, ప్లీజ్ వన్ మినిట్. మీ ఇద్దరు రెండు శరీరాలే అయినా అన్యోన్యతలో ఒకటిగానే కనిపిస్తున్నారు, అందువల్ల మీరు కూడా ఉండాలి.
1: ఎవరు కావాలి మీకు?
0: అంత పిచ్చివాడినా, వచ్చింది మీకోసమైనా, తిరిగి మీరే ప్రశ్నిస్తున్నారు.
2: మీరెవరో చెప్పారు కదా.
0: ఆ మండలం, ఈ మండలం, వీలైతే చంద్రమండలం దాకా సర్వం చుట్టుకొస్తున్న సముజ్వాల సచిత్ర వార్తాపత్రిక జనమిత్ర పేరు మీరు వినలేదా? ఆ జనమిత్ర మొబ్బైతే నేను గాలిని కదిలి వార్తల వర్షం కురిపిస్తాను, వాగులు వంకలు ఏకం చేస్తా.
2: విచిత్రంగా మాట్లాడుతున్నారు. మీరు విలేకరులా?
0: ఒట్టే విలేకరిని కాదు, కొబ్బరి చెట్టు లాంటి వాణ్ణి.
2: అంటే
0: ఆ చెట్టులో మనకి పనికిరాందే ఉంది? మా జనమిత్ర కూడా నన్ను వదిలి బట్ట కట్టలేదు, బయట ముఖం చూపెట్టలేదు.
2: అంత ప్రముఖులు అన్నమాట. వెరీ గుడ్. మీ పరిచయానికి సంతోషంగా ఉంది.
0: థ్యాంక్స్ మిస్టర్ శ్రీకాంత్.
2: నేను శ్రీకాంత్ని కాదు,
0: మరి
2: అతని మిత్రుడిని.
0: ఇప్పుడు లోనికెళ్ళిన
2: మిస్టర్ శ్రీకాంత్.
0: ఓహోహోహో, అర్థమైంది. పతాక శీర్షికకు పట్టు దొరికింది.
2: ఏ విషయంలో?
0: నా ప్రతిభనే శంకిస్తున్నారా లేక నన్నే పరీక్షిస్తున్నారా?
2: అంత ఇంట్రెస్ట్ నాకు లేదులేండి.
0: ప్రియురాలు సెలయేరు లాంటిది, కాళ్లకు మెల్లగా చుట్టుకుంటుంది. అదే భార్య అయితే కొండ వాగులా ముంచి పారేస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రియురాలు చిరుగాలి లాంటిది, చల్లగా కబుర్లు చెప్తుంది. అదే భార్య అయితే సుడిగాళ్ళ ఎత్తి కిందేస్తుంది. అవునా కాదా?
2: మిమ్మల్ని ఎందుకు కారణాలండి, చెప్పండి చెప్పండి.
0: ఆ దారిలోనే ఉన్నారు. మీ మనసులోని ఆరాటాల్ని ఎలా బోర్డర్ కట్టి చూపగలిగానో చూసారా?
2: మిస్టర్ హరిగారు, మీ మకాం ఎక్కడ?
0: వచ్చింది ఇక్కడికి.
2: శ్రీకాంత్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా?
0: చెయ్యాలి. ఈ కూపి అంతా బయటకు లాగాలి. పంక్తి పంక్తిలోనూ సస్పెన్స్, ఈస్ట్మెన్ కళల్లో ఫోకస్ చేసి జనమిత్రలో ప్రచురించాలి.
2: మీరు వచ్చింది?
0: ఐఎమ్ సారీ, అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. ఇక్కడ జరుగుతున్న హత్యలు పత్రికా ప్రపంచానికే విడ్డూరంగా ఉన్నాయి, అసలైన హంతకులకే ఉద్రేకాన్ని కలిగిస్తున్నాయి. మా పత్రిక నిండా గగ్గోలు గగ్గోలుగా వ్రాసాం, వ్రాస్తున్నాం. పాఠకుల్లో సంచలనం. పిల్లలను పోగొట్టుకున్నవాడు పిల్లవాడికి ఏడిస్తే కాటి కాపరి కాసు కేడ్చినట్లు ఈ పాఠకులకు ఒక పాడు సరదా. ఎలా జరిగాయి హత్యలు, ఎవరు చేస్తున్నారిలా అని ప్రశ్నల మీద ప్రశ్నలు. ఆ విషయాన్ని ప్రత్యక్షంగా కవర్ చేయమని ప్రత్యేకంగా నన్ను పంపారు.
2: ఓహో, అలాగా.
0: ఆ మరణాలయం ఎక్కడ?
2: ఏమంటున్నారు?
0: అదే శరణాలయం.

0: లోపలికి రండి. రంగన్ వచ్చాక ఉదయం చుద్దరు గాని.
1: ఉదయం వరకు నాకు ఊపిరాడద్దు.
0: ఓ, ఈ భవనం వెనక నుంచి కూడా దారుందండి, ఇట్నుంచి పోవచ్చు.
1: అయితే నేను అక్కడికే వెళతాను.
0: శ్రీకాంత్ వస్తాడు, అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చుగా.
1: అవునవును, అదే మంచిది. అలా నీ ఒక్కడిని పోవటానికి నాకు భయం అనుకునేరు. అదిగో శ్రీకాంత్ గారు వచ్చేసారు. హలో శ్రీకాంత్ గారు.
2: హలో. మీరు
1: చూసారా, మీ పేరు పిలిచి మిమ్మల్ని పట్టేశాను.
2: మీరు
1: హరి, జనమిత్ర సంచార విలేఖరిని.
2: మీరు వచ్చింది
1: అది సీరియల్గా చెప్పాలండి.
2: ఓ, ఐ సీ. ఇందాక ఫోన్ చేసింది మీరే కదూ?
1: అవునవును.
2: ఏమైనా పరిశోధించారా?
1: నా పని ప్రచారం వరకే. ఆ ఆచారాన్ని మించిపోను. ఏమండి, మీ ఇల్లు ఎప్పుడు స్పెషల్ ఇష్యూ అంత బరువుగా ఉంటుందనుకుంటాను.
2: అయ్యా, మీ పత్రికా భాష.
1: పోనీ, మీరు స్నేహితులంటే పడి చస్తారనుకుంటాను.
2: చావనులేండి.
1: క్షమించాలి, అచ్చు పొరపాటు, వేగంగా దొర్లింది. మళ్ళీ సవరణ చేస్తాను.
2: ఏమైనా సేకరించారా లేదా?
1: 5 వారాలకు సరిపడేది మా పత్రికలో ఊరగాయలా నానే ఇస్తున్నాను.
2: ఇంతకు హంతకులెవరో ఆరా తీశారా లేదా?
1: అయ్యా, గడ్డ పలుగులే గాలికి పోతుంటే పుల్లాకులు పూర్తి చేస్తాయా? అవును, శరణాయానికి ఇటు నుండి కూడా దారుంది కదూ.
2: ఉంది.
1: హంతకుడు ఎటు నుండి పోతున్నాడా అని.
2: ఎవరు చేస్తున్నారు, ఎటు నుండి పోతున్నా అని కాదు మనం ఆలోచించవలసింది. ఈ పరిస్థితిలోనే పంచభూతాల్లో కలిసిపోతున్న వాళ్ళ దౌర్భాగ్యాన్ని గురించి, కాలసర్పు బుసల్లో కాలిపోతున్న వాళ్ళ విషాద జన్మలను గురించి మనం కన్నీరు విడవాలి. ఓకే, మీ బస
1: మీరు అనుమతిస్తే ఇక్కడే.
2: మా విషయంలో ఆహ్వానమే కాని తిరస్కారం ఉండదు.
1: కొసన మోదుగు పూస్తే మొదల్ల సంపంగ పూస్తుందా? ఈ గొప్పదనం మీ వంశంలోనే ఉందని తెలుసుకున్నాను.
2: ఓకే ఓకే, లోపలికి వెళ్ళండి. మీకు ఇష్టమైన గదిలో విశ్రాంతి తీసుకోండి.
1: ఏమండి, లోపలేదో మయసభలాగా ఉంది. మీరు మరోలా అనుకోకపోతే నా గదిని కొంచెం వేలు పెట్టైనా చూపిస్తారా?
2: షూర్, పదండి.

0: హలో ఇన్స్పెక్టర్. అవునవునవును, ఆ అనాథ శిశువుల శవాల్ని కూడా చూశాను. నో నో నో నో నో నో, ఇహ ముందు ఇట్లా జరగడానికి వీల్లేదు. ఆ వెరీ మెషిన్ పట్టుకోండి. ఎస్, నా శరణాలయం అంటే మృత్యుకోపం కాదని ప్రపంచాన్ని నిరూపించండి. బాధే కాదు ఇన్స్పెక్టర్, నా రక్తమే నీరైపోతుందేమో అన్నంత క్షోభ నన్ను సలబర పెడుతోంది. ఇప్పుడు నేను అనుభవించేది విచిత్రమైన చిత్రహింస. ఎస్, అందుకే అందుకే ఈ కేసును మీరు త్వరగా సాల్వ్ చేయాలి. చెప్పండి, లేదా నేను పర్సనల్గా ఐజీని కలుస్తాను. ఈ వేదన నేను ఇక తట్టుకోలేను. ఎస్, ఓకే, ఆల్ రైట్. ఓ ఎస్, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఓకే, గుడ్ నైట్. కళా కళా, ఏమైంది? మాట్లాడమే, పిచ్చిగా దేనిగా చూస్తున్నావేంటి? కళ టెల్ మీ వాట్ హ్యాపెన్ టు యూ.
1: పాపలండి, చుట్టూ చేరి ఏడుస్తున్నారండి, ఏడుస్తున్నారు.
0: పాపల ఎక్కడ?
1: అదిగో అదిగో అక్కడ ఆ ద్వారం వైపు చూడండి.
0: నువ్వు మరీ ప్రియజనం అయిపోతున్నావు.
1: లేదండి, నా కళ్ళారా చూశాను.
0: ఎక్కడ?
1: ఎంతెంత కళ్ళు బయటకు పుచ్చుకొచ్చిన నాలుక
0: కళా, నువ్వు పసిపిల్లల్లో చేరిపోతున్నావు.
1: వాళ్ళతో పోల్చకండి, నేను చావులు భరించలేనండి.
0: ఓకే ఓకే,
1: లేదని అనుభవించలేనండి.
0: ఓకే, నేను చెప్పాను కదా నీ మనసు చిన్నది అని. మై డియర్ కళా, ఈ జీవితం పుడిపెట్టి విసిరిన బొంగరం లాంటి, ఎంత వేగంగా తిరిగినా ఎప్పుడో ఒకప్పుడు అలసిపోక తప్పదు, ఆగిపోక తప్పదు.
1: ఏమండి మీరు, మీరు నా దగ్గరే ఉండండి.
0: ఓకే ఓకే,
1: అప్పుడు అప్పుడు నాకు ఏ భయము ఉండదండి.
0: సరే కళా, భయం అనేది మంచుగడ్డ లాంటిది, ద్రవిస్తుంది, తిరిగి ఘనీభవిస్తుంది. మనిషిలో అది పోదు రాదు.
2: హలో శ్రీకాంత్.
0: ఓ ప్రవీణ్, లక్కీ యువర్ ఆన్ టైమ్.
2: వాట్ మేడ్ మీ టు రీచ్ దట్ లక్?
0: ప్రవీణ్, మా కళ బెదిరిపోతుంది. మరో విధంగా చెప్పాలంటే అధైర్యంతో అల్లాడిపోతుంది.

0: షీఈస్ బికమింగ్ నర్వస్.
1: ఐసీ, ఏమైంది కళగారు?
2: ఏమీ లేదండి.
1: చెప్పండి, మీ అనీసి ఏమిటో.
0: కళతో వచ్చిన చిక్కే అదండి. ఒంటరిగా ఉండి ఏవేవో మనసు నిండా పెరుచుకుంటుంది. ఒత్తిడి పెట్టి అడిగామనుకోండి తేలగొట్టేస్తుంది.
2: ఈ ఇంట్లో ఉండటం ఇబ్బందిగా ఉంది డాక్టర్ గారు.
0: ఇంకా నయం, నా ముందు నిలబడటం అన్నావు కాదు.
1: అందరికీ ఆశ్రయమిచ్చే సహృదయుడు నీవు. నీ ప్రజెన్స్ కోరుకున్నా అందని వరం.
0: మై డియర్ ప్రవీణ్, నీ నేర్పు మెడిసిన్ నుంచి పొగడతల వైపుకు పరిగెడుతోంది.
1: బాల్యం నుండి నీ చెలిమిని పంచుకున్న మిత్రునిగా, నీ మనసుకు సన్నిహితమైన ఆప్తునిగా నాకు కలిగిన అభిప్రాయం ఇది. అభిప్రాయమే కాదు, వాస్తవం కూడా. నీలో ఏదో సంఘర్షణ ఉంది. నీ బాధ ఏమిటో నాకు చెప్పవు.
0: యు ఆర్ ఎ గుడ్ సైకాలజిస్ట్.
1: నీ నా అనుబంధంలో ఇదొక చిన్న పరిశీలన మాత్రమే.
0: అవి చావులు కావు, సహజమైనవి కావు. క్రూరంగా, అతి ఘోరంగా చంపబడుతున్నారు వాళ్ళు. అది నా ఆవరణలో. నేను ఒక ఆదర్శంగా, జీవితాశయంగా నెలకొల్పిన శరణాలయంలో ఈ హత్యలు. దిక్కు మొక్కు లేని అనాథల్లా, దీనమైన చరిత్రకు వారసులు, కళ్ళు కప్పిన కామం జరిపిన నేరానికి బానిసలు. ఫలానా వారు నా తల్లి తండ్రి అని చెప్పుకోలేని దౌర్భాగ్యులు. వాళ్లను నేను చేరదీశాను. వాళ్లతోనే నా ఆశలు అల్లుకున్నాను. వాళ్ల చిలిపి నవ్వుల్లో, తప్పటడుగుల్లో నా ఆనందానికి రూపొందిద్దుకున్నారు. అటువంటి పసివాళ్లను, పగ, ద్వేషం, కుట్ర, కుళ్ళు వంటనే చిరుమల్లెల లాంటి ఆ చిన్నవాళ్లను చంపేయడానికి ఎవరు పూనుకుంటున్నారు? చెప్పు, చెప్పు ప్రవీణ్, చెప్పు.
1: నీ మనస్తాపం తీరే మార్గం నే చూపిస్తాను శ్రీకాంత్.
3: శ్రీకాంత్?
0: రఘు. మీట్ డాక్టర్ ప్రవీణ్, హీఈస్ రఘు.
3: నమస్తే.
1: నమస్కారం.
0: నాలో సగం ఆవరించిన వాడు.
3: అంధకారంలోనా?
1: మిస్టర్ రఘు.
3: ఏం డాక్టర్?
1: మీకు చూపు మధ్యలోనే పోయింది కదా.
0: ఎంత, 2 సంవత్సరాలు కూడా కాలేదు.
1: ఐసి.
0: ప్రవీణ్, నువ్వు ఫారిన్లో ట్రైనింగ్ అయ్యి వచ్చావు కదా, రఘుకు మళ్ళీ దృష్టి వచ్చే మార్గం చూడలేవు?
1: ష్యూర్.
3: వద్దు డాక్టర్, వద్దు.
0: ఏమిట్రా?
3: అవును శ్రీకాంత్, నాకు ఇప్పుడే శాంతిగా ఉంది.
0: ఈ చీకట్లోనా?
3: అవును, ఇందులోనే నేను ఆశించే శాంతి ఉంది, తృప్తి ఉంది.
1: ఏది? ఒక్కసారి నన్ను చూడనివ్వండి.
3: వద్దు డాక్టర్, ప్లీజ్.
0: రఘు, అడ్డు చెప్పకురా.
3: నీకు తెలుసు శ్రీకాంత్, ఆనాడు కాలం ఆగ్రహించింది, నా కళ్ళకు తెరజార్చింది, ఈనాడది నాకు నిజంగా వరం.
0: నా మాట వినరా, నీకు మళ్ళీ చూపు వస్తుంది, నీలోనూ మార్పు తెస్తుంది.
3: నీ ఔదార్యం కన్నా నాకు చూపు విలువైంది కాదురా. అసలు ఈ కళ్ళున్నప్పుడు నా బ్రతుకంతా అవస్థలోనే గడిచిపోయింది. ఈ అంధత్వంలోనే ఆనాటిన ఆశలన్నీ జ్యోతుల్లా వెలుగుతున్నాయి. ఆ వెలుగునే మీరు తీయబోతున్నారా?
1: శ్రీకాంత్ ఆశించేది, నేను చెప్పేది మీకు ఇబ్బంది కలిగించేది కాదు. ఈ చీకటిని, చీదను శాశ్వతంగా దూరం చేసేదే మా ప్రయత్నం.
0: ప్రవీణ్, ఈ డిస్కషన్ ఎందుకు? రఘుకు తిరిగి చూపు రావాలి.
1: ఆ విషయం నాకు వదిలేయండి.
3: శ్రీకాంత్.
0: రఘు, ఇది నా కోరికే అనుకో, వేడుకే అనుకో, కాదనుకో, ప్లీజ్. ప్రవీణ్, ఎప్పుడు ప్రారంభిస్తావు?
1: నెక్స్ట్ సండే ఆపరేషన్.
0: ఓకే.
4: ఓహో, నిండైన సీను. ఇప్పుడు ఈ వరండా మళ్ళీ స్పెషల్ ఇష్యూ అంత బరుగా ఉందండి.
0: ఏమిటి, మీరు రెస్ట్ తీసుకోలేదా?
4: నీవు దంచమ్మా, నేను భుజాలు ఎగరేస్తానందంట వెనకట్టుకో ఇల్లాలు. ఈ ఇంటి కామందులు మీకే రెస్ట్ సశేషం అవుతున్నప్పుడు ఇక అతిథినైనా నాకెట్లా వస్తుంది? అవును, వీరి పరిచయ భాగ్యం?
0: హీఈస్ ఎ ఫేమస్ డాక్టర్ ప్రవీణ్, నా బాల్య స్నేహితుడు.
4: గ్లాడ్ టు మీట్ యూ డాక్టర్ ప్రవీణ్.
1: మై ప్లెజర్.
4: ఏదైనా విశేషం ఉంటే చెప్పండి డాక్టర్. స్పెషల్ బార్డర్ కట్టి మధ్యలో మీ అందమైన ఫోటోని పెట్టి మా జనమిత్రలో బిగించేస్తాను.
1: అంత గొప్పవాణ్ణి కాదులేండి.
4: అందుకే చేస్తానంటున్నది.
1: మరోసారి చూద్దాంలేండి. మిస్టర్ రఘు,
3: డాక్టర్,
1: ప్లీజ్ ఫిక్స్ ఇన్ మై నెక్స్ట్ సండే.
3: మీ పట్టుదలని సడలించుకోరా
0: ప్రవీణ్. వాణ్ణి అడిగితే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. మా రఘు కళ్ళకు సండే ఆపరేషన్. ఈరోజే హాస్పిటల్ నుండి మా రఘు వచ్చేస్తున్నాడు, తనతో పాటు ఈ ఇంటికి వెలుగును తెస్తున్నాడు.
4: అయితే ఇది ప్రముఖ వార్తే, మొదటి పేజీలోనే గుద్ది పడేయాలి.
0: అంతేకాదు, వాడి నిలువెత్తు ఫోటోను మీ పత్రికలో రంగుల్లో ప్రచురించండి, మనిషి మనిషికి ప్రచారం చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు. వెల్కమ్, వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యూ బోత్.
1: బ్యాండేజ్ని హాస్పిటల్లో రిమూవ్ చేయొద్దన్నావు ఎందుకు శ్రీకాంత్?
0: చెప్తాను ప్రవీణ్. రఘు, నువ్వు ఇట్లా కూర్చో.
4: అయ్యా రఘు గారు, నేను మీకు స్వాగతం ఇచ్చాను,

0: కాకపోతే దండ మాత్రం వేలేదు. కట్లు విప్పాక కన్నెర్ర చేయకండే.
1: ఈ సందర్భంలో మీరు ఉండటం ఎంతో హ్యాపీగా ఉంది హరిగారు.
0: డాక్టర్ ప్రవీణ్ గారి ప్రావీణ్యం చూడబోతున్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది.
1: థ్యాంక్స్.
2: కళ వచ్చావా? నీకోసం నేనే వద్దాం అనుకుంటున్నాను.
3: ఎందుకండి? డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం. మీ ఆరోగ్యం ఎట్లా ఉంది?
3: మామూలుగా ఉంది.
2: కళ, డాక్టర్ ప్రవీణ్ తన మేధాశక్తినంతా ప్రయోగించి రఘుకి తిరిగి చూపు తెప్పించాడు. వాడు మళ్లీ వెలుగును చూడబోతున్నాడు. ఆ వెలుగుకి నువ్వు నాంది కావాలి. ఆ కట్లు నువ్వే ఉపదీయాలి.
3: నేనా?
0: ఎంత సస్పెన్స్ లో ఉంచారు శ్రీకాంత్ గారు. ఓపెనింగ్ సెరమనీ కడగారి చేత చేయించడం మీ విశాల హృదయాన్ని చాటి చెప్తోంది.
4: శ్రీకాంత్, ఆవిడ ఎందుకు ఇబ్బంది పెట్టడం?
2: కళ ఈ ఇంటికి వెళ్ళాలే కాదు, ఇలవేల్పు లాంటిది. ఆ విషయాన్ని నువ్వు కదనలేవు. ఈ రంగుల ప్రపంచాన్ని నువ్వు తిరిగి చూడబోవటం కళ చేతుల మీదగా జరగనివ్వు. నా ముచ్చటం కాదనకు.
1: కానివ్వండి కళగారు.
3: వద్దండి.
2: ఏం కళ, రఘు మనందరినీ చూడటం నీకు ఇష్టం లేదా?
4: శ్రీకాంత్, నీ చల్లని చేతులతోనే ఈ కార్యం కూడా కానీ, లేకపోతే ఈ కట్లు ఇలాగే ఉండిపోని.
2: ఒక్క క్షణం ఉండు రఘు. కళ ప్లీజ్, నా ఈ కోరికను కాదనకు. దూరమైపోయిన ఈ ప్రపంచాన్ని తిరిగి వాడికి సన్నిహితం చెయ్యి. ఇందుకు నీకు మించిన అర్హత ఇక్కడ ఎవరికీ లేదు. కళ, గో హెడ్.
3: అలాగే.
1: మిస్టర్ రఘు, రెప్పలు మెల్లిగా తెరవండి.
2: రఘు, నన్ను నా నీడ వంటి కళను ప్రథమంగా చూడు. ఆత్మీయతను, ఆదరణను దోసిళ్లలో నీకు పంచిన నా కళను కళ్ళ నిండా చూడు. పరవశించు చూడు. వికారంగా నిన్ను చుట్టుముట్టిన ఆ చీకటికి ఇదే సరైన విముక్తి.
1: మిస్టర్ రఘు,
4: నేను అదృష్టవంతం డాక్టర్. నా స్వప్నం నాతోనే ఉండిపోయింది.
1: రఘు, మేమంతా స్పష్టంగా కనిపిస్తున్నామా?
2: ప్రవీణ్, నా హృదయాన్ని కోసిచ్చినా ఇంకా నీకు రుణపడే ఉంటాను.
0: రఘు గారు, నేను నేనుగా కనిపిస్తున్నానా లేక ఏమైనా మసకలో ఇరుక్కున్నానా?
4: శ్రీకాంత్, నీ ఆనందానికి మళ్ళీ అడ్డు తెరవేస్తున్నందుకు చింతిస్తున్నాను. నా చుట్టూ అల్లుకున్న నల్లమబ్బులు అలాగే ఉండిపోయినాయి.
2: రఘు,
4: మీరందరూ ఉన్నా మిమ్మల్ని చూడలేని నా బలహీనత ఎప్పటి మాదిరిగా నాతోనే ఉండిపోయింది.
2: ఏమిటంటున్నారా?
1: మిస్టర్ రఘు, దృష్టి నిలవడంలో ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా?
4: నాకు చూపు రాలేదు డాక్టర్. మీ ప్రతిభ కన్నా నా దురదృష్టం బలమైందని రుజువైంది.
2: రఘు, రఘు,
0: రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లు.
2: ఓ మై గాడ్, దిస్ ఇస్ మై బ్యాడ్ లక్.
1: అసలేమీ కనిపించటం లేదా మిస్టర్ రఘు?
4: లేదు డాక్టర్, చీకటి ముసుగు అలాగే ఉంది.
2: నా రఘు జీవితానికి కొత్త రూపం ఇవ్వాలనుకున్నాను. ప్రవీణ్, నీ ప్రయోగంతో వాడి భవిష్యత్తు భద్రత ఏర్పడుతుంది అనుకున్నాను. చివరకు నా ఆశ ఆశగానే మిగిలిపోయింది.
1: అంతేకాదు శ్రీకాంత్, ఒక డాక్టర్గా నేనెంత అసమర్థుడినో కూడా రుజువు చేసుకున్నాను.
4: అదే అదే డాక్టర్, మీ ప్రయత్నం కన్నా ఇలాగే ఉండిపోవాలన్న నా కోరిక ఎంత బలమైందో తెలిసొస్తుంది.
0: మళ్ళీ ఆపరేషన్కు సవరణ ఏదైనా చేస్తారా?
1: కొంతకాలం పోవాలి శ్రీకాంత్. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు విచారిస్తున్నాను. ఎప్పటికైనా నా చేతి ద్వారానే రఘుకు చూపు తెప్పిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాను. బిలీవ్ మీ.
2: ఓకే
1: ఓకే. కరస్పాండెంట్ గారు, ఒకసారి మా హాస్పిటల్కి రండి.
0: ఇప్పుడు వస్తే అభ్యంతరమా?
1: ఇట్స్ ఎ ప్లెజర్.
0: అయితే ఆలస్యం ఎందుకు? పదండి.

0: గుడ్ మార్నింగ్ టు ఆల్.
1: గుడ్ మార్నింగ్. మీరు
0: మీ అందరికి అయిష్టుండే అయినా ఇక్కడ కావాల్సిన వాడిని.
1: అంటే ఓ ఐ సీ, యు ఆర్ మిస్టర్ చరణ్ ఫ్రమ్ సిబిఐ.
0: ఎస్ ఎస్,
1: సో గ్లాడ్ టు సేవ్ యూ. ఇవి నా భార్య కళ, ఇతను నా స్నేహితుడు రఘు.
0: ఓ హ్యాపీ టు మీట్ యు ఆల్.
1: వాడికి ప్రపంచం రహస్యంగానే ఉండిపోయిందిలేండి.
0: అంటే
1: వాడిని చూపు దగా చేసింది సార్.
0: ఏమొచ్చిన నా మిస్టర్ రఘు?
2: అవునండి.
0: ఎనీ యాక్సిడెంట్?
2: వెల్డింగ్ వర్క్స్ లో.
0: కళాదేవి గారు, మిమ్మల్ని ఒంటరి వారం చేసి మేమే మాట్లాడుకుంటున్నాం.

0: ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు.
1: ఆ శ్రమ మేం తగ్గిస్తాం. ఇందరు అనాథలను చేరదీసిన మీకు వారసులు లేకపోవటం నిజంగా విచారించదగ్గదే.
2: అభిమానం అన్నప్పుడు అందరూ వారసులే.
1: అఫ్కోర్స్ అఫ్కోర్స్, మీ ఆదరణ ఈ శకంలో చెప్పుకోదగింది.
2: నా ఆశయంలో ఇది ఒక భాగం మాత్రమే.
1: రఘుగారు మీరు బాల్య స్నేహితులు అనుకుంటాను.
2: కాలేజీ కవాటాల్లోని బంధమే చిక్కబడింది.
1: ఒక మిత్రుణ్ణి, అందులో ఆసక్తుణ్ణి ప్రాణాల్లో ఆదుకోవటం మీ సహృదయతకు మరొకసారి.
2: నాట్ అట్ ఆల్. మనసు పెంచుకున్న ప్రతి మనిషికి ఇది సహజం.
1: ఆ సహజాలు వికృతంగా ఉన్నందుకే వింతగా ఉంది. ఆ మిస్టర్ రఘు.
3: ఏంటండి
1: మీరు ఇక్కడ ఉంటున్నది?
3: కాలం గడవక తోడు లేక.
1: అది కాదు నేను అడిగేది, ఎంతకాలం నుండి అని.
3: 2 సంవత్సరాల నుంచి.
1: ఐసి. ఈ అనాథ శరణాలయం స్థాపింపబడి
2: కొంచెం ముందుగా.
1: అయితే మిస్టర్ రఘు కూడా ఈ విషయం అంతా సన్నిహితమైనదే అన్నమాట.
2: ఏ విషయం?
1: ఏకబిగిన సాగే పసిపాపల హత్యల విషయం.
2: ఒక విధంగా మాకు ఈ అపరాధంలో భాగం ఉంది.
1: చెప్పండి.
2: హంతకుడు మా నీడలోనే తన కత్తికి పదులు పెట్టుకుంటున్నాడు.
1: మంచి విషయం చెప్పారు. శరణాలయం ఈ భవనం వెనక భాగంలో ఉంది. బయట నుంచి పురుగైనా దూరం లేనంత కట్టుదిట్టమైన కాపలా ఉంది. అయినా హత్యలు ఆగలేదు, దారుణాలు తగ్గలేదు. అంటే ఈ భవనంలోని వ్యక్తులే ఈ హత్యలకు బాధ్యులని చెప్పకనే చెప్తున్నది. అది వాస్తవమైనప్పుడు ఇక్కడుండే ప్రతి వ్యక్తిని పరిశీలించడం మా పరిశోధనలో ఒక భాగం. నేర నివృత్తికి ఎంతో అవసరం. అంతేనా మిస్టర్ శ్రీకాంత్?
2: మీ అనుమానాల్ని అభిప్రాయాల్ని ఖండించడానికి నేనెవరిని?
3: చూడండి, శరణాలయానికి మీరు పరిశీలించారా?
1: ఓఎస్ వచ్చే ముందే క్షుణ్ణంగా చూశాను.
0: ఆ పసిపిందల ప్రాణాలు తోడే పిశాచం ఇక్కడే ఉందంటారా?
1: అనటం కాదు, ఇందులోని వ్యక్తులే ఒకరు హంతకులు.
0: అంటే
1: ఇక్కడుంటున్నది ఎవరెవరు మిస్టర్ శ్రీకాంత్?
2: మేం ముగ్గురం, మా సర్వెంట్ రంగన్న, పేపర్ కరస్పాండెంట్.
1: ఐసి. అతను ఎక్కడా?
2: బయటకెళ్ళాడు.
1: అతను వచ్చింది
2: గత వారంలోనే.
0: ఏమిటండి ఏమిటండి ఇదంతా?
1: బయటపడే ఉప్పెనకు ముందర సూచనలేనమ్మా ఇవన్నీ.
0: అందుకేనండి ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోదామని ఎంత చెప్పినా వినిపించుకున్నారు కాదు.
1: ఐసి. మిస్టర్ రఘు, మీకు పొద్దు గడవటం,
3: కడుపుకు పట్టినంత తింటాం, అలవాటైన బాటలో కాసేపు తిరగటం.
2: శరణాలయంలోనే ఎక్కువ పొద్దు పుచ్చుతాడు.
1: రోజు వెళ్తారా మిస్టర్ రఘు?
3: అవునండి.
1: పిల్లలందరూ మీరంటే
2: ఎంతో అభిమానంగా ఉంటారు.
1: ఐసి.
3: ఒక విధంగా వాళ్ళంతా నా ఆత్మబంధువులు, మేమంతా అనాథలం గనక.
1: నో, శ్రీకాంత్ వంటి మిత్రుడు మీకు అందనుండగా మీరు అనాథలంటే నేను అంగీకరించను.
3: ఇంకా నేను నిలబడి గాలి పీల్చుకోగలుగుతున్నానంటే మా శ్రీకాంత్ ఆదరణ వల్లేనండి.
1: మిస్టర్ శ్రీకాంత్, ఓ మారు శరణాలయాన్ని చూసొద్దామా?
2: షూర్, లోపల ఉండి పోదామా?
1: యాజ్ యూ లైక్ ఇట్.
3: కళాదేవి గారు, భయపడుతున్నారా?
0: బాధపడుతున్నాను.
3: దేనికి?
0: భంగపడ్డానని.
3: గతాన్ని తలుచుకుంటున్నారా?
0: నాకు గతం అనేది లేదు.
3: ఓ, విడిచివేశారా? ఆ స్మృతులు, ఆ ముద్దల నుండి విడుదలవటం మీకు ఆనందం, అవసరం కూడా.
0: ఏమిటి ఏమిటి మీరు అనేది?
3: ముందు జరగబోయే పరిణామాలకు ఎవరు ఎటు విసిరేయబడతారో, ఎవరు ఏ ఉప్పెన కొట్టుకుని పోతారో అనే చింత నాకు లేకపోయినా మీ శ్రేయస్సు కోరేవాడిని కనుక కొంచెం బాధగా ఉంది.
0: నా శ్రేయస్సుకి ఏమవుతుంది?
3: చేయదలుచుకుంటే ఏమన్నా అవుతుంది.
0: మిస్టర్ రఘు,
3: ఐఎమ్ సారీ, సన్నిహితంగా సంబోధించాను. నేను చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పటం నా విధి. నాకేమైనా బాధ లేదు. నా అనేవాళ్ళు లేరు, కన్నీరు కార్చేవాళ్ళు లేరు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చివరికి శ్రీకాంత్ అయినా సరే ఒంటరిగా వెళ్ళకండి.
0: శ్రీకాంత్ నా భర్త, మీ కర తీసుకోండి.
3: మీకు అశ్రమవుతుంది శశికళ, నేను అంధుణ్ణి కాదు. ఆశ్చర్యపడుతున్నారా?
0: అంటే మొదటి నుంచి నటనేనా?
3: కాదు, వెల్డింగ్ పనిలో చూపు పోయింది వాస్తవమే. డాక్టర్ ప్రవీణ్ ఆపరేషన్తో తిరిగి వెలుగొచ్చింది వాస్తవమే.
0: చూపు రాలేదని దేనికి చెప్పావు?
3: కళ, నా అంధత్వంలో నీ స్వరూపాన్ని చూడలేకపోయినా నన్ను లాలించి నా వేదనను మరిపించే నీ స్వరాన్ని వింటూ ఊరట పొందాను. నా కళ్ళకు ఆపరేషన్ జరిగింది. ఆ బ్యాండేజీని శ్రీకాంత్ నీ చేత విపదీయించాడు. నాకు తిరిగి చూపు వచ్చింది. ఎదురుగా నువ్వు, నీ జ్ఞాపకాలు, అనుభవాలు నన్ను పరవశింపజేసేవి అయినా ఆ కథాది శాశ్వతంగా సమాధి చేయాలని, కొత్త రూపం ఇవ్వరాదని భావించి అంధకారంలోనే ఉండిపోయాను.

0: ఈనాడు ఆనాడు ఆ నేరం చేసినందుకు ఈనాడు ఇలా ఏడిపిస్తున్నా కదూ.
1: కళ ప్లీజ్.
0: ఆనాడు నువ్వు దూరం చేయకపోతే ఈ దాగుడు మొదల బతుకు ఎదురయ్యేది కాదు నాకు. ఈ చీకటి వలయంలో గించుకునే స్థితి వచ్చేది కాదు నాకు.
1: జరిగింది ఏమిటో నీకు చెప్పాలని ఈరోజు నేను బయటపడ్డాను. నా కళ్ళ కప్పుకున్న తెరను విప్పుకున్నాను.
0: అవును

0: నువ్వు రాజీ పడతావని, ఆ పడే నేర్పును పెంచుకోగలవని నేను ఎదురు చూశాను. వెను తిరిగి చూడలేంత వేగంగా నువ్వు నీ వర్తమానాన్ని మలుచుకోగలవని ఆశించాను. ఆ భావంతోనే నా అంధత్వం తొలగినా ఇంకా చీకటినే కప్పుకొని నటించాను కళ.
1: స్త్రీని పుట్టడమే అపరాధమైంది. ఈ జీవితం నాకు ఇచ్చిన శిక్ష ఇది. ఆనాడు మనసిచ్చి నిన్ను ప్రేమించాను, నువ్వు దూరమయ్యావు. ఈనాడు నా నిబంధం ఏర్పడ్డ మనిషితో ఈ జీవితం చాలిద్దామనుకున్నాను, కానీ అన్నిట నెట్ట వేయబడ్డాను. స్త్రీ మనసు పడేవన్నీ కోల్పోయాను. అసలు స్త్రీగా నేనన్నాడు చచ్చిపోయాను,
0: కళా
1: చచ్చిపోయాను.
0: కళా ప్లీజ్ ప్లీజ్ ఊరుకో. శ్రీకాంత్కు నువ్వు అంటే అభిమానం లేదని నేను అనుకోను.
1: అభిమానాలు దానాలు చేసేవి కావు, కలలు కనేవి, కలిసి పంచుకునేవి.
0: నువ్వే శ్రీకాంత్కు ఒక కానుకగా మారిపోవాలి.
1: నో భావంతో పరధ్యానంతో నిండిన శ్రీకాంత్ మనసులో నా రూపం లేదు.
0: అంత మాట అనకు కళా.
1: నీకు స్నేహాలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, నాకే ఉన్నాయి. ఏమీ లేదు, ఏమీ లేని మోడు నేను. లేకపోతే ఆనాడు నువ్వు నన్ను పారిపోయేవాడివి కాదు.
0: కళ కళ కళ, ఆ రోజు నీలో నా రూపం పెరుగుతోందని, నిన్ను వదిలి వెళ్ళవద్దని నువ్వు ఎంత ప్రాధేయపడి చెప్పినా, నీ తల్లిదండ్రుల పట్టుదలలు పొంతాల గురించి నువ్వెంత కలవరం చెందినా నా తొందరపాటే నీ నుండి నన్ను తరుముకుంటూ పోయింది. ఉద్యోగం లేక, నీ మొహం చూడటానికి మనసు రాక, నిన్ను పోషించుకునే దిక్కు లేక నీకు అందనంత దూరంగా వెళ్ళిపోయాను. నీకు ద్రోహం చేద్దామని కానీ, 10 మందిలో నిన్ను దోషిగా నిలబెడదామని కానీ కాదు కళ, నేను నిన్ను విడిచి వెళ్ళింది.
1: ఆ రహస్యాన్ని వారికి చెప్పుకోలేక, ఈ రంపపు కోతను భరించలేక నా మళ్ళీ నన్ను దాచుకుంటూ నన్ను నేను మభ్య పెట్టుకుంటూ అసలు ఎందుకు బతకాలి, ఎవరికోసం బతకాలి చెప్పు.
0: కళ ప్లీజ్, నువ్వే అఘాయిత్యం చేయనని నాకు మాట ఇవ్వాలి.
1: బలిపీఠానికి సిద్ధం చేసే జంతువును అలంకరిస్తారు, నీ సానుభూతి నా విషయంలో అటువంటిదే.
0: కళా
1: అవును, నా బ్రతికిప్పుడు ఇంతే.
0: కళా, ఈ హత్యలు ఎవరో పిచ్చిపట్టి చేస్తున్నావు కావు, కావాలని కక్ష కట్టి సాధిస్తున్నవే, దానికి నిలయం కూడా ఈలే.
1: అంటే
0: శ్రీకాంత్ విషయంలో అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కళ. లోగడ నాకు కనిపించినప్పటి కళాత్మక హృదయం కాదు వాడిది, ఇప్పుడు దాని వెనక ఏదో భయంకరమైన వ్యూహం ఉంది.
1: రఘు, నీలో ద్వేషం రగులుతుంది, దానికి రంగులు పులుముతున్నా. నువ్వు పిరికి వాడివి, అప్రయోజకుడివి, అప్రయోజకుడివి కాదు ద్రోహివి, స్వార్థపరుడివి. నా మీద పగ సాధించడానికి, నా జీవితాన్ని అంతం చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చు. అది సాధ్యం కానందువల్ల శ్రీకాంత్కు నాకు మధ్య అగాధం సృష్టిస్తున్నావు, ద్వేషాన్ని నిలిపిస్తున్నావు. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండరాదు, నీడ ఇక్కడ పడరాదు. మా మీద అక్కసుత ఈ పసిపిల్లల్ని చంపుతున్నారు కూడా నువ్వే. నువ్వు ఇక్కడ ఉంటే ఏలే మృత్యు కోపం అవుతుంది నీ కూడా తెలియక, నీ ముందు కూడా నా వెళ్తుంది వెళ్ళి పూసుకున్నాను. చూపించుకుంటున్నానండి, చూపించుకుంటున్నాను.
2: ఏమిట్రా రఘు, ఏమిటి కళకు మళ్ళీ ఎవరైనా కళ్ళలోకి వచ్చి కన్నీళ్ళు చేశారా?
0: శ్రీకాంత్, నీతో విషయం చెప్పాలి.
2: సందేహం ఎందుకు?
0: నీ సమ్మతి కొరకు.
2: ఏమిట్రా, నేను ఏమంత పరాయి వాడినా?
0: కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళబోయే ముందు నీ రుణాన్ని ఏ విధంగానూ తీర్చుకోలేని నా ఆసక్తితను నువ్వు మన్నించాలరా.
2: ఏమైందిరా నీకు ఈరోజు?
0: శ్రీకాంత్, నేను ఇప్పుడు అందుని కాదు, డాక్టర్ ప్రవీణ్ చేసిన ఆపరేషన్తో నాకు చూపు వచ్చింది. అయినా అలాగే నటించాను ఇంతకాలం.
2: నిజమే నువ్వు చెప్తుంది?
0: నిజమే శ్రీకాంత్.
2: నాకు ఎంత

0: కాలం ఈ విషయం నానంటూ కూడా ఎందుకు దాచావు? ఈ ఆనందం నేను అనుభవించకూడదా? నీకు నేనేం తక్కువ చేశాను? నన్ను ఇంత దూరం చేస్తున్నావు.
1: శ్రీకాంత్, నా శరీరం అంతా ముడుపు కట్టిన నీ రుణం తీర్చుకోలేరా?
0: మన మధ్య రుణాలు ఏమిట్రా?
1: ఒరే శ్రీకాంత్, ఇప్పుడు నా మనసులో ఉన్న కోరిక ఒకటేరా, నువ్వు 1000 సంవత్సరాలు జీవించాలి, 1000 పండగలు చేసుకోవాలరా.
0: రఘు
1: శ్రీకాంత్,
0: రఘు
1: రే శ్రీకాంత్.

0: అవును, మీరు శ్రీకాంత్ ఫ్యామిలీ డాక్టర్ అనుకుంటాను.
1: అంతేకాదు ఆత్మీయుని కూడా.
0: ఐ సీ, సో యు ఆర్ మిస్టర్ ప్రవీణ్.
1: ఎగ్జాక్ట్లీ. మీరెవరో తెలుసుకోవచ్చా?
0: ఐఎమ్ చరణ్ ఫ్రమ్ సిబిఐ.
1: గ్లాడ్ టు మీట్ యు.
0: శ్రీకాంత్ మీకు బాల్యమిత్రుడు కదా?
1: అవును.
0: సో అతని అలవాట్లు, అభిరుచులు, భావ స్వభావాలు మీకు బాగా తెలిసి ఉండాలి.
1: సన్నిహితంగా కలిసి మెలిగినప్పుడు ఇది సహజమే.
0: మరి అతని మనస్తత్వాన్ని బహిర్గతం చేసే ఒక్క మీ అనుభవం చెప్పగలరా?
1: ఇతరుల కష్టాన్ని తనవిగా ఎంచి మదనపడే జాలి హృదయం శ్రీకాంత్ది.
0: ఐ సీ.
1: తను అనుకున్న జరిగి తీరాలనే పంతం పట్టుదల అధికం. ఆవేశమొచ్చిన క్షణికం, ఉద్రేకంలో ఎదుటి వారికి ఇబ్బంది కలిగించిన ఆ తర్వాత క్షమాపణ అర్థించటానికి కూడా వెనుకాడని నిర్మల హృదయం శ్రీకాంత్ది. ఇంతకీ ఇదంతా దేనికి అడుగుతున్నారు మీరు?
0: అసలైన దోషుల్ని కట్టడి చేయటానికి, నిరపరాధుల్ని ఆదుకోవడానికి.
1: అంటే
0: ఇక్కడ జరిగే శిశు హత్యలు మీకు తెలియనివి కాదు డాక్టర్?
1: దానికి శ్రీకాంత్ వ్యక్తిత్వానికి?
0: అఫ్కోర్స్ అఫ్కోర్స్, సంబంధం లేకపోవచ్చు. కానీ తీగ ఎక్కడ చేతి కిందనే మొదలకు ఆధారం దొరుకుతుంది కదా. ఒక మిత్రుడిగానే గాక శ్రీకాంత్ శారీర మానసిక తత్వాన్ని అవగాహన చేసుకున్న డాక్టర్గా మరేదైనా చెప్పగలరా?
1: ఈ హత్యలు శ్రీకాంత్ని బాగా కృంగదీశాయి. అతని మనస్సుకు నిలకడ లేకుండా చేశాయి. తను నెలకొల్పిన శరణాలయంలోనే ఈ దారుణాలు జరుగుతున్నందువల్ల శ్రీకాంత్లో అశాంతి, ఆవేదన గూడు కట్టుకున్నాయి. మనసులో దాన్ని తేలిగ్గా ఎదుటి మనిషికి చెప్పే స్వభావం శ్రీకాంత్ది కాకపోయినా, అతన్ని అతి సన్నిహితంగా అబ్జర్వ్ చేసిన నాకు కలిగిన అభిప్రాయం ఇది.
0: థ్యాంక్స్ డాక్టర్, చాలా విలువైన విషయాలు చెప్పారు. మీకు డబ్బులిచ్చినందుకు మరేమీ అనుకోరు కదా?
1: నో. ఈ విషాద వలయం నుండి శ్రీకాంత్ ఎంత త్వరగా విముక్తుడైతే నాకు అంతగా హ్యాపీ. అంతవరకు నాకు శాంతి లేదు. ఇందుకోసం మీరే విధంగా సహకరించమన్నా నేను సంసిద్ధంగా ఉన్నాను.
0: అవసరమైనప్పుడు తిరిగి మిమ్మల్ని కలుస్తాను. మరి మీరు శ్రీకాంత్ కలుస్తారా?
1: ఇప్పుడు డిస్టర్బ్ చేయటం ఎందుకులేండి? క్రిందికి వస్తే చెప్పండి, మళ్ళీ వస్తానన్నాను.
2: చివరికి రంగన్ను కూడా బలైపోయాడు. నా ఇంటిని, నన్ను అభిమానించే ఆత్మీయుడు కూడా ఆహుతైపోయాడు.
3: హలో ఇన్స్పెక్టర్, నేను చరణ్ మాట్లాడుతున్నాను. ఎస్ కమ్ హియర్, వన్ మోర్ మర్డర్. అవును, అట్లాగే చేద్దాం. ఓకే. పులి బోరులో పడేందుకు ఆహారం పెట్టి చిన్న ప్రాణిలాగా రంగన్న హత్య చేయబడ్డాడు. మిస్టర్ రఘు, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు?
4: రంగన్న ఆర్తనాదం విని.
3: మీ చేతిలో రంగన్న ప్రాణం తీసిన కత్తి ఉంది, అవునా?
4: అవును.
3: ఎందుకు చేశారు ఈ హత్య?
4: కారణాలు చెప్పలేకపోయినా మీరు వేసే శిక్షను స్వీకరిస్తాను.
2: రఘు, ఏమిట్రా, నువ్వు శిక్ష అనుభవిస్తావా?
3: నేరం చేసినప్పుడు ఎవరైనా అనుభవించాలి మిస్టర్ శ్రీకాంత్.
2: మిస్టర్ చరణ్, మా రఘు మనస్తత్వం నాకు బాగా తెలుసు. కోపం ఉంటేనే తెలియని మా రఘుని అనుమానిస్తున్నారా?
3: అనుమానించడమే కాదు, అరెస్ట్ కూడా చేయడం నా కర్తవ్యం.
2: మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. వాడు అమాయకుడు.
3: అయినా అంధుడిగా నటించడంలో తన చాకచక్యాన్ని ప్రదర్శించాడు.
2: చూడండి, అది మా వ్యక్తిగత విషయం.
3: అది అతను నేర్పుకు తార్కాణం.
5: ఏమండి, ఏమిటిదంతా?
2: రఘు హత్య చేశాడని ఆరోపిస్తున్నారు.
5: హత్య?
3: అవునమ్మా, రంగన్నను అతి దారుణంగా మర్డర్ చేశాడు.
5: రంగన్నను? రంగన్నను చంపేశారా?
3: ఎస్.
5: ఆ తోడును కూడా తుడిచేశారా? కొడుకు చావుతోనే కుంగిపోయి మంచి మిక్కిన ఆ రంగన్న ఎవరికేం ద్రోహం చేశాడండి? ఎవరు ఎవరింత పాపాన్ని కొడిగట్టారు?
2: కళా, నువ్వు లోపలికి వెళ్ళు.
5: వెళ్తానండి, వెళ్తాను. ఈ ఇంట్లో నుండే వెళ్తాను, ఈ ప్రపంచం నుండే వెళ్ళిపోతానండి. అంతవరకు ఈ శని నన్ను ఇట్లా పీక్కు తింటూనే ఉంటుంది.
3: మిస్టర్ శ్రీకాంత్, మీ మిస్సెస్ లోపలి తీసుకెళ్ళండి.
5: నా ప్రాణాన్ని తీసుకెళ్ళండి, నాకు విముక్తి లభిస్తుంది. ఈ క్షోభ సమాప్తం అవుతుందండి.
2: కళా,
5: ఈ యాతన తీరిపోతుందండి, తీరిపోతుంది.
2: కళా, లోపలికి పద.

0: మిస్టర్ రఘు, మీరు లోనుగలచ్చు, కానీ మీరు హంతకులన్న విషయం మర్చిపోవద్దు.
1: మీ ఆధీనం నుండి తప్పిపోతే
0: మీరు ఎంత దూరం పోయినా మీ వెనకనే నేనుంటాను.
1: నా మీద మీరుంచిన నమ్మకానికి థ్యాంక్స్. వెళ్తా.
2: నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వు చావు, చావు, అందరూ చావాలి. ఎవరిని బతకని మనం? చావండి, చావండి. నువ్వెక్కడ, నువ్వేం చేస్తున్నావు?
0: హలో శ్రీకాంత్, అవి రబ్బర్ బొమ్మలు, తీయటానికి వాటికి ప్రాణం లేదు, విసరే కొట్టినా ఎదురు చెప్పలేవు.
2: రబ్బర్ బొమ్మల?
0: అవును, మీ ఉన్మాదానికి ఇందరు పిల్లల జీవాలు తోడేయాలా? నోరైనా విప్పి బదులు చెప్పలేని ఆ చిన్నవాళ్ళని అంత కర్కశగా వేటాడాలా? దేనికి, దేనికి చేశారండి హత్యలు? ఇంత అశాంతిని, ఆగ్రహాన్ని, ద్వేషాన్ని దేనికి పెంచుకున్నారండి వాళ్ళ మీద? ఇంకా ఎందుకండి దాస్తారు, చెప్పండి.
2: లేదు మిస్టర్ చరణ్, అవసరం లేదు, నన్ను నేను దాచుకునే ప్రసక్తి లేదు.
0: అయితే ఇంకే మీ మనసులో ఉన్నవన్నీ చెప్పండి.
2: చెబుతాను, ఈ బరువు నేను ఇక మోయలేను. నా గుండెల్ని క్షణక్షణము తొలిచివేసి ఈ పాపాన్ని ఇక నేను దాయలేను. వికృతంగాన అణువణువును ఆక్రమించిన అన్ని గుర్తుల్ని మీ ముందే దుర్చేస్తాను. కోట్లాది ఆస్తికి వారసుండైన నేను చిన్ననాటి నుండి స్వేచ్ఛ అనేది లేకుండా పెరిగాను. ఆ తపనలోనే, ఆరాటంలోనే కళ నాకు పరిచయమైంది. పెళ్లి చేసుకుంటా అన్నాను, ఆమె అంటూ చెప్పలేదు. నాన్నగారు, ప్రపంచము అంతా ఏకం ఎదురొచ్చినా సహనంతో, సాహసంతో కళను నాదాన్నిగా చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. నేను తండ్రిని కావాలని, నా కొడుకు నావలే పంజరంలో పక్షి కాకూడదని ఉబలాటపడ్డాను. అయితే మిస్టర్ చరణ్, మా వివాహమైన 6 నెలలకే కళ నాకు ఒక వారసుని అందించింది. నాలో అనుమానపు జ్వాల రగులుకుంది, అది నేను శాంతం ఆవహించింది. రక్త పరీక్ష చేయించాను, వాడు నా కొడుకు కాదని తేలిపోయింది. పగ, కక్ష, జుగుప్స, కార్పణ్యాలతో నా రక్త మాంసాలు భగభగలాడిపోయినాయి. ఆ నకిలీ వారసుడు నా వాడు కాదు, కాకూడదు. ఓ పసికందుపై చెప్పరానంత రోత పేరుకుపోయింది. ఆ పాపాన్ని పాతిపెట్టాలి, ఆ పేరును వదిలించుకోవాలి. సరిగ్గా ఆ అవస్థలోనే నా వాడుగా చలామణి అయ్యేవాడి గొంతు పిసికి చంపాను, కసిదీగా చంపాను. ఆనాటి నుండి దిక్కులేని పిల్లలంటే వెగటు, రోత. వీళ్ల చీకటి బ్రతుకులతో ప్రపంచంలోని వెలుగు మాసిపోకూడదు. శివి ప్రేతరూపాలు, అనాగరికంగా వెలిగే దిష్టి దీపాలు. ఆనాటి నుండి అనాథ శిశువులందరినీ చేరదీశాను, ఒక్కొక్కళ్ళ భారాన్ని ఈ భూమికి తగ్గించాను.
0: మిస్టర్ శ్రీకాంత్, మీ నేరాలన్నీ మీరు అంగీకరించారు, చట్టరీత్యా మీరు హంతకులు.
2: అవును, హంతకుండే.
1: చరణ్ గారు, శ్రీకాంత్ ఇవన్నీ కావాలని చేసిన కాదు, ఏదో ఆవేశంలో, తెలియని స్థితిలో ఈ ఘోరాలన్నీ జరిగిపోయినాయి. అసలు దీనికి మూల కారణం నేను, నన్ను అరెస్ట్ చేయండి.
0: మిస్టర్ రఘు, మీరు మంచి స్నేహితుడే కావచ్చు, కానీ నేరస్తుల్ని సమర్థించడం కానీ, రక్షించాలని అనుకోవటం కానీ నేరం అన్న విషయం మీరు మర్చిపోకూడదు.
1: నా శ్రీకాంత్ జీవితం సార్థకం కావాలి, ఎందరికో తోడు నీడగా ఉండాలి, మరెన్నో జీవితాన్ని బాగు చేయాలి. అది ఇలా ఇలా ఇలా సమాప్తం కాకూడదు సార్.
0: 1 మినిట్, మీరు ఉండండి రఘు. హలో, ఇన్స్పెక్టర్ గారా? ఎస్, అవును, నేను సిబిఐ ఆఫీసర్ చరణ్ మాట్లాడుతున్నాను. అంతా మనం అనుకున్నట్లే జరిగింది, మీరు వెంటనే బయలుదేరండి, నేను ఇక్కడే ఉంటాను. ఓకే
2: మిస్టర్ చరణ్, మొదటి నుండి నాదొక్కటే కోరిక, నా జీవితం నా అధీనంలో ఉండాలి, చివరికి నా చావైనా సరే. ఆ శ్రమ ఎవరికి ఇవ్వను, ఆ స్వేచ్ఛను ఎవరికి పంచను. అందుకే ఈ మాటను
1: మింగుతున్నారు నువ్వు. ఏ శ్రీకాంత్, అయ్యో శ్రీకాంత్, ఏమన్నా నీకు? శ్రీకాంత్,
3: దేవతలు సర్పరూపంలో వచ్చి పసిపిల్లల మీద పడగ పడతారని పెద్దలు చెప్తారు. అటువంటి పిల్లలు మహర్జాతకులు అవుతారట. ఇక్కడ శ్రీకాంత్ ఆ దిక్కులేని పిల్లల కోసం

0: మీరింతవరకు దేవతలు ఎత్తిన పడగ నాటకం విన్నారు. రచన డాక్టర్ పివి రమణ, నిర్వహణ శ్రీమతి వై సరోజా నిర్మల. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి
1: హలో.
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
3: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వత్తలే కదా.
1: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా.
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
5: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి నిలయంలో సమయం 12:00 మరికొన్ని క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
6: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. प्रधानमंत्री नरेंद्र मोदी ने ऑस्ट्रेलिया की अपनी ऐतिहासिक और महत्वपूर्ण राजकीय यात्रा आधिकारिक रूप से संपन्न कर ली है. यात्रा के दौरान दोनों देशों के बीच कूटनीतिक, आर्थिक और सुरक्षा संबंध नई ऊंचाइयों पर पहुंचे. यात्रा की शुरुआत भारत ऑस्ट्रेलिया मुख्य कार्यकारी मंच से हुई, जहां कारोबार जगत के प्रमुखों ने वर्ष 2022 के आर्थिक सहयोग और व्यापार समझौते से द्विपक्षीय व्यापार में 55% की वृद्धि का स्वागत किया. इस गति को आगे बढ़ाने के लिए प्रधानमंत्री मोदी और ऑस्ट्रेलिया के प्रधानमंत्री एंथनी एल्बनीज ने व्यापक आर्थिक सहयोग समझौते पर वार्ता में तेजी लाने पर सहमति व्यक्त की. स्वच्छ ऊर्जा के क्षेत्र में भी दोनों देशों ने ऐतिहासिक उपलब्धि हासिल की. भारत को ऑस्ट्रेलिया से दीर्घकालिक यूरेनियम आपूर्ति सुनिश्चित करने के लिए प्रशासनिक व्यवस्था को अंतिम रूप दिया गया. यात्रा का सबसे प्रभावशाली जनसंपर्क कार्यक्रम मेलबर्न के मावल स्टेडियम में आयोजित मेलबर्न मीट्स मोदी प्रवासी भारतीय सम्मेलन रहा, जिसमें लगभग 25,000 लोग उपस्थित थे. प्रधानमंत्री मोदी ने लगभग 10 लाख भारतीय मूल के ऑस्ट्रेलियाई लोगों को दोनों देशों के बीच जीवंत सेतु बताया.
7: भारत ऑस्ट्रेलिया मैच का रोमांच और दूसरा यह एहसास कि दोनों देशों में क्रिकेट केवल एक खेल नहीं लेकिन एक साझा जुनून है. लेकिन आज यहाँ कोई लास्ट ओवर फिनिश का प्रेशर नहीं है, आज यहाँ केवल खेल की खुशी है, हमारी मित्रता की गर्मजोशी है और फ्यूचर चैंपियंस की एनर्जी है.
6: प्रधानमंत्री एंथनी एल्बनीज ने भी भारतीय समुदाय की सराहना करते हुए कहा कि ये बहुसांस्कृतिक शक्ति ऑस्ट्रेलिया की समृद्धि में महत्वपूर्ण योगदान दे रही है. प्रधानमंत्री मोदी ने ऑस्ट्रेलिया में विपक्ष के नेता एंगस टेलर से भी मुलाकात की. श्री टेलर ने प्रधानमंत्री मोदी को ऑस्ट्रेलिया का सच्चा मित्र बताते हुए अंतर्राष्ट्रीय सौर गठबंधन और शांतिपूर्ण उद्देश्यों के लिए यूरेनियम निर्यात जैसी पहलों का समर्थन किया.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోలో సమయం 12:11. నేను మీ షైలు. యువతరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓకే, స్లో లివింగ్ పేరు వినగానే అంటే ఏంటి అని అనుకుంటారు కదా, అంటే నెమ్మదిగా నడవాలా, పనులు మానేయాలా, జీవితంలో ఏం సాధించకూడదా అని అనిపించవచ్చు. స్లో లివింగ్ అన్న ప్రయాణంలోకి మిమ్మల్ని తీసుకుపోనా మరి? ఈ ప్రయాణంలో మన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. మనం ఎలా జీవిస్తున్నాం, ఎక్కడికి పరుగులు పెడుతున్నాం, నవ్వడం కూడా ఎలా మర్చిపోయాం, మనల్ని మనం ఎక్కడ కోల్పోతున్నామో చూద్దాం. అవును, ఈరోజు ఉదయం లేచిన వెంటనే మొదట ఎవరిని చూశారు? అమ్మనా, నాన్ననా, ఆర్ ఎనీ స్పెషల్ పర్సన్? లేదా మొబైల్ ఫోనా? నాకు తెలిసి అందరూ ఒకటే జవాబిస్తారు, ఫోన్ అని. అలారం ఆఫ్ చేసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ స్టోరీస్, రీల్స్ ఇలా మొదలవుతుంది కదా అందరి మార్నింగ్. ఇంకా మంచం కూడా దిగలేదు కానీ ప్రపంచమంతా చూసినట్టు అనిపిస్తుంది. మరి మనం చిన్నప్పుడు ఇలానే ఉండేదా? ఉదయం లేవగానే అమ్మ పిలిచేది, ఫోన్ లేదు, నోటిఫికేషన్స్ లేవు, కానీ నవ్వులుండేవి, ఇంట్లో మాటలుండేవి. ఆ రోజుల్లో డబ్బు తక్కువ ఉండొచ్చు, సౌకర్యాలు కూడా తక్కువ ఉండొచ్చు, కానీ మనసుకు ప్రశాంతత మాత్రం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మన దగ్గర 5G ఉంది, ఆన్లైన్ ఫుడ్, ఆన్లైన్ షాప్.

0: షాపింగ్, ఏఐ, 10 మినిట్స్ డెలివరీ అన్నీ ఉన్నాయి. కానీ ప్రశాంతత లేకపోవడం విచిత్రం కదా. ఒక సీన్ ఊహించండి. మీరు టీ స్టాల్ దగ్గర ఉన్నారు. వర్షం పడుతోంది. చేతిలో వేడి వేడి టీ, చల్లని గాలి. ఆ క్షణం మనం టీ తాగకుండా మొదట ఏం చేస్తాం? ఫోన్ తీసి ఫోటో తీస్తాం, స్టోరీ పెడతాం, ఎవరు చూస్తున్నారో అని చూస్తాం. మనలో చాలామంది, ఇంక్లూడింగ్ నేను కూడా, అందరం ఇలానే చేస్తాం కదా. అందుకే స్లో లివింగ్ అనే ఆలోచన ప్రపంచమంతా మళ్ళీ ప్రాచుర్యం పొందుతుంది. స్లో లివింగ్ అంటే ఇప్పుడు పనులు నెమ్మదిగా చేయడం కాదు కదా, జీవితాన్ని ఆస్వాదిస్తూ చేయడం, ఇంకా భోజనం చేస్తూ రుచి చూస్తూ తినడం, నడుస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం, ఎవరైనా మాట్లాడుతుంటే వారిని శ్రద్ధగా వినడం, ఇది కదా స్లో లివింగ్. చివరిసారిగా మీరు సూర్యోదయం లేదా సూర్యాస్తమం ఎప్పుడు చూసారు చెప్పండి? మనం ఒక విచిత్రమైన కాలంలో జీవిస్తున్నాం. 100 మంది దోస్తులు ఉంటారు, కానీ మనసులో ఉన్న బాధను చెప్పుకోవడానికి ఒక్క వ్యక్తి కూడా కనిపించరు మన ముందు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మన జీవితాన్ని ఎక్కువగా పరుగులు పెట్టేస్తున్న 3 విషయాలేంటి? 1 సోషల్ మీడియా, నెక్స్ట్ కంపారిజన్, ఇంకోటి ఒత్తిడి. ఒక మాట, సోషల్ మీడియా తప్పు కానే కాదు, దానివల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, కొత్త వారిని కలుస్తున్నాం. కానీ అప్పుడప్పుడు నాకు ఒక ప్రశ్న కొట్టుకుంటూ ఉంటుంది నా మనసులో, సోషల్ మీడియాని నేను వాడుతున్నానా లేదా సోషల్ మీడియానే నన్ను వాడుతుందా అని. సోషల్ మీడియాలో ఉంటూ రోజు ఎక్కడ పోతుందో కూడా అర్థం కావట్లేదు. అలానే ఈ కంపారిజన్ కూడా మోస్ట్లీ ఈ సోషల్ మీడియా వల్లనే వస్తుంటుంది అన్నమాట. యాప్స్ ఓపెన్ చేస్తే ఒకరు గోవాలో, ఒకరు ప్యారిస్లో, ఒకరు ఎంగేజ్మెంట్, ఒకళ్ళ ప్రమోషన్, ఇంకొకరు ఇల్లు కొంటూ ఉంటారు. ఇలా చాలా చూస్తూ ఉంటాం కదా, అప్పుడు మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఇక బాధ మొదలవుతుంది. సోషల్ మీడియాలో ఆ ఒక పర్సన్ హైలైట్స్ మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటాయి, ఏడ్చిన మూమెంట్స్ కాదు. వాళ్ళు ఫెయిల్ అయినా కనిపించదు, వాళ్ళు ఏడ్చినా కనిపించదు, మీకు కనిపించేది జస్ట్ వాళ్ళ హ్యాపీ అండ్ సక్సెస్ మూమెంట్స్ మాత్రమే. మనమేమో వాళ్ళ 30 సెకండ్స్ రీల్ చూసి అరే వాళ్ళ లైఫ్ మస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, సమయం వేరు, గమ్యం వేరు. ప్రతి ఒక్క అందమైన క్షణాన్ని మీరు రికార్డ్ చేయాల్సిన అవసరమే లేదు, కొన్ని కళ్ళల్లో ఉంటే చాలు. అయితే ఈ ఆదివారం లేచాక ఫోన్ ఆఫ్ చేయండి. టెర్రస్ లేదా బాల్కనీలో కూర్చొని ఒక కప్ టీ ఆర్ కాఫీ తాగుతూ చుట్టూ చూడండి, గాలిని ఆస్వాదించండి. మొదట 5 నిమిషాలు అరే బోరింగ్ అనిపిస్తుంది, ఏం చేస్తున్నా అని చెప్పేసి, తర్వాత మెల్లిగా ప్రశాంతంగా ఉన్నట్టు ఫీల్ వస్తుంది. మనం డబ్బు సంపాదించాలి, అవును ఒప్పుకుంటా, పేరు సంపాదించాలి, విజయం సాధించాలి, ఇవన్నీ చాలా అవసరం. కానీ ఒకటి ప్రశ్నించుకో, నేను విజయం కోసం జీవిస్తున్నానా లేక జీవించడానికి విజయం సాధిస్తున్నానా? అయితే మీకు కథ చెప్తా. ఈ కథలో హీరో మీరే, కానీ ఆ స్టోరీ అంటే ఆ కథ చెప్పే ముందు మీకోసం ఒక పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారి పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తు సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: అయితే 6 అలారం పెట్టుకోండి, అది మోగుతుంది పొద్దున్నే. మేమేం చేస్తాం? స్నూజ్ చేస్తాం, మళ్ళీ మోగుతుంది, మళ్ళీ స్నూజ్ చేస్తాం. 1/2 అయిపోద్ది, హడావిడిగా లేస్తాం. బ్రష్ చేస్తూ ఫోన్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తింటూ ఫోన్, బస్ ఎక్కినా మెట్రో దిగినా ఫోన్ ఫోన్ ఫోన్, ఆఫీస్ కాలేజ్ మీటింగ్ అసైన్మెంట్స్ టార్గెట్స్ ఇలా అన్నీ అంటూ తిరిగి ఇంటికి వచ్చేసరికి శరీరం అలసిపోతుంది, కానీ మనసు పరిగెడుతూనే ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మళ్ళా ఫోన్, రేపు కూడా సేమ్ మళ్ళా లూప్, ఇదే జరుగుతుంది అన్నమాట. చాలామంది తాతయ్యలు అమ్మమ్మలు ఎందుకు ప్రశాంతంగా ఉండేవారు అని ఆలోచిస్తాం. ఆ కాలం వేరు, అవును నిజమే ఆ కాలం వేరు, కానీ వాళ్ళు ఉన్న క్షణంలో ఉండేవారు. పొలంలో అంటే పనిలో మనసు, భోజనం చేస్తూ భోజనం మీద దృష్టి, పండగ ఉంటే అందరూ కలిసి ఉండేవారు. కుటుంబం మొత్తం ఇలా కలిసి మంచిగా అందరితో హాయిగా ఉండేవారు. మరిప్పుడు ఫోటో తర్వాత స్టేటస్, పండగ రోజు అందరూ ఇంట్లో 4 ఉంటారు కానీ ఆ 4 ఫోన్లు. మరి మీరు అమ్మా నాన్నతో ఎప్పుడైనా ఇలా, లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్తో టీ తాగుతూ ఫోన్ వాడకుండా గంటసేపు మాట్లాడారా? ఎన్నాళ్ళు చెప్పండి అట్లా జరిగి, అసలు గుర్తు కూడా ఉండకపోవచ్చు కదా. ఇది చెప్పుకోవడానికి అరే పెద్ద విషయాలు ఏముంటాయి రోజు అనుకుంటాం. ఈరోజు ఏం జరిగింది, అరే చిన్నప్పుడు ఇలా ఉండేది కదా, ఎక్కడికైనా వెళ్దామా, ఆ క్షణం మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకు? మనం ఫోన్తో కాకుండా మనిషితో ఉన్నాం కాబట్టి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయింది తెలుసా? అన్లిమిటెడ్ 5G డేటా ఉంటుంది, వైఫై ఉంటుంది, కానీ మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. జపాన్లో ఒక అందమైన ఆలోచన ఉంది తెలుసా, అంటే వినడానికి మస్తు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, చిన్న విషయాన్ని కూడా చాలా లైక్ డీ మీనింగ్తో చెప్తారు వాళ్ళు. ఎలా అంటే, వాళ్ళు చేస్తే పని పూర్తిగా చేయని చెప్తారు, తింటే తినండి, నడిస్తే నడవండి, మాట్లాడితే మాట్లాడండి, వింటే వినండి, ఇలా ఉంటుంది. అండ్ ఇంకోటి, మనసు బ్యాటరీ లాంటిది. అంటే ఇప్పుడు చూడండి, 10%కి వస్తుంది అనుకో ఛార్జింగ్ మన ఫోన్లో, మనం ఏం చేస్తాం, ఛార్జింగ్కి పెడతాం, లేకపోతే పవర్ బ్యాంక్ కొనేస్తాం, అలాంటివన్నీ జరుగుతాయి. కానీ మనసు 1%కి వచ్చినా సరే దానికి ఛార్జ్ చేయకుండా ఉంటాం, ఏం చెయ్యం. అందుకే స్ట్రెస్, యాంగ్జైటీ, చిరాకు, కోపం, చిన్న చిన్న విషయాలపై ఏడుపు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనసుకి కూడా ఛార్జింగ్ కావాలి, అంటే అడాప్టర్తో పెట్టమంటావా అంటారా ఏంటి, కానే కాదు. అయితే అమ్మా నాన్నతో లేకపోతే ఫ్రెండ్తో 10 నిమిషాలు మాట్లాడండి, ఒక పాట వినండి, పుస్తకం చదవండి.

0: లేకపోతే వర్షంలో, లేకపోతే సూర్యాస్తమం, సూర్యుడు ఇలా వస్తున్నప్పుడు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. ఇవన్నీ ఉచితం, కానీ వాటి విలువ చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది మన చుట్టూ ఉంటే. చిన్నప్పుడు చిన్న చాక్లెట్ తిన్నప్పుడు వచ్చిన హ్యాపీనెస్ ఇప్పుడు వేళ్ళు పెట్టి షాపింగ్ చేసినా రావట్లేదు. ఎందుకు? మనం ఆనందం వస్తువుల మీద పూర్తిగా డిపెండ్ అయిపోయామన్నమాట. దాని మీద నుంచే డిపెండెన్సీ వస్తుంది. అరే అది కొంటేనే మనకు హ్యాపీనెస్, కొన్నాక కూడా హ్యాపీనెస్ రావట్లేదు కొన్నిసార్లు. స్లో లివింగ్ మాత్రం ఆనందం అనుభవాల్లో ఉంటుందని చెబుతుంది.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సో ఈరోజు నుంచి కొంచెం ఫోన్ పక్కన పెట్టేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. అలా కాసేపు సూర్యాస్తమం టైంలో కూర్చోండి, పుస్తకం చదవండి, జర్నలింగ్ చేయండి, మీకు ఇష్టమైన పని చేయండి, లేక ఒక ఆటో లేకపోతే

0: రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సో ఈ రోజు నుంచి కొంచెం ఫోన్ పక్కన పెట్టేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. అలా కాసేపు సూర్యాస్తమం టైంలో కూర్చోండి, పుస్తకం చదవండి, జర్నలింగ్ చేయండి, మీకు ఇష్టమైన పని చేయండి, లేక ఒక ఆటో లేకపోతే ఏమైనా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్, బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యే ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారి మిత్రతా కి గర్మజోషీ హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
0: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టన సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ

పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ధి, పాఠశాల విద్య, మానవాభివృద్ధిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ, విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్టు మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్, ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడ్డం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది.

0: కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారి ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి, వారి ఆదాయ వృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలో పాల్గొనబోయే రైతు ఆశీర్వాద సభకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సభాస్థలిని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర, సిపి సునీల్ దత్ తదితరులు పరిశీలించారు. ఈ సభను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.
1: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇతర అలైడ్ డిపార్ట్మెంట్స్ కి పెద్దపీట వేస్తూ వ్యవసాయం పండుగ కావాలని, రైతాంగ సోదరులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి వెన్నుముఖలాగా ఉండాలని, వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించాలనేది మా ప్రగాఢమైనటువంటి లక్ష్యం.
0: మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి, వారి ఆదాయ వృద్ధే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో 47.3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్కు ఆయన ఈ ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కావడం చారిత్రాత్మకమన్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు లభించి మత్స్యకారులకు మెరుగైన ధరలు దక్కుతాయని చెప్పారు. ఆధునిక శీతల గిడ్డంగులు, ప్యాకేజింగ్, శుద్ది యూనిట్లు, కస్టమ్స్ సదుపాయాలతో ఈ కేంద్రం ఏర్పాటవుతుందని, దీని ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో తాడిచెర్ల 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. తాడిచెర్ల 2లో 434 మిలియన్ టన్నులు, ఒడిశాలోని నైని బ్లాక్లో 455 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో సింగరేణికి దీర్ఘకాలిక ఇంధన భద్రత లభిస్తుందని చెప్పారు. ఈ 2 గనుల ద్వారా రాబోయే దశాబ్దాల్లో 2,25,000 కోట్ల రూపాయల టర్నోవర్, 3,500 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. సింగరేణికి రాష్ట ప్రభుత్వం చెల్లించాల్సిన 54,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, దాని పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి పనిచేయాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

0: హైదరాబాద్లోని 169 బస్తీ దవాఖానాల పనితీరును ఈరోజు ప్రత్యేక అధికారులు తనిఖీ చేయనున్నట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. దీనికోసం ప్రత్యేక అధికారులు నియమించినట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి వెల్లడించారు. అలాగే తనతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా రాబోయే 2-3 రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలను స్వయంగా తనిఖీలు చేస్తామని, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణకు వైద్య సేవలు బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు. వైద్యులు, సిబ్బంది అందుబాటు, మందుల నిల్వలు, ప్రయోగశాల సేవలు, పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు కూడా బస్తీ దవాఖానాలు సందర్శించి సేవల మెరుగుదలకు సహకరించాలని మంత్రి కోరారు. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు అందేలాగా చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పోర్టల్ విధానంలో అవసరమైన సవరణలు చేసి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు విడుదలయ్యేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గిరిజన సంక్షేమ వాలుర గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సోమోటోగా విచారణ చేపట్టింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనకు సంబంధించిన పరిస్థితులు, విద్యార్థుల ఆరోగ్య స్థితి, ఆహారం, తాగునీటి నమూనాల పరీక్ష ఫలితాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తు నివారణ చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. తదుపరి విచారణను 11 తేదీకి వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @iirnews_hyd ఫాలో కండి. ఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. రాష్ట సమగ్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాల సాధనలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు విధుల్లో నిత్యం నిమగ్నమై ఉండే పోలీసు సిబ్బందికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 4వ వార్షిక జిల్లా పోలీసుల క్రీడలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
1: స్పోర్ట్స్ తో కూడా చాలా వరకు సెల్ఫ్ ఫిట్నెస్ ఒకటి మనకి డెవలప్ అవుతుంది. మన ఫిట్నెస్ తోనే మన మెంటల్ ఫోకస్ కూడా మంచి అవుతుంది. స్పోర్ట్స్ ఒక ఎన్వైరన్మెంట్ తో డిసిప్లిన్ లైఫ్ వస్తుంది.
0: చెక్ బౌన్స్ కేసుల త్వరిత పరిష్కారం కోసం 18వ తేదీన నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తెలియజేసింది. చెక్ బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రజీ ద్వారా త్వరగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదిక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జి కె సాయి రమాదేవి తెలియజేశారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో 100,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ప్రజలు ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈ వేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి ఇస్లాం నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మరణించగా 20 మంది గాయపడ్డారు. మహారాష్టలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన కూలీలు బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి వద్ద ఉంటూ వ్యవసాయ పనులకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న టాటా ఎస్ వాహనాన్ని సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికాపన్ సూచించారు. ఎవరినైనా కించపరిచే పోస్టులు, అసత్య ప్రచారం, అవమానకరమైన వ్యాఖ్యలు, విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాల ప్రచారం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్ చెప్పారు. గతంలో తెలంగాణ స్టడీస్

0: కార్యకర్తల ద్వారా సివిల్స్ కోచింగ్ పొందిన వారు దీనికి అర్హులు కాదని చెప్పారు. ఈ నెల 19లోగా ఆన్లైన్లో తెలంగాణ స్టడీ సర్కిల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. కీటక జనిత వ్యాధుల నివారణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఆరోగ్య, ఆశా, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత, దోమల నివారణ, జ్వరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంఘీభావం తెలియజేశారు. సింగరేణి పెండింగ్లో ఉన్న పీఆర్సీ పే రివిజన్ వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ రిజిస్టేషన్ డ్రైవ్ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువత మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ నస్పూర్లో నిర్వహించిన 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు రక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనుంజయ్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఈరోజు కార్యక్రమంలో మనతో ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ గారు ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంకి మేడం కి స్వాగతం.
2: నమస్తే అండి.
1: అలాగే మా స్టూడియోకి కూడా మీకు వెల్కమ్ మేడం.
2: ధన్యవాదాలు
1: మేడం. మరి గిరిజన సాహిత్యం గురించి వర్క్ చేస్తున్నారు, అలాగే ఎంతో మంది పిల్లల్ని సాహిత్యము సంస్కృతి మర్చిపోకుండా అది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు ఎంతో కృషి చేస్తున్నారు మేడం.
2: అవును.
1: మరి ముందుగా మీ చిన్నతనం గురించి తెలుసుకోవాలి అని ఉంది. మీరు ఎక్కడ చదువుకున్నారు?
2: మాది మార్బుల గ్రామము, నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర భల్లునాయక్ తండా. మిర్యాలగూడకి ఒక 10-12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ తండాలో పుట్టి పెరిగాను నేను. ప్రాథమిక పాఠశాల అక్కడే, 1-5 వరకు అక్కడే చదువుకున్నాను, ఖాన్గీబడిలో. గవర్నమెంట్ స్కూల్ లేదు మా దగ్గర, అందుకని ఇంకా ఒక టీచర్ వచ్చి చెప్పేవాళ్ళు అనమాట.
1: సింగిల్ టీచర్
2: అంటే వాళ్ళకి ఇప్పుడు సంవత్సరానికి 2 పంటలు కదా, పంటకి ఇంత అని ఇస్తారనమాట, ఒక బస్తా ఒడ్లు అట్లా.
1: అంటే కమ్యూనిటీ డ్రివెన్, కమ్యూనిటీనే వాళ్ళకి.
2: గవర్నమెంట్ స్కూల్ లేదు కదా, అంటే నేను పుట్టక ముందు ఉండేది మా తండాలో, కానీ తర్వాత అది వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయింది. ఇక మా కోసం స్కూల్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇక మా అన్నయ్యని, మా అక్క కూతుర్ని, మా చెల్లెని అందరినీ ఒకేసారి అప్పుడు ఖాన్గీబడిలో జాయిన్ చేశారనమాట.
1: మేడం, మరి అప్పట్లో విద్య పట్ల చాలా, అంటే విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని కమ్యూనిటీ లెవెల్లో అలాగా ఏర్పాటు చేసుకున్నట్టుగా అనిపిస్తోంది.
2: అవును, అసలు విద్య పట్ల మా

0: నాన్నకి చాలా అవగాహన ఉండేది, ఇంట్రెస్ట్ కూడా ఉండేది. అందుకనే మా నాన్నగారు బతికున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ని తీసుకొచ్చారు మా తండలోకి. ఒక 7-8 తండాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయినాం అన్నమాట, అక్కడ స్కూల్ లేకుండే.
1: ఓకే మేడం, మరి చిన్నప్పుడు చదువుకోవడం ఒక ఎత్తు అయితే ఆడపిల్లల్ని చదువుకోవడానికి పంపించడం అది ఇంకొక టాస్క్. మరి మీ చిన్నప్పుడు మీ చదువు పట్ల ప్రోత్సాహం కుటుంబం తరపు నుంచి ఎలా ఉండేది? మీరు ఇప్పుడే చెప్పారు మీ తండ్రి గారి గురించి.
0: అంటే నాకు చిన్నతనంలోనే అంటే నాకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాన్నగారు పోయారు. ఇంకా కుటుంబ బాధ్యతలన్నీ అమ్మ మీదని. మేము 7 అక్క చెల్లెళ్ళం, 3 అన్నదమ్ములు. స్కూల్స్ లేకపోయినా కూడా చిన్నపిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళందరూ పనికి పోతారు, ఈ చిన్నపిల్లలు ఇంట్లో ఉండే ఏం చేస్తారు అన్నట్టుగా అక్కడ ఒక టీచర్ వస్తే స్కూల్కి పంపించారు. ఆ తర్వాత కూడా అమ్మ ప్రోత్సాహం. మా పెద్దక్క ఇంట్లోనే ఉండేది, మా పెద్దక్క ఇల్లరీకం అంటారు కదా, అట్లా మా పెద్దక్క ఇంట్లో ఉండేది. ఆమెకు కూడా ఒక కూతురు జీవనం. అట్లా ఆలోచించేవాళ్ళు చాలామంది. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా ఆడపిల్లల్ని పంపించలేదు, మొట్టమొదటిసారిగా మేమే వెళ్ళామనుకోండి.
1: అలాగే మేడం, గిరిజనులకి మామూలుగా వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష వేరుంటుంది. స్కూల్లో టీచర్లు వచ్చినప్పుడు టీచర్లకి ఈ భాష అర్థం కాదు, టీచర్లు మాట్లాడే భాషలో ఎడ్యుకేషన్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు కానీ లెసన్లు చెప్తున్నప్పుడు కానీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉండేదా?
0: చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ తండాలో వాళ్ళ గిరిజన సమూహం తప్ప ఇంకా వేరే కులాల వాళ్ళు, బంజారేతరులు, గిరిజనేతరులు ఉండరు. అట్లాంటప్పుడు ఇతర భాషలు వచ్చే అవకాశమే లేదు.
1: ఎడ్యుకేషన్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు కానీ లెసన్లు చెప్తున్నప్పుడు కానీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉండేదా?
0: చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ తండాలో వాళ్ళ గిరిజన సమూహం తప్ప ఇంకా వేరే కులాల వాళ్ళు, బంజారేతరులు, గిరిజనేతరులు ఉండరు. అట్లాంటప్పుడు ఇతర భాషలు వచ్చే అవకాశమే లేదు. అయితే ఆ టీచర్స్ ఎట్లా కమ్యూనికేట్ చేసేవాళ్ళంటే, వాళ్ళు కూడా మా భాష నేర్చుకున్నారు, బంజారా భాషనే. నా అదృష్టం అనుకోవాలి, భాషని నేర్చుకొని వాళ్ళు భాషలో బోధించేవాళ్ళు. టీచర్ నిజం, అదే నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను. ప్రసాద్ గారు, సువార్త అని వాళ్ళిద్దరు నాకు టీచర్లు అనమాట.
1: మేడం, మరి బాల్యం అంటే చదువు సంధ్యలోకి ఎత్తు అయితే ఆట పాటలు, ఫ్రెండ్స్, చిన్న చిన్న చిలిపి పనులు అలాంటివి చాలా ఉంటాయి. మరి స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు చేసిన ఎంజాయ్మెంట్ ఏమన్నా గుర్తుందా మీకు?
0: చాలా ఉన్నాయి మధుర జ్ఞాపకాలు అవన్నీ కూడా. నేను 1వ తరగతి 2వ తరగతి వరకు ఆ తండాలోనే ఉండి చదువుకున్నాను. కానీ 3-4 తరగతులు వేరే తండాకు వెళ్ళాను. అది ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తండాకి రోడ్డు రవాణా సౌకర్యం లేదు. అంటే వ్యవసాయ భూములు, మడికట్లు ఉంటాయి కదా, వాటి మీద నుంచే వెళ్ళేవాళ్ళం అన్నమాట స్కూల్కి. అప్పుడు ఇంకా మిగతా తండాల విద్యార్థులు కలవడము. ఇంకొకటి, మా తండా వాతావరణాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పచ్చని చెట్లు, సెలయేర్లు, ఎండాకాలం వస్తే ఈత కొట్టడము, నాకు బాగా స్విమ్మింగ్ వచ్చు. పెద్ద పెద్ద చెట్ల మీద నుంచి బావిలోకి దూకగలను నేను. చెట్టు మీద నుంచి దూకి లోపల నుంచి మట్టి కూడా బయటికి తీసుకొచ్చేదాన్ని అనమాట, అంత లోతుగా వెళ్ళి. ఇట్లాంటివన్నీ చాలా చేసేవాళ్ళం. ఈత పండ్లు కోసుకొని రావడము, నేరేడు పండ్లు, సీమ సింతకాయలు చెట్లెక్కి అవి కోయడము, ఇట్లాంటివి చాలా పనులు. అంటే ఆటలు పాటలు ఇవన్నీ ఆనందమే వేరు.
1: సింపుల్ గా చెప్పాలంటే మేడం, బాల్యం ఎలా ఉండాలో అలా ఉండింది.
0: నిజం.
1: ఇప్పుడు మీ పై చదువుల గురించి మాట్లాడుకోవాలి అంటే మీ వివాహం గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో మీ వివాహం ఎలా జరిగింది, ఆ తర్వాత మీరు చదువు ఎలా కొనసాగించారు?
0: వివాహం అంటే నా 7వ 8వ తరగతి నుంచే వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా ప్రాంతాలలో బాల్య వివాహాలు చాలా ఎక్కువ మా కమ్యూనిటీలలో. అయితే ఆ పెళ్లి గురించి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చా. 10th దాకా లాక్కొని వచ్చిన, ఆ తర్వాత ఇక తప్పలేదు. అప్పుడే 10th లో ఉన్నప్పుడే మ్యారేజ్ సెటిల్ అయిపోయింది.

0: ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసి వివాహం చేసుకున్నాం. అంటే అప్పటికి ఎందుకు అని అంటే, మా తండాలో ఉన్న పిల్లలు నాకంటే చిన్నవాళ్ళ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా అనమాట. ఇక చుట్టుపక్కల వాళ్ళకి ఏం పని ఉంటుంది, మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తారు, ఇంకా చేయరా అని అందరూ అడగడము. ఇక అమ్మకు కూడా బాధ్యత కదా, సరే అని సంబంధం వచ్చింది. చేసి మా వారు ధనంజయ వాళ్ళది దగ్గరే, మాకు దగ్గర ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ విలేజ్ తండ అనమాట. ఇక ఆయన కూడా అప్పుడు డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సి కోసం ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలోనే మా వివాహమైంది. అప్పుడు అమ్మ ఇన్ని రోజుల నుంచి పోస్ట్ పోన్ చేసి వచ్చాను కదా, ఈమెకు చదువు అంటే చాలా శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మరి ఆమెను కాదనడం ఎందుకని మా వారితో ఒక మాట తీసుకున్నారనమాట. నాయనా, నేను చుట్టుపక్కల వాళ్ళ మాటలు భరించలేక ఈ అమ్మాయి పెళ్లి చేస్తున్నాను, లేకపోతే ఆమె చదువుని కొనసాగించే వాళ్ళము, నువ్వు వీలైతే ఈమె చదువును కొనసాగించు అని చెప్పేసి మా వారి దగ్గర నుంచి మాట తీసుకున్నారు అమ్మ. అంటే ఆయన సరే అని ఆయన అనడము, ఒప్పుకోవడము, తప్పకుండా ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చదివిస్తాను అని అమ్మకు ఆయన మాట ఇవ్వడము. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ఇక మళ్ళీ చదువు కొనసాగడం జరిగింది. కొనసాగడం అంటే ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయితే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే బాబు పుట్టాడు నాకు. తర్వాత నేను బైపీసీ తీసుకున్నాను, డాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ అనమాట. కానీ బాబు పుట్టిన తర్వాత మేము అప్పుడు హైదరాబాద్కి వచ్చేయడము, ఇక్కడ నుంచి ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి డిగ్రీలో జాయిన్ అవ్వడము ఇదంతా జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అమ్మ జన్మనిస్తే ఓపెన్ యూనివర్సిటీ పునర్జన్మనిచ్చింది. అసలు నేను చదువుకోగలనా, ఇంటర్తో ఆపేసిన దాన్ని, ఇంకేముంది, నేను పిల్లల పుట్టిన తర్వాత రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళలేను, ఎగ్జామ్స్ రాయలేను, ఈ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ చేసుకుంటూ అని నేను చాలా బాధపడ్డాను. కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉందని తెలిసిన తర్వాత నాకు కొంచెం ప్రాణం లేచి వచ్చింది అన్నమాట. అట్లా డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక వెనక తిరిగి చూడలేదు, బీఈడీ, ఎంఏ తెలుగు, తర్వాత ఎంఫిల్, పిహెచ్డి ఇవన్నీ పూర్తి చేశాను.
1: మేడం, మరి ఇప్పటి జనరేషన్లో చూసుకుంటే చాలా మంది కెరీర్ ఇంపార్టెంట్, ముందు కెరీర్ అంతా కరెక్ట్ గా చూసుకుని ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. అంటే మనం బయోలాజికల్ క్లాక్ ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నామని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి.
0: అవును,
1: బట్ మీకు పెళ్లి ఎక్కడ అడ్డు రాలేదు?
0: రాలేదు.
1: పిల్లల్ని పెంచుకుంటూ కూడా మీరు పిహెచ్డి చేశారు. టుడే యూఆర్ అ సీనియర్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. బోల్డ్ అంత సర్వీస్ మీకు ఇంకా ఉంది. అంటే మీకు అది అడ్వాంటేజ్ అయిందని నాకు అనిపిస్తుంది, తొందరగా పిల్లలు పుట్టి వాళ్ళని సెటిల్ అయ్యి. మీరేమంటారు మేడం దీని గురించి?
0: అంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి. నిజంగా నాది మరీ చిన్నతనంలోనే బాల్య వ్యూహమే అనొచ్చు. 18 తర్వాత చేసి ఉంటే బాగుండేది, కనీసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అయితే బాగుండేది. ఏదన్నా నాకు ఒక లక్ష్యం ఉండేది, నేను ఐఏఎస్ ఐపీఎస్. నా కళ ఏంటంటే నేను డాక్టర్ కావాలని, అది కూడా కాలేకపోయినాను కదా అని ఒక బెంగ ఉండేది. అదే డిగ్రీ తర్వాత అయితే మనం కొంచెం అన్నిటి మీద అవగాహన ఉంటుంది, సొంతంగా మన కాళ్ల మీద మనం నిలబడొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు అని ఆ ఆలోచన వేరే ఉండేది. ఇప్పుడు ఇక్కడ మా వారు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఈ రకంగా, అదే తర్వాత అయి ఉంటే నేను ఎట్లా చదవాలి, ఏం చేయాలనేది నా సొంత నిర్ణయాలతో ఉండేది.
1: మేడం, మరి గిరిజన సంస్కృతిని మీరు చాలా దగ్గరగా చూశారు, అలాగే ఒక అధ్యయనం లాగా కూడా చేశారు కదా. సో ఇప్పుడు గిరిజన సంస్కృతి మీ చిన్నప్పుడు లేదా మీ తల్లిదండ్రుల సమయంలో ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్, పుట్టుక నుంచి, పుట్టుక, ప్యూబర్టీ, పెళ్లి, అప్పగింతలు, మళ్ళీ పిల్లలు పుట్టడము, ఇంటికి వెళ్లి రావడము, కూరగాయలు పండించడం, ఇవన్నీ కూడా ఒక ఉత్సవంలా జరిగేవి.
0: అవును.
1: మరి అప్పటికి ఇప్పటికి తేడాలు ఎలా వచ్చాయంటారు సంస్కృతిలో?
0: అంటే మార్పు చాలా వచ్చింది. పూర్వం ఎట్లా అనంటే పుట్టుక నుంచి గిట్టుక వరకు ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు మేం పుట్టిన వాతావరణం అదంతా వేరు. అయితే మా ఇండ్లలో, బంజారా ఇండ్లలో ఎట్లా అంటే వాళ్ళ సంస్కృతిలో వివాహం చాలా అంగరంగ వైభవంగా చేసుకునేవాళ్ళు. మన దగ్గర పూర్వం

0: 16 వద్దులు, ఆ తర్వాత 5 వద్దులు, తర్వాత 3 వద్దులు, ఆ తర్వాత ఒక్క రోజుకి వచ్చింది 3 గంటల పెళ్ళికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళేంటంటే ఒక 2-3 నెలల పాటు ఆ పెళ్ళిని ఒక ఉత్సవంగా చేసుకునేవాళ్ళు అనమాట. 3 నెలలు వరుడు వచ్చిన తర్వాత, ఆయనను రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఆ 3 మంత్స్ వరుడు బంజారా ఇళ్లలోనే ఉంటాడు. అప్పుడు ఒక్కొక్క కార్యక్రమాలు అన్నీ తంతులు జరుగుతూ ఉండేవి. అంటే బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి వరుడు కూడా చిన్నోడే ఉండేవాడు కాబట్టి ఆయనని ఇంట్లో ఉంచి మంచిగా పుష్టిగా భోజనం పెట్టి రెస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆయన దృఢంగా గట్టిగా అవ్వాలని. అదే టైంలో అదే సమయంలో ఈ వధువుని ఎట్లా అంటే చిన్నతనం నుండే అత్తగారింట్లో ఎట్లా మెలగాలి, మరిదితో ఎట్లా ఉండాలి, ఆడపడుచుని ఎట్లా చూసుకోవాలి, ఇంటిని ఏ విధంగా ఆమె చూసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆ సమయంలో నేర్పించేవారు.
1: ఇవన్నీ పాటల రూపంలో ఉండేవి.
0: నిజం, అది పాటల రూపంలో. ఆ ఢావ్లో అని ఒక విలాపం ఉంటుందన్నమాట, దాని ద్వారా ఆ అమ్మాయికి చెప్తారు. అది రాగయుక్తంగా భావయుక్తంగా ఆ భావాన్ని వ్యక్తీకరిస్తారనమాట. ఆ అమ్మాయి దాన్ని నేర్చుకొని ఆమె కూడా తర్వాత తన కుటుంబాన్ని ఆ విధంగా చూసుకుంటుంది.
1: అది పాట రూపంలో ఉండడం వల్ల రిజిస్టర్ అయిపోతుందేమో మైండ్,
0: అంతే
1: ఇలాగే ఉండాలి.
0: ఆమె అందరితో ఎట్లా మెలగాలే విషయాలే కాకుండా ఆమె చిన్నప్పటి నుంచి వివాహం అయ్యే వరకు ఆమె జరిగిన అన్ని పరిణామాలు ఉంటాయి కదా, ఆమె ఎంత ఆనందంగా ఉంది, ఎంత కష్టపడింది, ఆమె వల్ల తల్లిదండ్రులకు ఎంత సుఖం ఏర్పడింది, వాళ్ల వల్ల ఈమెకి ఏమన్నా సుఖ సంతోషాలు కలిగాయా, అవన్నీ పాట రూపంలో చెప్పుకుంటారు. అది నిజంగా ఏ చాలా విలక్షణమైందండి వీళ్ళ సంస్కృతి.
1: ఇప్పుడు అది అంటే కొంత అయితే చెప్పొచ్చు తగ్గుతుంది అని, కానీ అవి బ్రతుకుతాయంటారా ఈ సంస్కృతులు, ఈ పాటలు కానివ్వండి, అసలు లాంగ్వేజ్ విషయానికి వస్తే?
0: అంటే గిరిజనులకు అందరికీ అంటే భాష ఉంది, అందరికీ భాష ఉంటుంది మానవ జాతికి, కానీ అన్ని భాషలకు లిపి ఉండదు. ముఖ్యంగా గిరిజన జాతులకు లిపి అనేది లేదు, వాళ్ళు అంత మౌఖికంగానే నోటి మాటనే, అంటే సాహిత్యాన్ని వాళ్ళు మొత్తం నోటి ద్వారానే. ముఖే సరస్వతి అని అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ సాహిత్య సంపద ఉన్నా కూడా దాన్ని ఎవరు రాసి పెట్టలేదు, లిఖితం చేయలేదు, అది ఒకరి ద్వారా ఒకరికి అట్లా వ్యాపిస్తూ వచ్చింది. అయితే ఈ వీళ్ళ భాష అంటే గిరిజనుల భాషకి అన్ని భాషలకు, ఇప్పుడు ఈ మధ్య గోండి భాషకి లిపి కనుగొన్నారంటున్నారు, కానీ అది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. బంజారా భాషకు కూడా అంతే, ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే వీళ్ళ సాహిత్యం అన్నీ ఇప్పుడు గిరిజనేతరులకు ఎంత సాహిత్యం ఉందో అంత సాహిత్య సంపద వీళ్ళకుంది. ఆ సాహిత్యం మొత్తం ఇప్పుడు ఆడేటప్పుడు, పాడేటప్పుడు, పెళ్లిలప్పుడు, చావప్పుడు, పండుగలప్పుడు, ఉత్సవాలప్పుడు, జాతరలప్పుడు కథలున్నాయి, సామెతలున్నాయి, పొడుపు కథలున్నాయి, గేయగాథలున్నాయి, వీరగాథలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 1/4 శతాబ్ది నుంచి గిరిజనుల సాహిత్యం మీద పరిశోధన జరుగుతుంది, అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతవరకు పరిశోధన గ్రంథాలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే కొంచెం వీళ్ళ సాహిత్యంలోని అందచందాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. అంటే వీళ్ళ సాహిత్యం ఇది, వాళ్ళ పెళ్ళిళ్ళు ఈ విధంగా ఉంటాయా, వీళ్ళ పండుగలు అంతకుముందు తెలియకపోయేది ఎవరికి.
1: ఇప్పుడు టెక్నాలజీ అనిపిస్తుంది, ఇప్పుడు అలాంటివన్నా తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో ఎవరో ఒకళ్ళు
0: పెడుతున్నారు. అంటే మీరేమన్నారు, వీళ్ళ సాహిత్యం బతుకుతుందా, వీళ్ళ భాష బతుకుతుందా అంటే భాష బతుకుతుంది. ఎందుకంటే భాష పోతే జాతే నశిస్తుంది. మన అస్తిత్వం భాషనే కాబట్టి వీళ్ళు ఎక్కడన్నా పట్టణాల్లో స్థిరపడిన వాళ్ళు భాషను మాట్లాడుతున్నారు, వాళ్ళ పిల్లలకు భాషను కూడా నేర్పిస్తున్నారు, కాబట్టి భాష బతికే ఉంది, ఇంకా ఉంటుందని కూడా నా ఆశ. తర్వాత సాహిత్యం అంటారా, తండాకి వెళ్తే సాహిత్యం లభిస్తుంది మనకు.
1: ఓకే.
0: నా పరిశోధన బంజారా సాహిత్యమే. నేను
1: తండాల సైజ్ కూడా తగ్గిపోతుంది కదా మేడం,
0: అవును,
1: సిటీకి
0: అందరూ
1: వచ్చేస్తున్నారు.
0: వలస
1: అయినప్పటికీ
0: వెళ్తున్నారు.
1: చదువు భాషని సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక అడ్డంకి అవ్వకూడదేమో.
0: లేదు, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు బతుకమ్మని చూసుకోండి మీరు, ఒకప్పుడు మనం పల్లెల్లో బతుకమ్మ ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు పట్టణాలలో కూడా ఆడుతున్నారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినాక కూడా అపార్ట్మెంట్లలో కూడా ఆడుతున్నారు,
1: అలాగే తీజ్ కూడా
0: తీసుకుపోయి నిమజ్జనం
1: చేస్తున్నారు.
0: చేస్తున్నారు. ఆ విధంగా బంజారాలు కూడా వాళ్ళ తీజ్ పండగ, శీత్లా భవాని, తుల్జా భవాని పండుగలు, దసరా పండుగ, వీళ్ళకి ప్రత్యేకమైన హోలీ పండుగ, ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు చాలా అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత అవేర్నెస్ వచ్చేసింది వాళ్ళకు కూడా, అరే మా భాషని మా కల్చర్ని మనం బతికించుకోవాలి అనే సంకల్పం కూడా వాళ్ళలో ఉంది. చాలామంది కళాకారులు పాడుతున్నారు, సీడీలు చేస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు, ఇప్పుడు డైరెక్ట్గా టీవీలలో మనం వాళ్ళ పాటల్ని మనం వింటున్నాము, చూస్తున్నాము.
1: ఇప్పుడు మీరు విద్యార్థులతో చాలా దగ్గరగా పనిచేస్తున్నారు కదా మేడం,
0: అవును.
1: సో స్టూడెంట్స్ పల్స్ మీకు బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు
0: పరిశోధనలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గిడుగు రామ్మూర్తి ఎట్లా, ఇప్పుడు వాళ్ళ వాళ్ళ భాష మనకు రాదు, గిరిజన భాష మన భాష వాళ్ళకి రాదు, వచ్చే ఛాన్స్ కూడా లేదు. గిడుగు రామ్మూర్తి గారు ఏం చేశారంటే, ఆయనకు ఆసక్తితోని ఈ ట్రైబల్స్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ కొండల్లోకి, గూడాల్లోకి వెళ్ళి వాళ్లతోనే సహజీవనం చేసి, ఆయన పంతులు టీచర్ అనమాట, పరిశోధన చేసి నిఘంటువును ఒకటి తయారు చేశాడు. ఆ తర్వాత వాళ్ళ కథల్ని సేకరించి ఇవన్నీ కూడా పరిశోధన చేశాడు. ఎట్లా పరిశోధన చేశాడు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు కాబట్టి. లేకపోతే వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారు?
1: అంతే మేడం, కమ్యూనికేషన్ ఇస్ ద కీ కాబట్టి భాష తెలిసి ఉండాలి.
0: తెలిసి ఉండాలి కాబట్టి ఆయనకి ఇంట్రెస్ట్, పరిశోధన చేసి నిఘంటువును ఒకటి తయారు చేశాడు. ఆ తర్వాత వాళ్ళ కథల్ని సేకరించి ఇవన్నీ కూడా పరిశోధన చేశాడు. ఎట్లా పరిశోధన చేశాడు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు కాబట్టి. లేకపోతే వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారు?
1: అంతే మేడం, కమ్యూనికేషన్ ఇస్ ద కీ కాబట్టి భాష తెలిసి ఉండాలి.
0: తెలిసి ఉండాలి కాబట్టి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద కష్టమైనా ఇష్టంగా చేశాడు కాబట్టి పరిశోధన చేసి బయటికి వెలుగులోకి తీసుకొచ్చారు అప్పుడు ఆ కాలంలో. కానీ ఇప్పుడు చాలామంది అంటే గిరిజనేతరులు కూడా పరిశోధన చేస్తున్నారు.
1: అంటే దీనికి ఒక లింక్ నేను చెప్తాను మేడం, అది కరెక్టో కాదో మీరు నన్ను కరెక్ట్ చేయాలి. ఇప్పుడు అన్ని పరిశోధనలు చేసి అసలు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే మనకి లాంజివిటీ ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతాము, ఇవన్నీ పరిశోధనలు చేసి చేసి చేసి సస్టైనబుల్ లివింగ్ అంటున్నారు. సస్టైనబుల్ లివింగ్ అంటే ఫలానా ఫుడ్ తినాలి, ఇవి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి. ఒక్కసారి ఆలోచిస్తే అసలు మన బేసిక్సే అవి కదా అనిపిస్తుంది. ఇప్పుడు గిరిజన సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన శైలి కానివ్వండి, వాళ్ళ ఆహారపు అలవాట్లు క్రమేణా మారుతూ వచ్చాయి. కానీ ఈ రోజు చెప్తున్న సస్టైనబుల్ లివింగ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అదే అనిపిస్తుంది. మీరు అవునంటారా కాదంటారు?
0: అవునంటారు, 100% అవును. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తిన్న ఆహారం కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళంతా ప్రకృతి వడిలో స్వేచ్ఛగా ఉన్నారు. ఇంకొకటి, వైద్య విధానం ప్రపంచానికి నేర్పించిందే ఆదివాసులు, మూలవాసులు, గిరిజనులు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద ప్రయోగం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆకు తింటే మంచిదా కాదా, దీంట్లో విషం ఉందా, ఔషధ గుణాలు ఉన్నాయా, అన్ని ప్రయోగాలు చేసి మనకు అందించారు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకు ప్రకృతిలో ఉండడం వల్ల కందమూలాలు, ఆకులు, ఆలములు తప్ప ఏమీ లభించేవి కావు కదా, అందుకని అవి తిన్నారు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మొన్న ఒక విపత్కరమైన పరిస్థితి స్తంభింపజేసింది ప్రపంచాన్ని, కరోనా. ఆ కాలంలో వాళ్ళున్నంత స్ట్రాంగ్ మనం లేము. జొన్న రొట్టెలు తింటారు, అంబలి తాగుతారు వాళ్ళు, ఆకుకూరలే తింటారు.
1: ఆకుకూర వల్ల ఏ బెనిఫిట్ ఉంటుందని అడిగితే అక్కడే తెలుస్తుంది,
0: అక్కడే తెలుస్తుంది. ఆ అడవిలో దొరికే ఆకుకూరలు, ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణం ఉన్నది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది, పరిశోధనల వల్ల తెలుస్తుంది. కానీ వాళ్ళు పూర్వమే, మా పూర్వీకులే తెలుసుకున్నారు, తెలుసుకొని మనకు చెప్పారు కాబట్టి మనం సస్టైన్ అవుతున్నాం.
1: సో అట్లా సర్కిల్ లాగా మళ్ళీ అటు రావాల్సి
0: చూస్తున్నాం.
1: 100%
0: అంటే వాళ్ళకి తెలుసో తెలియకో అవన్నీ అవలంబించారు, కానీ అందులో శాస్త్రం

0: సీత ఉందని తర్వాత తెలిసింది పరిశోధనల వల్ల కదా.
1: మేడం, మరి ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడగాల్సిందే. మీరు గిరిజన తండాలో చదువుకున్నారు, ఆ తర్వాత సిటీకి వచ్చి పై చదువులు డిస్టెన్స్ మోడ్లో చేశారు, అండ్ ఈరోజు ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మీరున్నారు. మరి గ్రామాల్లో చదువుకున్న పిల్లలకి, సిటీలో చదువుకున్న పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆత్మస్థైర్యం గురించి మాట్లాడితే చాలా తారతమ్యాలు ఉంటాయి. దాన్ని అధిగమించడం చాలా అవసరం, ఎందుకంటే మన దేశానికి ఉన్న డెమోగ్రఫీ

0: చాలా తారతమ్యాలు ఉంటాయి. దాన్ని అధిగమించడం చాలా అవసరం. ఎందుకంటే మన దేశానికి ఉన్న డెమోగ్రఫీ చూసుకుంటే మనం ఒక 100,000 హార్స్ పవర్ని ఇవ్వచ్చు ప్రపంచానికి, కానీ ఎక్కడో ఇది ఒక ఛాలెంజ్ లా ఉండిపోతుంది అనిపిస్తుంది. దీన్ని ఎలా అధిగమించవచ్చు అంటారు?
1: అంటే సిటీలో ఉన్న పిల్లలకంటే కూడా పల్లెల్లో జీవిస్తున్న వాళ్ళకి, పల్లె నుంచి వచ్చే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మనము ఫీడ్ చేస్తూ ఉంటాం పిల్లలకి ప్రతీదీ, అక్కడ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు స్వయంగా అనుభవంతో నేర్చుకుంటూ ఉంటారు, అనుభవంతో నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ, లక్ష్యాలు కూడా చాలా ఎక్కువ. ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెద్దగా లక్ష్యం అనేది ఏమీ ఏర్పాటు చేసుకోరు వాళ్ళు. ఒకదాని తర్వాత క్రమంగా చదువుకుంటూ పోతారు, కానీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే కష్టం సుఖం, బస్సు ఎక్కితే ఎంత కష్టము, బస్సులలో ప్రయాణం చేస్తే ఎంత కష్టము, ఆ తర్వాత డబ్బు సంపాదన ఎంత కష్టం, ఆ విలువ తెలుసు వాళ్ళు. హాలిడేస్లో కూలీలకు వెళ్తారండి. ఇప్పటికి కూడా మా విద్యార్థులు, మా దగ్గర పరిశోధన చేస్తున్న విద్యార్థులందరూ కరోనా కాలంలో అందరూ కూలీలు చేశారు. రోడ్డు పనులు చేయడం, కరువు పనులు చేయడం, ఇట్లాంటివి చేశారు. అందుకని వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, కానీ కాకపోతే ఏ విషయంలో ఒక న్యూనత భావం మాత్రం ఒకటి ఉంటుంది వాళ్ళకి,
0: నేనేదో తక్కువ, వాళ్ళలా
1: మాట్లాడలేను. అది ఇంగ్లీష్ వల్ల వస్తుంది వాళ్ళకి,
0: మాట్లాడగలరా
1: కొంచెం, భాష మీద మాత్రం వాళ్ళకి అంత పట్టు ఉండక, ఇంగ్లీష్ మీద ఎక్కువ పట్టు ఉండకపోవడం వల్ల వాళ్ళలాగా మేము మాట్లాడలేమేమో అని ఒక న్యూనత భావం తప్ప మిగతా విషయాలలో, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన దాన్నే కదా, నాకెప్పుడు ఏదో ఒకటి చేయాలి, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి, నా అస్తిత్వాన్ని నేను నిలబెట్టుకోవాలి, నేను పలాని వారి కూతురు, పలాని వారి భార్యని, నేను పలాని వారి కోడల్ని, తర్వాత తల్లిని అని అనిపించుకోకూడదు అనేది, అది ఐడెంటిటీ అస్తిత్వం అనేది ఉండాలనేది చిన్నప్పటి నుంచే వస్తుందన్నమాట. ఆ విధంగా వాళ్ళంతా సెల్ఫ్ మేడ్ కాబట్టి వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ న్యూనత భావం ఇప్పుడు ఇప్పుడు పోతుంది. గవర్నమెంట్ స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి ఇప్పుడు, కాబట్టి అది కూడా మెల్లమెల్లగా పోతుంది. వాళ్ళు కూడా ఇంగ్లీష్ని, అంటే ఇది ఏమంటారు, గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ అందరికీ అవసరమే. అట్లనే నేను తెలుగుని తక్కువేం చేయట్లేను, మన మాతృభాష ఇంగ్లీష్ కూడా చాలా అవసరం కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా రాణిస్తున్నారు, పర్వాలేదు. ఇప్పుడు నేను విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థులను చూస్తున్నాను కదా, పుస్తకాల పురుగులు. మీరు అక్కడే చదివామన్నారు కదా ఓయూలోని, మీరు ల్యాండ్స్కేప్ గార్డెన్ని చూసారా, ఎట్లా ఉంటారు, చెట్టుకొకరు అతుక్కొని ఉంటారు. మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, చైన్తోని ఆ చెట్టుకి ఆ చైర్ని కట్టేసి లాక్ చేసి ఉంటుంది. వాళ్ళు పొద్దునే వెళ్ళి మళ్ళీ ఆ లాక్ తీసుకొని ఆ చైర్ని జరుపుకొని ఆ చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉంటారు. అట్లా దృఢమైన విశ్వాసము, సంకల్పము వాళ్ళలో ఉంటుంది.
0: మేడం, చాలా చక్కటి విషయాలు మనం ఈరోజు మాట్లాడుకున్నాము. మరోసారి తప్పకుండా మనం కలిసి గిరిజన పండగల గురించి, సంస్కృతి గురించి ఇంకోసారి మన శ్రోతలకి తెలియజేయాలి మేడం. మరి ఈరోజు కార్యక్రమంలో మీరు మాకు అందించిన మీ విషయాలు, మీరు ఎంతో మంది విద్యార్థులని ఇన్స్పైర్ చేస్తున్నారు కాబట్టి మీ గురించి మా శ్రోతలకి కూడా తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. మీరు ఒక ప్రొఫెసర్గా ఎన్నో బాధ్యతలతో విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పటికీ మీ సమయాన్ని మా కోసం కేటాయించి ఈరోజు మా శ్రోతలతో ఈ మాట మంతి చేసినందుకు మీకు ధన్యవాదాలు.
1: మీకు కూడా చాలా కృతజ్ఞతలు నన్ను తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో నా భావాలను, నా మనసులో ఉన్న మాటను మీతో పంచుకునే విధంగా మీరు నన్ను ఇక్కడికి రప్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోసారి కలుద్దాము. చాలా ముచ్చట్లున్నాయి బంజారాల గురించి, గిరిజన సంస్కృతి గురించి, నా పరిశోధక విద్యార్థుల గురించి. నా దగ్గర దాదాపు 21 మంది పరిశోధన చేశారు. వివిధ అంశాల

0: మీద, వాటన్నిటి గురించి చర్చించుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.
1: మీరు ఇంతవరకు చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనుంజయ్ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: लंदन के लॉर्ड्स मैदान में मेजबान इंग्लैंड के साथ ऐतिहासिक टेस्ट मैच खेलेगी। मैच भारतीय समय के अनुसार दोपहर बाद 3:30 बजे शुरू होगा। ये पहली बार है जब लॉर्ड्स मैदान में महिला टेस्ट मैच खेला जाएगा। घरेलू शेयर बाजार का संवेदी सूचकांक आज दोपहर में बढ़त के साथ कारोबार कर रहा था। ताजा समाचार मिलने तक सेंसेक्स 755 अंक बढ़कर 77,497 पर, जबकि निफ्टी 232 अंक की बढ़त के साथ 24,195 पर पहुंच गया। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी 2 दिन के दौरे पर ऑकलैंड पहुंच गए हैं। वे न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन से बातचीत करेंगे। सरकार ने अल्कोहल की अधिक मात्रा युक्त दवाओं को विनियमित करने के लिए मादक पदार्थ नियमों में संशोधन किया। भारत ने संयुक्त राष्ट्र सुरक्षा परिषद में युद्ध के दौरान यौन हिंसा की कड़ी निंदा की, इसे युद्ध और आतंकवाद का हथियार बताया। मौसम विभाग ने आज उत्तराखंड में मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया। फीफा विश्व कप के दूसरे क्वार्टर फाइनल में आज रात स्पेन का मुकाबला बेल्जियम से, और महिला क्रिकेट टेस्ट मैच में भारत आज शाम लंदन के लॉर्ड्स क्रिकेट ग्राउंड में इंग्लैंड से खेलेगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी हैदराबाद केंद्रम బాల్ జగత్ హిందీ కార్యక్రమం కార్యక్రమం వినబడి ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పిన సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది PFRDA నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
5: సమయానికి అలకడం నిండైన పంటకి గ్యారంటీ.
6: మాస్టర్ గారు, ఇది రైతు కంటే బాగా ఎవరికి తెలుస్తుంది? విత్తనమైతే ఎప్పుడో అలికేసాను.
5: నేను పంట గురించి కాదు, ఎన్పీఎస్ పెన్షన్ గురించి మాట్లాడుతున్నాను.
6: ఎన్పీఎస్ పెన్షన్?
5: అవును, ఈ రోజే ఎన్పీఎస్ లో డబ్బు జమ చేయడం మొదలు పెట్టండి. ఇంకా మీ వృద్ధాప్యాన్ని సురక్షితం చేసుకోండి.
6: వృద్ధాప్యం సురక్షితమా?
5: అవునండి, ఎన్పీఎస్ భారత ప్రభుత్వం వారి PFRDA చేత నిర్వహించబడుతున్న పెన్షన్ పథకం. ఇందులో ఈ రోజు నుండే డబ్బు జమ చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో ప్రతి నెల పెన్షన్ దొరుకుతుంది. మరింత సమాచారం కోసం ఈ రోజు సంప్రదించండి కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ బ్యాంక్ ని. వృద్ధాప్యంలో పెన్షన్ పక్కా గ్యారంటీ కోసం ఎన్పీఎస్ తప్పనిసరి.
7: मीडियम वेव 406.5 मीटर्स अर्थात 738 किलोहर्ट्ज़ पर और न्यूज ऑन AIR मोबाइल ऐप पर आकाशवाणी का ये हैदराबाद केंद्र है। आकाशवाणी हैदराबाद के इस विशेष हिंदी कार्यक्रम में आप सभी का हार्दिक स्वागत है। मैं हूँ जयदीप। श्रोताओं, हिंदी साहित्य की समृद्ध परंपरा में कुछ रचनाकार ऐसे हुए हैं जिन्होंने अपनी लेखनी के माध्यम से समाज की सच्चाइयों, मानवीय संवेदनाओं और इतिहास के गहरे पहलुओं को अमर बना दिया। ऐसे ही युग प्रवर्तक साहित्यकारों में एक प्रमुख नाम है भीष्म साहनी जी। भीष्म साहनी जी का जन्म 8 अगस्त 1915 को रावलपिंडी में हुआ था, जो आज पाकिस्तान में स्थित है। उनका देहांत 11 जुलाई 2003 को न्यू दिल्ली में हुआ। भीष्म साहनी जी एक प्रसिद्ध उपन्यासकार, कहानीकार, नाटककार, अनुवादक और रंगकर्मी थे। उनकी रचनाओं में मानवता, सामाजिक न्याय और देश के विभाजन की पीड़ा का जीवांत चित्रण देखने को मिलता है। उनका प्रसिद्ध उपन्यास तमस भारत के विभाजन की त्रासदी को बहुत ही मामरिक रूप से प्रस्तुत करता है। इसके अलावा बसंती, मायादास की माली, कुंटो, झरोके जैसे उपन्यास तथा चीफ की दावत అమృత్సర్.

0: दोस्तों, आज का ये विशेष हिंदी कार्यक्रम यहीं समाप्त होता है। फिर मिलेंगे एक नए विषय, नए विचारों और नए उत्साह के साथ इसी तरंग पर। तब तक के लिए जयदीप को दीजिए अनुमति, सुनते रहिए आकाशवाणी हैदराबाद। नमस्कार।
1: ఈనాటి బాల్ జగత్ హిందీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
1: ఆకాశవాణి శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా 13వ తేదీ సాయంకాలం ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శాస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు ఇస్తారు. ఆసక్తిగల పశు పోషకులు, పశుపాలకులు, మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరి అయిన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, ఇంకో నంబర్ 2324085353. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోండి. ప్రకటన విన్నారు. ఆకాశవాణి
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ఆకాశవాణి నిలయంలో సమయం 3:03 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 4 దశాబ్దాల్లో భారత ప్రధాని న్యూజిలాండ్ సందర్శించడం ఇదే తొలిసారి. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా ఇరు దేశాలు భావిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కోహెడలో 47 కోట్ల 3 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్కు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉదయం శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది, వారి ఆదాయ వృద్ధి రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. నగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది.

పట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టే ఆందోళనలపై ఈరోజు నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక వర్క్షాప్ నిర్వహించారు. తాను ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తిని కాదని, ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోనని బీజేపీ నేత మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీలోనే తుమ్మిడిహట్టి చేవెళ్ల ప్రాజెక్టుల ప్రణాళికలు జరిగాయని గుర్తు చేస్తూ, పంటలు ఎండిపోతున్నా కాళేశ్వరం మరమ్మతులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండోసారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన పునరుత్పాదక ఇంధనం వాటా 50.2% నమోదైంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కొండ జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నార్వేజట్ ఇంగ్లండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడతాయి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:05 దాటి 50 సెకండ్లు. ఇప్పటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనలో ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా మోదీని ఆలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం రన్వేపై జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో భారత్ న్యూజిలాండ్ దేశాల సాయుధ దళాల ప్రతినిధులు పాల్గొన్నారు. చింతకాని మండలం జగన్నాథపురంలో జరుగుతున్న రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభ వేదికగా రాష్ట వ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు నూతనంగా రూపొందించిన

ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ జారీ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపిస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరుంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫామ్ 6 ద్వారా ఆగస్టు సెప్టెంబర్లో ఓటుకి అప్లై చేసుకోవచ్చన్నారు. సిద్దిపేట జిల్లా ఉమాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల నూతన భవన నిర్మాణాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి కలిసి భూమిపూజ చేశారు. ఈ నెల 16 తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ బోనాలోత్సవాలు తెలంగాణ లౌకిక స్ఫూర్తికి ప్రతీక అని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. సంప్రదాయం ప్రకారం తొలి బోనం గోల్కొండలోనే సమర్పిస్తారని, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని అధికారులను ఆదేశిస్తూ జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట సచివాలయంలో పరిశ్రమలు వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అధిక మోతాదులో ఆల్కహాల్ కలిగిన ఔషధాల దుర్వినియోగాన్ని కట్టుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగి ఉండి 30 ml కంటే పెద్ద ప్యాకుల్లో విక్రయించే మందులకు ఇకపైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ను తప్పనిసరి చేసింది. భారత్ ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. హోమ్ ఆఫ్ క్రికెట్గా పిలిచే లార్డ్స్ వేదికపై ఒక మహిళల టెస్ట్ మ్యాచ్ జరగడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ చారిత్రాత్మకమైన టెస్టులో విజయం సాధించి రికార్డు సృష్టించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

హైదరాబాద్ కేంద్రం సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో చిన్న యక్షగానం మైరావణ్య కథ మూడవ భాగం

0: మహిరావణ చరిత్ర పిన్నింటి దైవకుమార్ బృందం వారిచే మూడవ భాగం ప్రారంభం.
1: ఇప్పుడే ఆ రామలక్ష్మణుల పెట్టెను తీసుకువచ్చాను. కాళికాదేవి ఆ గుళ్ళోనూ పెట్టాము. ఇక్కడ చూడు ఎంత

0: చూశావు?
1: మత్తులు మందుల తల్లి, ఆ రామలక్ష్మణుడు ఇరువురిని తీసుకువచ్చాను, కాళికాదేవి ఆలయంలో పెట్టాను, ఇప్పుడే తీసుకొని వచ్చాను. రేపు శుక్రవారం రోజున చక్కని గడియ ఆ కాళికాదేవికి హార్పణ చేయవలను రామలక్ష్మణుడు ఇరువురిని.
0: స్వామి, అలాంటి చేయడం నీకు తగదు. అతి వేగమున

0: రాజేశ్వర,
1: నీవు ఇలాంటి పనులు చేసినందుకు ఆ హనుమంతునికి తెలిసినట్లయితే వేగమ్మున వచ్చేసి సంహారం చేస్తాడు, పాతాళంలో పాడు
0: చేస్తాడు. నోరు పోయి
2: వదిలిపెట్టు,
0: నోరు పోయి. ఇక సప్పుడే కానీ అంతపురమునకు నీవు వెళ్ళండి, నేను వెళుతున్నాను. అన్ని సిద్ధముగా చేసుకోవాలి.
3: ఆంజనేయ,
1: ఏమి?
3: నేను సముద్ర తీరమునకు వెళ్ళాను, సముద్రంలో స్నానం చేసి వచ్చాను. ఆ రామలక్ష్మణులు భద్రమా?
1: ఇప్పుడు కనుక వెళ్ళి మళ్ళీ వచ్చావు, కోటలోకి వెళ్ళావు, ఎవర్ర నువ్వు మాయవాదివి? రే, ఇదిగో నా కథ దండపుతో నిన్ను.
3: ఆంజనేయ, ఆగు.

0: వారు కూడా మా విభీషణుడు కదా అని, రావణాసురుడు తోడబుట్టిన వాడి అయినా గాని నా శరణు తెచ్చావని నన్ను ఆదరించాను, ఆదరించినందుకు ఆ మహిరావణుని వేషముతో వచ్చావా దుర్మార్గుడ, ఇదిగో నా గద తడుపుతో నిన్ను వేయిమొక్కలు చేస్తాను.
1: ఆగు ఆగు ఆగు, లేదు లేదు, నిశ్చయముగా నేను మాయలు వనలేదు, విభీషణుడిని నిశ్చయము.
0: నిజమా?
1: నిజము.
0: అయితే కోటలోకి వెళ్ళి శ్రీరాముల చంద్రుడిని చూసి వద్దాం. పదండి
1: పదండి
0: పదండి పదండి.
1: రామ రామ రామ రామ
0: రామచంద్ర.
1: లేడు లేడు లేడు లేడు.

0: అక్కట లోకమాత సీతమ్మ ఆ రాముడు ఏమి అంటే ఏమని చెప్పాలి? అంగదా జాంబవంత నాకు ఎలా తెలియడం లేదు, ఏమి చేయాలి?
1: అయ్యా ఆంజనేయ, నీవు ఏమాత్రము ఇట్లా చింత చేసుకుంటూ ఏసినా ఏమి ప్రయోజనము లేదు.
0: ఎలా చేయాలి?
1: ఆ మైరావణుడు లంకాపురి పట్టణము పాతాల లంకకు తీసుకువెళ్లి ఆ కాళికాదేవికి హార్పణ చేస్తానని పలికి ఉన్నాడు. ఇప్పుడే వారి దగ్గరకు వెళ్లి ఆ రామలక్ష్మణుడు తీసుకురావలను.
0: ఒరే మైరావణ, ఎంత మాట చెప్పావురా? అంగదా ఇచ్చునా.

0: మాన్పి హెచ్చనివ్వకుండా త్రొక్కివేస్తాను.
1: మైరావణుడు అంటే మత్తులు మందులు తల్లి మంత్ర తంత్రములు కలిగినటువంటి వాడు ఆ మైరావణుడు.
0: ఇప్పుడే నేను
1: ఉన్నవాడి నీ జాడలు వాడు ఎరగడయ్యా,
0: ఎరగడు.

0: అంగద జాంబమంతా నల నీల కలిసి ఇక్కడ శీఘ్రంగా ఉండాలని నేను ఇప్పుడే ఆ సముద్రంలో ఉన్నటువంటి పుష్పము ఆ తామర కమలము నుంచి ఏది ద్వారమున్నది
1: అవును
0: ఆ ద్వారము నుంచి వెళ్లి పాతాళ నగరానికి వెళ్తాను.
1: ఆ విభీషణుడు ఆ ద్వారము సంగతి చెప్పాడు కదా, ఇప్పుడు ఆ పుష్పము దగ్గరికి వెళ్ళి ఆ పుష్పముల నుండి నువ్వు ఆ పాతాళ లంకకు వెళ్తున్నాను.
0: వెళ్ళండి.

0: పడ్డారా, ఇక మీరు అక్కడ అగుపడ్డా మిమ్మలు చీల్చి నలిచి నలిచి వేస్తాను పాద పద్మముల చేత.
1: అది
0: ఇప్పుడే ఈ పాతాళ నగరానికి వచ్చాను.
1: అది ఏనా లంక? పాతాళ లంక ఇది ఏనయ్యా?
0: ఇదేనా
1: అద్భుతంగా
0: ఉన్నది, ఎంత అస్త్రంగా రాబోన్నది.

0: ఈ పాతాళ లంక ఎంత మహా సుందరంగా ఉన్నది. అటపు మేడలు, చల్లటి వాకిళ్ళు, ముత్యాల ముగ్గులు, ఆడటి నర్తకి మరలు ఎంతో అద్భుతముగా ఉన్నారు. కానీ ఈ మొదటి దర్బార్ దగ్గర ఎవరో ఉన్నారు, వాళ్ళ చెల్లె అయినా ఈమె ఎవరు కావచ్చు?
1: దోర్దండి, దోర్దండి, దోర్దండి,
2: దోర్దండి,
0: దోర్దండివా? ఎవరు నీవు?
2: దోర్దండి.
1: నేను మైరావణు చెల్లెలు.
2: మైరావణుడి చెల్లె దోర్దండి.
0: ఎవరే భామా

0: చెల్లెలు దోర్దండివా?
1: దోర్దండిది, దోర్దండిది.
0: సరే,
1: ఎందుకంటే మా అన్నయ్య మైరావణుడు ఆ కాళికాదేవి ఆలయము 101 బిందెతోని శుద్ధి చేసి కడిగి ఒక్క బిందెను తీసుకువచ్చి రామలక్ష్మణులను వధించి తన చేతులు ఆ ఖడ్గము కడుక్కుంటాడట. ఒక్క బిందె తీసుకువెళ్ళి అక్కడ పెట్టాలి, 101 బిందెతోని ఆలయం శుద్ధి
0: చేశాడు. నీ కుమారులు ఇద్దరిని, రామలక్ష్మణులు ఇద్దరిని కలిసి నలుగురు నీ మహంకాళికి అర్పణ చేస్తారని ప్రతిజ్ఞ చేశాడా?
1: అవునవును.
0: అయితే ఇట్టి సమయంలో నీ కడవలోన ఒక మండూక రూపం ఎత్తి నీ కడవలో ఉంటాను. మండూకం అంటే కప్ప రూపం. ఆ కప్ప రూపంతో నీ కడవలో ఉంటాను, నన్ను తీసుకుని వెళ్ళు.
1: సరే.
0: దర్బారుకు కోటి రాక్షసులు ఉన్నారు, గట్టిక సుచర్మకులు అనే వారు ఉన్నారు.
1: ఉన్నారు.
0: మరి ఇట్లాంటి వాళ్ళని వధ నార్చుకుంటూ వెళ్తాను. కానీ ఆ దిశకు మొదటి దర్బారు దగ్గర ఎవరు ఉన్నారు? వీడు కూడా నాలుకనే ఉన్నాడు.
1: ఈ దర్వాజా నుండి కాళికాదేవి ఆలయం దగ్గరికి తీసుకొని వెళ్తాను, అందులోనే ఉండండి. ఇక వెళుతున్నాను ఆలయం దగ్గర.

0: స్వచ్ఛవల్లభుడను. మా మైరావణుని ద్వారము కాడ కావలిగా ఉన్నాను. మంత్రతంత్రములు కలిగినటువంటి మైరావణుడు వారి చింతన ఉన్నాను నేను. మచ్చవల్లభుడు కావలి.
1: ఓరి చిన్నవాడా, నీవు చూస్తే బాలకునివి, నన్ను లోపలికి పోనివు.
0: ఎవడవురా?
1: ఇక్కడ
0: వానర.

ఆనాడు లంకిని అనేటువంటి వారిని ఎంతో మంది సంహరించినటువంటి హస్తములు, ఇక నీవు చచ్చిపోతావు.

0: ఎవరు నీవు?
1: నా పేరు మచ్చవల్లపుడను, భారమున కావలిగా ఉంచినాడు మైరావణుడు. ఆ మైరావణుడు నన్ను ఇక్కడ కావలిగా పెట్టాడు. మా తల్లి మచ్చ, మా తండ్రి హనుమంతుడు.
0: ఏమి ఒరే బాలకుడా, నేను బ్రహ్మచారిని, హనుమంతుడు అనే వారికి పెళ్లి లేదు. బ్రహ్మచారి శ్రీరాముని భంటు అట్లాంటిది నా కుమారుడు అని చెబుతున్నావు?
1: అవును.
0: ఇలా నేను హనుమ

0: నేను హనుమంతుని నేనే, మీ తల్లి మత్స్యగంధి, అంటే నేను ఎలా పుట్టాను అనేది నీకు చెప్తాను విను.
1: అది కాదు, నా తండ్రి ఏ విధంగా ఉన్నాడంటే బలుడు హనుమ

0: ఆ మచ్చ మింగితే నేను ఇప్పుడు జన్మించినటువంటి వాడను, మా తల్లి మచ్చమ్మ, మా తండ్రి హనుమంతుడు మహాబలాఢ్యుడు అటువంటి వాడు.
1: అయితే నేనే హంజనేనని చెప్పినా గానీ నమ్మతలేవు కదా.
0: నా తండ్రి మహాబలవంతుడు, పెనుకాయముతో
2: నిజరూపము వేడుకతో పెరిగదాను వియోజనములు పాడో నరేందు లంకను నేనే రాములను దెత్తు నిక్కెంబుగరా ప్రేమ ఫలక నిజరూపము.
0: శాంతించుము శాంతించుము జనక, నీవని తెలియక నేను ఎన్నో పలికాను.
1: యోచనముల వారధిని అవలీలగా దాటి వచ్చి ఆ లంకను కాల్చింది నేనే.
0: అది
1: ఆ చెమటకు నీవు పుట్టింది నిజమే, నీవే నా కుమారుండవు. అయినా ఈ ద్వారములోన ఉన్నటువంటి మొట్టమొదటిగా నీవు ద్వారముగా
0: ఉన్నాను.
1: నా పిక్కె రోమముతో నిన్ను ఇక్కడ కట్టివేసి
0: కట్టివేసి
1: భద్రాము రాకుండా చేస్తాను. ఇక లోపలికి వెళ్ళి
0: సరే
1: ఆ రామలక్ష్మణులు తీసుకుని వెళ్ళిపోతాను.
0: రామలక్ష్మణుల గురించి
1: వచ్చాయండి.
0: నేను ఇక్కడ
1: మొట్టమొదటి ద్వారము నందు మహంకాళి ఆలయం ఉన్నది. కాని ఈ మహంకాళి ఆలయం వద్దకు వెళ్ళి అమ్మవారిని అడుగుతాను. కాళీ మహంకాళి
0: ఎవరు?

0: శక్తి స్వరూపిణి, దివ్య స్వరూపిణి, శక్తి మాతను, త్రిలోక సుందరిని, మహాశక్తి అవతారంతో ఉన్నటువంటి మహంకాలిని నేను.
1: ఆహా,
0: నాకు హారము కావాలి, శ్రీరామచంద్రులను నాకు హారం ఇస్తానన్నాడు.
1: ఆహా,
0: హారము కావాలి.
1: నీకు హారం కావాలంటే ఆ మహిరావరుడు నీకు ఆ రామలక్ష్మణులను నీకు హార్పణ చేస్తాడట.
0: అప్పటిదాకా శాంతించమంటావా?
1: శాంతించవు. ఇదిగో ఆ మహిరావరుడు వధించాలంటే హృదయగిరి పర్వతం మీద మూడు తుమ్మెద పురుగులు ఉన్నాయి. ఆ తుమ్మెద పురుగులను తీసుకువచ్చి నలిసి వేస్తే వాని ప్రాణం పోతుంది. ఇప్పుడే నీవు వెళ్ళండి.
0: ఈ సమయంలోన అంజనేయుడనే నేను ఆ ఉదయ పర్వతానికి వెళ్తాను.

0: దాని ఇత్తు మీద పురుగులను ఆ సముద్రం తీరమున వెళ్లి ఏడు తుమ్మిద పురుగులు మర్రి త్వరలో నుండి తెచ్చాను. ఇక నీ తలపైన నలిచి అభిటితో ఇత్తముగా నువ్వు చనిపోతావు. ఈ రామలక్ష్మణుడిని తీసుకొని ఇక నేను మళ్ళీ ఆ నా జాడలోకి అక్కడికి వెళ్ళిపోతాను. మా కపి సైన్యం ఉన్న చెంతకు వెళ్తాను.
1: మహిరావణ చరిత్ర పిన్నింటి దైవకుమార్ బృందం వారిచే మూడవ భాగం విన్నారు.

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం, మైరావణ కథ మూడవ భాగం శ్రీ పిన్నింటి దైవకుమారి వారి బృందంచే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి సతీ తిమ్మమాంబ చిత్రం నుండి సాయి చరణ్ పాడిన పాట, రచన సంగీతం బండారు దానయ్య కవి.

ఇప్పుడు వినండి జానకీరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, సంగీతం కేవీ మహాదేవన్.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దాణా తయారీ. ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మేఈటి సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా. ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:03 అమరవాణి

ఆచార్య మాధ్వ ప్రణీతాని సుభాషితాని గురించి డాక్టర్ శ్రీనిధి గారి సంస్కృత ప్రసంగం 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన. ఈ కార్యక్రమంలో కడాలి ఈ అంశం గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రపాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో జూలై మాసంలో వరి పంటలో వ్యవసాయ పనులు. 7:00 ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు జి సాయన్న. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన స్మోకింగ్ నుండి బయటపడడం ఎలా, ఈ అంశం గురించి పల్మనాలజీ శ్వాసకోశ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్ గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ మునిరత్నం గారిచే నాదస్వర వాద్యం. 11:03 ఈ వారం అతిథి. ఈ కార్యక్రమంలో సినిమా ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ కెఎస్ అనుపమ్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త ఆయనంపూడి శ్రీలక్ష్మి గారు. 12:10 యువవాణి ఆంగ్లంలో. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో అమ్మే అసలు గురువు, ఈ అంశం గురించి శ్రీమతి సిహెచ్ కామేశ్వరి గారి కథానిక. 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం సత్య హరిశ్చంద్ర కథ 3వ భాగం శ్రీ గడ్డం సుదర్శన్ వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో జూలై మాసంలో మొక్కజొన్న పంటలు వ్యవసాయ పనులు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మేకలు గొర్రెలు పశువుల్లో సంక్రమించే వ్యాధులు, ఈ అంశం గురించి రాజేందర్ నగర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల్ గారి ప్రసంగం. అనంతరం వర్షాకాలంలో పాడి పశువుల కోసం జాగ్రత్తలు, ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశు వైద్య కళాశాల డాక్టర్ కె సుష్మ గారి ప్రసంగం. 8:03 ఇంగ్లీష్ టాక్స్. 9:15 స్పాట్లైట్. 9:30 నేషనల్ మ్యాగజైన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 జాతీయ సంగీత కచేరీ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఏ ఆకాశవాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ అయాజ్ అహ్మద్ సే ఇలాఖాయి ఖబరే సునియే. సబ్సే పెహలే సుర్ఖియాం. وزیر اعظم نریندر مودی آسٹریلیا کا اپنا تاریخی دورہ مکمل کرنے اور اسٹریٹجک تعلقات کو بہتر بنانے کے بعد نیوزی لینڈ کے لیے روانہ ہوئے. وزیر اعلیٰ ریونت ریڈی نے کھمم میں ایک ریلی کے دوران ریتو بھروسہ اسکیم کے تحت 1,009 کروڑ روپے کے فنڈز جاری کیے. بنڈی سنجے نے اویسی کالج کو ہائڈرا کی کارروائی سے بچانے کا الزام لگاتے ہوئے کانگریس حکومت پر شدید تنقید کی. ریاستی وزیر کنڈا سریکھا نے بونال تہوار کے انتظامات کا جائزہ لیا اور حیدرآباد کی فرقہ وارانہ ہم آہنگی کی ستائش کی. اب خبروں کی تفصیل. وزیراعظم نریندر مودی آسٹریلیا کا اپنا تاریخی سرکاری دورہ مکمل کرنے کے بعد نیوزی لینڈ کے لیے روانہ ہوئے. اس دورے کے دوران ہندوستان اور آسٹریلیا کے درمیان جامع اسٹریٹجک شراکت داری کو مزید مضبوط بنایا گیا. اہم پیش رفت میں جامع اقتصادی تعاون کے معاہدے پر مذاکرات میں تیزی لانے، آسٹریلیا سے ہندوستان کو یورینیم کی فراہمی کے انتظامات کو حتمی شکل دینے اور آزاد و کھلے انڈو پیسیفک کے لیے بحری سلامتی کا مشترکہ روڈ میپ اختیار کرنے پر اتفاق شامل ہے. دورے کے دوران میلبورن کے مارول اسٹیڈیم میں ہندوستانی نژاد برادری کے

0: Oman. In a social media post, Dr. Jaishankar said, "The enthusiasm in strengthening India-Oman relations is palpable. He appreciated the Indian diaspora's contributions to the society as well as to the India-Oman partnership." Minister of State for Parliamentary Affairs Arjun Ram Meghwal and Dr. L. Murugan today reviewed preparations for the upcoming monsoon session in the Parliament House complex. The session of the Parliament will commence on the 20th of this month and continue till the 13th of August. In a social media post, Mr. Meghwal said, "A comprehensive review of the legislative business schedule for the upcoming session was conducted and necessary guidelines were issued." The central government has amended Drugs Rules 1945 to strengthen regulation of high alcohol containing drug formulations. The Minister of Health and Family Welfare has removed the existing exemption from licensing requirements for formulations containing ethyl alcohol. According to the notification issued by the Ministry of Health and Family Welfare, all formulations containing more than 12% per volume of ethyl alcohol in quantities exceeding 30 milliliter will no longer be covered under the exemption provided to them under Schedule K. Such products will be required to obtain the requisite licenses under the Drugs and Cosmetics Act 1940. The amendment is expected to strengthen regulatory oversight over those medicinal products containing alcohol, ensuring the supply only through the regulated pharmaceutical supply chain. Union Health and Family Welfare Minister Jagat Prakash Nadda today chaired the third meeting of the Mission Steering Group to review the progress of the Ayushman Bharat Digital Mission, ABDM. During the meeting, it was noted that the Ayushman Bharat Digital Mission has emerged as one of the world's largest digital health ecosystems, with around 94 crore Ayushman Bharat health account numbers created and 105 crore health records linked. It also highlighted that 5.33 lakh health facilities and around 10 lakh healthcare professionals have been registered on the National Digital Health Registries. The Supreme Court will hear a batch of pleas seeking a fair and time-bound probe into the alleged embezzlement of the donations at the Ram Temple in Ayodhya on Monday. On 7 July, an Ayodhya court granted one-day police remand for three of the eight accused arrested in connection with the alleged theft of donations at the Ram Temple. A local court had sent all the eight accused to 14-day judicial custody on the 29th of last month. Benchmark domestic equity indices ended over 1% higher today. The Sensex rose 828 points to close at 77,569. The Nifty also climbed 244 points to settle at 24,207. In the FIFA World Cup, France stormed into the semifinals after defeating Morocco 2-0 in the first quarterfinal in Boston, USA. In the second quarterfinal tonight, Spain will face Belgium. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లౌకిక స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 2024-25 సంవత్సరానికి అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించాయి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన భారీ రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం జిల్లా గుండెకాయ వంటిదని కొనియాడారు. ఈ వేదిక నుంచి 1,000 కోట్ల రూపాయలకు పైగా రైతు భరోసా నిధులను 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయడంతో పాటు డిజిటల్ ఈ పట్టాదారు పాస్బుక్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
3: వందలాది మంది రైతుల సమక్షంలో మొదటి విడత రైతు భరోసా నిధులు శిల్పారామంలో విడుదల చేసినాం. సరిగ్గా 9 రోజుల సమయంలో ఈనాడు ఇక్కడ సభ పెట్టి చివరి విడతగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా మీ ఖాతాలో వేసినాం.

0: 23 జూలైలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే రాష్ట్రంలో రాజకీయ మార్పుకు తొలి అడుగు పడిందని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సభకు తరలివచ్చిన భారీ జనసందోహాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించాలనే ప్రజల సంకల్పం ఇప్పటికీ బలంగా ఉందని స్పష్టమవుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం 5 ఏళ్లలో 1 లక్ష కోట్ల కేటాయించడంతో పాటు 67,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రైతు ఆశీర్వాద సభ వేదికగా ఈరోజు 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు సైతం 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు బట్టి వెల్లడించారు.
1: భరోసా కార్యక్రమం చింతకాని మండలం జగన్నాథపురం లక్షలాది మంది సమక్షంలో చివరి 1,009 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం.
0: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి రైతు శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కేవలం 2 ఏళ్ల కాలంలోనే 71,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని త్వరలోనే మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు హైదరాబాద్ నగర లౌకిక స్ఫూర్తికి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలను పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని మంత్రి ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పగడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బారికేడ్ల ఏర్పాటు, అంతరాయంలోని విద్యుత్ సరఫరా, ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మొబైల్ శౌచాలయాలు, తాగునీటి కేంద్రాల ఏర్పాటుతో పాటు 108 అంబులెన్స్ సేవలతో పాటు 24 గంటలు అందుబాటులో ఉండే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోనాల పండుగకు సంబంధించిన పోస్టర్లు, బ్రోచర్లను మంత్రి విడుదల చేశారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడము, పెట్టుబడులను ఆకర్షించడము, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంపై ఈ సమావేశంలో చర్చించారు. నిర్మాణంలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ, జైరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ వంటి ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. తాను ఇతరులు రాసిచ్చిన స్క్రిప్టుల ఆధారంగా మాట్లాడనని, సొంత అవగాహనతోనే మాట్లాడతానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తనపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని రాజకీయ నాయకులకు హితవు పలికారు. నీటి వివక్షపై తాను సుదీర్ఘకాలంగా పోరాడుతున్నానని గుర్తు చేసిన ఈటల ఎలనినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు సాగునీరు అందించాల్సిన పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేశారు. చెరువును ఆక్రమించి నిర్మించినప్పటికీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన కాలేజీని హైడ్రా కూల్చివేతల నుంచి ప్రభుత్వం రక్షిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మంత్రి విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం చెరువుల పూర్తి స్థాయి నీటిమట్టం సరిహద్దులను మార్చడాన్ని సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థుల వసతి కోసం 15 కోట్ల రూపాయలతో హాస్టల్ భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని, ఈ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ఇంజనీరింగ్, లా, ఫార్మసీ కళాశాలను మంజూరు చేసిందని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లో సెమీకండక్టర్ సంస్థ కాండౌ ఏకి చెందిన ఇండియా చిప్ డిజైన్ ప్రధాన కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ప్రారంభించారు. ఈ సరికొత్త అత్యాధునిక కేంద్రం అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ డిజైన్, హైస్పీడ్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ ఏఐ సిస్టమ్స్కు కీలకమైన ఇంజనీరింగ్ హబ్గా సేవలు అందించనుంది.

0: కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-25 అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించినట్లు సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మంచిర్యాల జిల్లాలోని ఆర్కే న్యూటెక్, ఆర్కే 6, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ గనులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 గనులు మాత్రమే 5-స్టార్ రేటింగ్కు ఎంపిక కాగా అందులో 5 గనులు సింగరేణివి కావడం విశేషం. ఉత్తమ పనితీరు, కార్మిక సంక్షేమం, భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాల ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణలో సర్పంచుల పాత్ర కీలకమని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు ముధోల్ మండలం తరోడ గ్రామంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని 7 మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూర గ్రామంలో 2,75,00,000 వ్యయంతో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల నూతన మార్కెటింగ్ గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఖంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న మై భారత్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో వాలంటీర్లను నియమించనున్నట్లు జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై వయస్సు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎంపికైన వారికి 2 సంవత్సరాల కాలానికి నెలకు 5,000 రూపాయల స్టైపెండ్ చెల్లిస్తారని తెలిపారు. ప్రతి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లౌకిక స్ఫూర్తిని మంత్రి కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 2024-25 సంవత్సరానికి అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ దేశస్య సమకక్షియేణ సహ వార్తాలాపం విధాతుం ద్విదివసీయ యాత్రాయాం ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్. కేంద్రేణ మాదక ద్రవ్యాణాం నియమేషు సంశోధనం కృత్వా అధిక మద్యయుక్తానాం ఔషధ సూత్రీకరణానాం వినియమనం విహితం. ఉత్తరాఖండ రాజ్యే అత్యధిక వృష్ట్యై ఋతు విభాగేన రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయా సంచేతనా ప్రసారిత. అపి చ ఫీఫా విశ్వకప్ క్రీడాయాం అద్య రాత్రౌ ద్వితీయాయాం ప్రాగుపాంత్య క్రీడాయాం స్పెయిన్ దేశః బెల్జియం దేశేన సహ ప్రతిస్పర్ధిష్యతి. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेंद्र मोदी स्वस्य तिसृणां राष्ट्राणां यात्रायाः अन्तिमे चरणे अद्य ऑकलैंड नगरं संप्राप्तवान्, यत्र न्यूजीलैंड देशस्य प्रधानमंत्रिणा क्रिस्टोफर लक्सन इत्यनेन तस्य भव्यं औपचारिकञ्च स्वागतं विहितम्. ऑकलैंड विमानस्थानके रेड कार्पेट इत्यत्र प्रधानमन्त्रिणा लक्सन वर्येण श्री मोदिनः व्यक्तिगत रूपेण स्वागतं विहितम्.

0: वाहनेष्वेव भविष्यति, यानि मुख्यरूपेण अस्य इन्धनस्य कृते एव विनिर्मितानि सन्ति। एकया निजवार्तावाहिन्या सह संवादे पेट्रोलियम मन्त्रिणा प्रतिपादितं यत् सर्वकारस्य अस्य प्रस्तावित प्रयासस्य मुख्योद्देश्यम् उपभोक्तृभ्यः आर्थिक सहायता प्रदानं, सहैव देशे सर्वकारस्य एथेनॉल मिश्रण कार्यक्रमः तीव्रगत्या अग्रे वर्धेत इति वर्तते। संसदीय कार्य राज्यमन्त्री अर्जुन राम मेघवालः सहैव डॉ एल मुरुगुनः इत्येतौ अद्य संसद भवन परिसरे आगामिनः वर्षाकालीन सत्रस्य सज्जतायाः विस्तृत समीक्षां कृतवन्तौ। संसदः इदं महत्वपूर्णं सत्रमस्मिन्नेव मासे विंशति दिनांकादारभ्य अगस्त मासस्य त्रयोदश दिनांकं यावत् प्रचलिष्यति। सामाजिक संजालीय तन्त्रांशे सूचयन् श्रीमेघवालः अवदत् यत् अस्मिन्नवसरे आगामि सत्रे प्रस्तुतीकरणाय निर्धारितानां प्रमुखाणां वैधानिक कार्याणां सूक्ष्मा समीक्षा विहिता। सहैव सत्रस्य सुचारू संचालनाय संबंधितेभ्यः अधिकारिभ्यः आवश्यकाः दिशानिर्देशाः अपि प्रदिष्टाः। वाणिज्योद्योग मन्त्रिणा पीयूष गोयलेन अद्य नवदिल्ल्यां राष्ट्रियोत्पादकता परिषदः उद्योग प्रोत्साहन विभागस्य आन्तरिक व्यापार विभागस्य वाणिज्य विभागस्य च अधिकारिभिः सह समीक्षा सभायाः अध्यक्षता कृता। सामाजिकान्तर्जालीये पटले श्रीगोयलः अवदत् यत् अन्तर्विभागीय सहयोगस्य परिष्कारे संस्थागत क्षमतानां सुदृढीकरणे उत्पादकता सेवा वितरणस्य च वर्धनाय सर्वोत्तम पद्धतीनां स्वीकरणे च चर्चा केन्द्रिता आसीत्। मन्त्रिणा अधिक एकीकृतस्य दक्ष भविष्यस्य कृते सज्जतायाः प्रशासनिक संरचनायाः निर्माणस्य लक्ष्ययुतानाम् उपक्रमाणामपि समीक्षा कृता। भारतर्तु विभागेन अद्य उत्तराखण्डे पृथक् पृथक् स्थानेषु अतितः प्रचण्ड वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। आगामि दिनद्वयोः हरियाणायां, हिमाचलप्रदेशे, उत्तरप्रदेशे, बिहारे, पश्चिमबंगस्य उपहिमालयीय क्षेत्रेषु, सिक्किमे, ईशान्यभारते, देशस्य उत्तरभागेषु च प्रचण्डतः अतिवृष्टिः भवितुमर्हति इति विभागेन उक्तम्। आकाशवाण्या सह वार्तालापं कुर्वन् आईएमडी इत्यस्य वैज्ञानिकः डॉ शशिकान्तः अवदत् यत् अद्य श्वः च दिल्ली एनसीआर क्षेत्रस्य कृते कापि पूर्वसूचना नास्ति। फीफा विश्वकप क्रीडायाम् अमेरिका देशस्य बोस्टन नगरे प्रथमायां प्रागुपान्त्य क्रीडायां फ्रांस देशेन मोरोक्को देशः 2-0 इत्यंकैः पराजित्य उपान्त्यचक्रीय क्रीडायां प्रविष्टम्। अद्य रात्रौ द्वितीयायां प्रागुपान्त्य क्रीडायां स्पेन देशः बेल्जियम देशं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి బుద్ధిమాంద్యం గల విద్యార్థుల సహపాఠ్య కృత్యాలు అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని మిసెస్ కె ఉమాదేవి వివరించారు.
4: బుద్ధిమాంద్యం గల విద్యార్థుల సహపాఠ్య కృత్యాలు, వీటిని కోకరికులర్ యాక్టివిటీస్ అని కూడా పిలుస్తారు. సాధారణ విద్యలో సహపాఠ్య ప్రణాళికా కార్యక్రమాలను అదనపు పాఠ్య ప్రణాళికా కార్యక్రమాలు అని కూడా పిలిచేవారు. ఎందుకనగా ఇటువంటి కృత్యాలు పాఠ్య ప్రణాళికలో భాగం కావని ఊహలు ఉండేవి. కానీ ఈరోజు సాధారణ మరియు ప్రత్యేక విద్యా పాఠ్య ప్రణాళికలతో పాటు సహపాఠ్య ప్రణాళికలు కూడా ఒక భాగంగా మారాయి. ఇవి వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసానికి దోహదపడతాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ కృత్యాలలో దృశ్య మరియు ప్రదర్శనా కళలు, క్రీడలు మరియు ఆటలు, యోగా మరియు విరామ సమయ కృత్యాలు

ఇవి నేడు జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల ద్వారా అభివృద్ధి చేయబడుతున్నాయి. అంతేకాక మానసిక వికలాంగులకు అవకాశాలు కల్పించుటకు, వారిలో గల ప్రతిభను గుర్తించుటకు, వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయుటకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మానసిక వికలాంగులలో ఈ సహపాఠ్యాల కృత్యాల వలన సృజనాత్మకత, సంజ్ఞానాత్మకత, సాంఘిక సంభాషణల నైపుణ్యాలు మరియు ఉపాధి నైపుణ్యాలు పెరగడానికి ఎంతైనా అవకాశం ఉంది. సహపాఠ్య కృత్యాలను నేర్పించేటప్పుడు ప్రతి క్షేత్రంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమిస్తారు మరియు పిల్లలకు తమ అభిరుచి ప్రకారం కృత్యాన్ని ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తారు. మానసిక వికలాంగులను ఇతర విద్యార్థులతో పోల్చినట్లయితే విరామ సమయం ఎక్కువగా ఉంటుంది. వీరికి విద్య అనేది తరగతి గదిలోనే పరిమితం కాక తరగతి బయట కూడా ఉండాలి. వీరికి గల అధిక విరామ సమయాన్ని అర్థవంతంగా ఉపయోగించేలా నేర్పించకపోతే వారు పెరిగే కొద్దీ సమస్యలు అధికమవుతాయి. పోవర్ట్ గార్డ్నర్ పిల్లల్లో 8 రకాలైన ప్రజ్ఞలను పేర్కొన్నారు. వాటిని ఈ క్రింది విధంగా మనం చెప్పుకోవచ్చు: భాషాప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక ప్రజ్ఞ, విశ్లేషణా ప్రజ్ఞ, ప్రామాణిక ప్రజ్ఞ, అంతస్థ వ్యక్తిగత ప్రజ్ఞ, ప్రకృతివాద ప్రజ్ఞ. ఆయన అభ్యసన సమస్యలు గల పిల్లల బోధకులను ఆ పిల్లలలో దాగి ఉండే ఇతర సమర్థతలను కూడా చూడాలని కోరడం జరిగింది. అంటే ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క కృత్యమునందు అధిక ఆసక్తి, వారిలో మేధాశక్తిని పెంపొందించేందుకు ఇష్టతను చూపడం జరుగుతుంది. మానసిక వైకల్యం గల వారికి దృశ్యకళలయందు శిక్షణ ఇచ్చిన వారు నిష్ణాతులు అవుతారని మనకి చరిత్ర చెబుతుంది. దృశ్యకళలు అనగా వివిధ రకాలైన రంగులు, ఆకృతులు మరియు అల్లికలు మొదలగు వాటిలో వారు సృజనాత్మకంగా తయారు చేసిన వాటిని గురించి వారిని అభినందించాలి. అంతేకాక వారు తయారు చేసే వస్తువులు ఉపయోగించే విధంగా తయారు చేయుటకు వారిని తగినంత ప్రోత్సహించాలి. సాధారణంగా దృశ్య నైపుణ్యాలను మాధ్యమంగా ఉపయోగించే పెయింటింగ్, క్రాఫ్ట్, స్కల్ప్చర్, నేతపని, కుండలు చేయుట మొదలగునవి. సాధారణంగా ఈ పిల్లలు వారు తయారు చేసిన వస్తువులను ఇతరులు చూసి గుర్తించి అభినందించాలని భావిస్తారు. అదేవిధంగా మానసిక వికలాంగులు కూడా భావించడం జరుగుతుంది. అయితే వీరికి నేర్పించే అంశాలను చిన్న చిన్న సోపానాలుగా చేసి ఎక్కువ సమయం కేటాయిస్తే వారు తప్పకుండా నేర్చుకుంటారు. ఈ కృత్యాలకు ప్రణాళికను ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే ప్రతి కృత్యము సరియైన విధంగా ప్రణాళికాబద్ధంగా బోధించేటప్పుడు దృశ్య, శ్రవణ, స్పర్శ మరియు శారీరక ప్రక్రియలు మరియు సూచనలు సులభమైనగా ఉండాలి. దృశ్య సంకేతాలు అంటే ఏదైనా కొత్త కృత్యాన్ని మనం పరిచయం చేస్తున్నప్పుడు మొదట మనము దానిని చేసి చూపించాలి. దీని ద్వారా పిల్లవాడు ఏమి చేస్తున్నారో గమనించుటకు అవకాశం ఏర్పడుతుంది. వినికిడి సంకేతాలు అంటే శబ్ద వివరణ పునరావృతం చేయడం మరియు సరళమైన చిన్న చిన్న సోపానాలు, సూచనా కృత్యాలు ఇచ్చినట్లయితే పిల్లలకు సమాచార వినిమయం మరియు సమీక్ష అందించబడుతుంది. స్పర్శ సంకేతాల కృత్యాలు మానసిక వికలాంగులకు కష్టతరమైనవి. మనము ప్రత్యేక సమూహాల పిల్లలకు కృత్యాలు ఏ విధంగా అందించాలి అనేది ఇప్పుడు గమనిద్దాం. ముఖ్యంగా క్రియాత్మక సమర్థతలను, అభివృద్ధి దశలను మరియు వారికి గల వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మొదట పిల్లల వయస్సు 3 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు పిల్లలు అధిక సమయం ఆటలాడుకుంటూ వారిలో వారే ఆనందిస్తూ ఉంటారు. కనుక ఈ కృత్యాలు అనేవి స్నేహపూర్వకంగాను మరియు సమాజ సహజ వాతావరణానికి దగ్గరగా ఉండాలి. వివిధ రకాలైన పదార్థాలను పర్యావరణం నుండి సేకరించాలి. అవి హానికారకములు కావని, విషపదార్థాలు కావని మరియు పిల్లలు

సులభంగా వాటిని ఉపయోగించుకుంటారని నిర్ధారించుకోవాలి. సాధారణంగా ఈ వయస్సులో వారికి తగిన కృత్యాలు అంటే కాగితాలు చింపుట, దొర్లించుట, కుచ్చుట, అంటిచ్చుట, వేళ్లతో కానీ పాదాలతో కానీ ముద్రలు వేయుట మరియు స్ప్రే పెయింటింగ్, అంతేకాక వివిధ రకాలైన నమూనాలతో అచ్చులతో ముద్రలు వేయుట, ఉదాహరణకు ఆకులు, కూరగాయలు, దూది మరియు స్పంజ్ ఉపయోగించి కృత్యాలు చేయడం. క్రియాశీలత గల ఉపాధ్యాయునిగా ప్రతి కృత్యము ముందుగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలి. అందుకు కావలసిన మార్గదర్శకాలను ఇప్పుడు మనము పరిశీలిద్దాం. స్థానికంగా అందుబాటులో ఉన్న పదార్థాలనే ఎక్కువగా ఉపయోగించాలి. అంటే పాత పేపర్లు, ఆకులు, పువ్వులు, కొబ్బరిపీచు, జనపనార, దూది, స్పంజి, బట్టముక్కలు, గవ్వలు, ఇసుక మొదలగునవి. వీటిని మనము సేకరించేటప్పుడు పిల్లలను కూడా ప్రోత్సహించాలి. అందువలన వారిలో పరిశీలన మరియు అన్వేషణ నైపుణ్యాలు అధికంగా పెరుగుతాయని గమనించవచ్చు. ప్రతి కృత్యాన్ని చిన్న చిన్న సోపానాలుగా చేసి వాటిని చేసి చూపించాలి. అవసరాన్ని బట్టి పిల్లవానికి భౌతికంగా కానీ శాబ్దికంగా కానీ మార్గదర్శకం చూపించాలి. పిల్లలను జట్లు జట్లుగా విడదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల వారికి తమ వంతు వచ్చే వరకు వేచి ఉండుట, ఇతరులతో కలిసి క్రొత్త అంశాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అద్దకము వంటి కృత్యాలు చేయునప్పుడు ఉపయోగించే వస్తువులు అంటే రంగులు మొదలగునవి ఒంటిపైన బట్టలపైన పడకుండా ఉండుటకు యాప్రాన్ వంటివి ధరించే విధంగా వారిని ప్రోత్సహించాలి. హానికరమగు లేదా మొనతేలిన వస్తువులను మానసిక వికలాంగులైన పిల్లలకు ఇవ్వకూడదు. వాటిని నోట్లో పెట్టుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కృత్యము చేయినప్పుడు ప్రతి ప్రయత్నమును మనము మెచ్చుకుంటూ ఉండాలి. దీనివలన వారి ధ్యాస నిరంతరం స్థిరంగా ఉండేలా ఆసక్తిని పెంచుకుంటారు. ఖచ్చితమైన ఆకృతి, భావన మరియు పరిపూర్ణత రావాలని ఈ పిల్లల విషయంలో మనం పట్టుపట్టకూడదు. అది పిల్లల సమర్థతను బట్టి వారిని కృత్యాలు చేయనివ్వాలి. ఇక్కడ మన ధ్యేయం పిల్లలు ఆ కృత్యాన్ని చేయుటలో పాల్గొనేలా చేయడమే కాని ఫలితాల పరిపూర్ణత కాదు. పిల్లలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలా పెట్టి చుట్టుప్రక్కల వారినందరినీ పిలిచి వారు ఆ పిల్లలను మెచ్చుకునే విధంగా చెయ్యాలి. దానివల్ల పిల్లలకు ప్రోత్సాహకరంగా ఉండడమే కాక ఆసక్తిని కూడా పెంచుతుంది. పిల్లలు చేస్తున్న పనికి ఉపయోగించే పదార్థాల పేర్లు, రంగు, ఆకృతి, సైజు పిల్లవానికి మరలా మరలా మనం చెబుతూ ఉండాలి. పనిలో నైపుణ్యాన్ని సాధించుటకు అనేక అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే మానసిక వికలాంగులకు ధ్యాస తక్కువగా ఉంటుంది. అంతేకాక శారీరకంగా కూడా వీరు త్వరగా అలసిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రదర్శనా కళలు అనగా భావాలు, భావనలు, ఆలోచనలు, అభిప్రాయాలు మరియు సామర్థ్యాలు డ్రామా, నాట్యము, కదలికలు, సంగీతము ద్వారా భావీకృతం చేసే మాధ్యమాలు. సాధారణంగా ఈ ప్రదర్శనలు ఏదైనా ఒక మాధ్యమం ద్వారా కానీ లేదా రెండు అంతకంటే ఎక్కువ ద్వారా కానీ నేర్చుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ పిల్లలకి తబలా వాయించడంలో అధిక ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. దీని ద్వారా వారికి ఫిజికల్గా కూడా శారీరకంగా కూడా మనము వ్యాయామం చేయించిన వాళ్లం అవడమే కాక ఆ శబ్దాలకు అనుగుణంగా వారు శరీరం మొత్తాన్ని కదలించడం జరుగుతుంది. మానసిక వికలాంగులకు ప్రదర్శనా కళల ప్రాముఖ్యత ఎందుకు? శైశవ దశ నుండి కూడా పిల్లలు సంగీతము వింటూ ఉంటారు. దానికి అనుగుణంగా కదలికలు ప్రదర్శించడం మనం గమనించవచ్చు. సాంప్రదాయకంగా మనము అన్ని మతాలలో కూడా మన పూర్వీకుల నుండి శ్లోకాలు, కథలు, పాటలు విని ఆనందించే సౌలభ్యం మనకు గల గొప్ప సాంస్కృతిక వారసత్వంగా చెప్పవచ్చు. మానసిక వికలాంగులు ఇందుకు మినహాయింపు కాదు. వారు వారికి వచ్చిరాని మాటలతో ఆ

0: శ్లోకాలకు అనుగుణంగా వారు శబ్దాలను చేయడం జరుగుతుంది. అంటే వారిలో కొంత ఏకాగ్రత ఏర్పడినట్టేగా ప్రదర్శనా కళలు అనేవి మానసిక వికలాంగులకు అధికంగా ఉపయోగపడుతుంటాయి. అది ఏ విధంగానంటే సంజ్ఞానాత్మక నైపుణ్యాలు, చరిత్ర మరియు పురాణాలను గురించిన నైపుణ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. ప్రస్తుత సాంఘిక స్థితులను గురించిన అవగాహన కూడా ఏర్పడుతుంది. భావోద్వేగాల వ్యక్తీకరణ, వీటిని మనము సాధారణంగా టీవీలో వచ్చే సీరియల్స్ను గమనించి కోపము, శాంతము, పాటలు పాడేటప్పుడు నాట్యం చేయుట వంటివి వీరిలో మనము గమనించవచ్చు. వీరిలో అనుకరణా ధోరణి అనేది అధికంగా కనబడుతూ ఉంటుంది. చాలక సామర్థ్యాల అభివృద్ధి మరియు ఉద్దీపన, స్థూల మరియు సూక్ష్మచాలక అభివృద్ధి అంతర్గత సామర్థ్యాలు మరియు నైపుణ్యాల వ్యక్తీకరణ అనేది వీరు వెంటనే చేస్తూ ఉంటారు. చికిత్సా విలువ వ్యక్తీకరణ కూడా వీరికి ఎంతో అవసరం. దృశ్య ప్రదర్శనా కళల కార్యక్రమాల నిర్వహణ మరియు సమన్వయము, దీనిని సాధించుటకు అవసరమైన సమర్థతలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. శిక్షకులు మరియు విద్యార్థుల మధ్య సమన్వయం ఉండాలి. పిల్లల మానసిక స్థితిని బట్టి వారికి మనము శిక్షణను అందించాలి. అంతేకాని ఇతర తరగతులలో మాదిరిగా అదే సమయానికి ఆ సబ్జెక్టే చెప్పాలని పట్టుపట్టకూడదు. వారి అభిరుచిని ఎంచుకొని వారు సంగీతము అనుకుంటే సంగీతము, లేదా యోగా అనుకుంటే యోగా, లేదా డ్రామా, వారి ఇష్టం మేరకే మనము వారికి శిక్షణను అందించాల్సి ఉంటుంది. లేనిచో వారు ఏకాగ్రతను కోల్పోవడము లేదా అక్కడ ఉన్న వస్తువులను విసిరివేయడం జరుగుతుంది. పరిశ్రమలు, వాణిజ్య, ప్రైవేటు రంగాల వారిని సంప్రదించి పరికరాల ప్రదర్శనను ఏర్పాటు చేసి వాటి ప్రాముఖ్యతను గురించి మనము దగ్గరగా ఉండి పిల్లలకు నేర్పించాలి. మానసిక వికలాంగులు తమను తాము టీవీల్లో, వార్తాపత్రికల్లో చూసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కనుక మీడియాను మరియు ప్రచారం చేసే వ్యక్తులను మంచి కవరేజీల కోసం మనము సంప్రదించాలి. పాఠశాలలో దృశ్య మరియు ప్రదర్శనా కళల తరగతులు ఎల్లప్పుడూ జరగాలి. టీచర్లందరూ, విద్యార్థులు భాగస్వామ్యం వహించాలి. కనుక తరగతి టైం టేబుల్లో ఈ అంశాలన్నీ ముఖ్యంగా చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ఇంతవరకు మీరు బుద్ధిమాంద్యం గల విద్యార్థుల సహపాఠ్య కృత్యాలు అనే పాఠం బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి మిస్సెస్ కె ఉమాదేవి వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
3: ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: కాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
5: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
4: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
5: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
4: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ప్రేమదేశం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఓఎస్ అరుణ్ పాడిన పాట, రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రత్తిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి అంతా కూడా బీటీ ప్రత్తియే. అయితే ఈ బీటీ ప్రత్తిని 2015 సంవత్సరం నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు

20% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రెఫ్యూజిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మూలను ఆలస్యంగా తీసివేయడం, పంట మూలను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రతిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రతి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్రెడ్డర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందటమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక, మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ బెండలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలి దశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకుని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబరుకు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866-375-63. ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను, 9866-375-63. ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్టయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాము.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
0: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. జోడీ చిత్రం నుండి హరిహరన్ పాడిన పాట, రచన భువన చంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టేడు కోడ్ జత చేసి 2324085252, మరొక నెంబరు 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్టు మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్, తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం, వందే మాతరం అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు, అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకుతున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నార్త్ వోకల్ ఆన్సాంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న స్నేహబంధం, ఆప్యాయత, లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వం నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఒమాన్ దేశాల

మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరుదేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరుదేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు, డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, డిజిటల్ వాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ది చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశానికి నడ్డా అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని, దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమావేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్ట్రీల్లో 533,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పడిందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్దిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం, పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు జూలై 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది.

0: చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. గడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరెవ్ మధ్య మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2వ సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు కితన్సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సినర్, 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్తో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే 2వ సెమీఫైనల్లో తలపడతారు. విశేషాలు మరొకసారి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో అభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోటముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో మొదటి సంవత్సరం ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు పండ్ల తోటల్లో సమగ్ర పురుగుల యాజమాన్యం అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెలకువలను, పంటలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తోట ముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్త శ్రీమతి కె మానస మేడం, కీటక శాస్త్ర విభాగం, ఉద్యాన కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. రైతు నరసింహులుగా మహేష్, ఆయన కూతురు శోభగా సుదీక్షలు పాల్గొంటున్నారు.
1: నానా, నానా.
2: అమ్మ శోభ, ఇప్పుడే వచ్చావా కాలేజ్ నుండి?
1: అవును నాన్న, ఇప్పుడే వస్తున్నాను. పరీక్షలు అయిపోయినాయి. అమ్మ లేదా?
2: ఆ లేదమ్మా, ఫంక్షన్ ఉంటే వెళ్ళింది.
1: అవునా నాన్న? ఈసారి మన జామ, దానిమ్మ, మామిడి పంటల దిగుబడి మంచిగా వచ్చిందా నాన్న?
2: ఆ పర్వాలేదమ్మా, కానీ ఆశించినంత మాత్రం రాలేదు.
1: అవునా నాన్న? పండ్ల తోటలో పండ్ల కోత తరువాత ఎలాంటి యాజమాన్యం పాటిస్తావు?
2: అదేం లేదమ్మా, నేను తోటకు నాకు తెలిసిన పద్ధతులు పాటిస్తాను. కొన్ని రోజుల తర్వాత ఎరువులు వేస్తాను.

0: పండుతుంది, దిగుబడి వస్తుంది.
1: అవునా నాన్న, పంట కోతానంతరం సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే చీడపీడలు రాకుండా మంచి దిగుబడి వస్తుంది. ఈ విషయాలన్నీ మా ఉద్యాన కళాశాలలోని శాస్త్రవేత్తలు చెప్పారు. ఏ పంటలకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో కూడా చెప్తారు.
0: అవునా అమ్మ, మన మామిడి జామ తోటలకు కూడా చెప్తారా?
1: తప్పకుండా చెప్తాడు నాన్న. మన తోటలకు కావలసిన సమగ్ర విషయాల గురించి వివరించడానికి మా మేడం కీటక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె మానసా మేడం పురుగుల కీటకాల నివారణకు చేపట్టాల్సిన అన్ని వివరాలు మన తోటకు వచ్చి చెబుతుంది. ఆ మేడంని రేపు రమ్మందమ్మా.
0: పిలుద్దామమ్మా, తప్పకుండా.
1: సరే నాన్న, నేను మా మేడంని పిలుస్తాను. నమస్తే మేడం, రండి. ఇతనే మా నాన్న.
2: నమస్కారం అండి నరసింహులు గారు.
0: నమస్తే మేడం.
2: నరసింహులు గారు, మీ అమ్మాయి మీ తోటకి సంబంధించిన సమస్యలు చెప్పిందండి. అదే విధంగా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నన్ను అడగండి, నేను క్లియర్ గా వివరిస్తాను మీకు.
0: సరే మేడం.
1: మేడం, పండ్ల తోటల్లో పురుగుల సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది, కొంచెం వివరిస్తారా?
2: పండ్ల తోటల్లో పురుగుల సమస్య ఎక్కువగా ఉందన్న గురించి మాట్లాడితే, మొదటగా అనుకూలమైన వాతావరణం అనగా అధిక ఉష్ణోగ్రత, తేమ, వర్షాల మార్పుల వలన ఈ పురుగుల యొక్క జీవిత చక్రం అనేది వేగవంతమై వాటి ఉధృతి పెరుగుతూ ఉంటుంది. అలాగే పండ్ల తోటలను పరిశీలిస్తే అవి వివిధ దశలో ఉంటాయి, అనగా ఆకులు, పువ్వులు, కాయలు పండ్ల దశలో ఉంటాయి. సో దీని వలన ఏడాది పొడవున ఆహారం లభించడం, పురుగులు నిరంతరంగా జీవించగలుగుతాయి. సో వీటితో పాటు అధిక నత్రజని వినియోగం వల్ల కూడా రసం పీల్చే పురుగులు అనేవి ఎక్కువగా అవుతున్నాయి. సో వీటితో పాటు అతి ముఖ్యమైనది తోట పరిశుభ్రతగా పెట్టుకోకపోవడం. సో తోట పరిశుభ్రతగా పెట్టుకోవడం అనగా రోగాలు, కీటకాలు ఆశించిన పండ్లని, కొమ్మలని తొలగించకపోవడం వల్ల వాటిని మన తోటలోనే ఉంచడం, అలాగే అవి కింద పడిపోవడం వల్ల వాటిలో పురుగులు అనేవి అభివృద్ధి చెందుతున్నాయి. సో వీటితో పాటు సహజ శత్రువుల సంఖ్య తగ్గడం కూడా ఈ పురుగుల సమస్య పెరగడానికి ప్రధాన కారణాలు.
0: మేడం, తెలంగాణలో ప్రధాన పండ్ల పంటలు ఏవి?
2: తెలంగాణలో ప్రధానంగా మనకి మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం మరియు బొప్పాయి పండ్లు అనేవి ఎక్కువగా సాగులో ఉన్నాయి.
1: మేడం, మామిడి, జామ, దానిమ్మ, సీతాఫలం, నిమ్మ తోటల్లో రైతులకు ఎక్కువగా గుర్తించవలసిన పురుగులు ఏవి, కొంచెం చెప్తారా మేడం?
2: చెప్తానమ్మా. మొదటగా మనం మామిడి తోటను చూస్తే, మామిడి తోటలో ఎక్కువగా మనకి ఆకుగూడు పురుగు, తేనె మంచు పురుగులు, పండు ఈగ, కాండం తొలిచే పురుగు, తామర పురుగులు అనేవి ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఇప్పుడు మన ఆకుగూడ పురుగు అనేది మనకి ఈ కోత అనంతరం అనేది ఎక్కువగా మామిడి తోటకు ఆశించి నష్టాన్ని చేస్తుంది. ఆకుగూడు పురుగు అనేది ఆకులని గూడులాగా మార్చుకొని దాంట్లో ఉండి రసం పీల్చడం వల్ల ఆకులు అనేవి రాలిపోవడం జరుగుతుంది. సో దీని నివారణకి మనకి ఏం చేయాలంటే, మొదటగా కోత తీసిన తర్వాత ఎండిపోయిన కొమ్మలని, ఈ రోగాలు ఆశించిన కొమ్మలని కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్న తర్వాత ఇమిడాక్లోపిడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచుకారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ తేనె మంచు పురుగులు, తామర పురుగులు బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. తేనె మంచు పురుగులు ఏం చేస్తాయంటే, మనకి కొత్త ఆకులు పూత వచ్చే దశలో ఆకుల రసాన్ని పీల్చుతాయి. పీల్చేటప్పుడు వాటి మీద తేనె వంటి విసర్జక పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆ తేనె మంచు వాటికి మనకి శిలీంద్రం అనేది, బ్లాక్ సూల్టీ మోల్డ్ అనే శిలీంద్రం అనేది ఆశించడం జరుగుతుంది. సో వాటి వల్ల ఏమవుతాయంటే, ఆకులు అనేవి, పూత అనేవి నలుపు రంగులోకి మారిపోయి ఎండిపోవడం వల్ల కాయ అనేది కట్టదు. సో దానికోసం, నివారణ కోసం మనం ఇమిడాక్లోపిడ్ కూడా కొట్టుకోవచ్చు. 0.3 ml పర్ లీటర్ నీటికి కలిపి పిచుకారి చేసుకోవాలి. అలాగే తామర పురుగులకి ఆశిస్తే మనకి ఏమవుతుందంటే, పురుగులు పూత అనేది నలుపు రంగులోకి వెళ్ళిపోతుంది, ఆకులు కూడా వంకర తిరగడం జరుగుతాయి. దీని నివారణ కోసం మనం థయోమిథాక్సిమమ్ కానీ ఇమిడాక్లోపిడ్ కానీ 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచుకారి చేసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ పురుగు వచ్చేసి పండు ఈగమ్మ. ఈ పండు ఈగ అనేది మామిడికే కాకుండా జామ, సీతాఫలం కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. ఇవి ఎప్పుడైతే పండు అనేది పక్వానికి వస్తుందో ఆ టైంలో మనకి ఆ పండుని ఆశించి గుడ్లని పెడుతుంది. దాంట్లో నుంచి వచ్చిన పిల్ల పురుగులు అనేవి పండు మీద తింటూ వాటి జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుని ఆ పండ్లని నాశనం చేస్తాయి. సో దీని నివారణ కోసం మనము మిథైల్ యూజనల్ ట్రాప్స్ కానీ లేకపోతే లింగాకర్షక బుట్టలని మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఎకరానికి 10 నుంచి 12 చొప్పున పెట్టుకుంటే కూడా ఈ పండు ఈగని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఇంకా నిమ్మ తోటలు చూసుకుంటే, నిమ్మ తోటలో మనకు ఆకుముడత, నల్లదోమ, తెల్లదోమ అనేవి ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తాయి. ఈ ఆకుముడత అనేవి రసం పీల్చుకోవడము, అలాగే నల్లదోమ, తెల్లదోమ కూడా రసాన్ని పీల్చుకొని ఆకులు అనేవి పసుపు రంగులోకి మారుతాయి, ముడతలు అనేవి వస్తాయి. సో దీని నివారణ కోసం మనం ఎసిటామిఫ్రిడ్ 0.25 grams పర్ లీటర్ నీటి కలిపి పిచుకారి చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు పిండి పురుగులు ఉంటాయి. పిండి పురుగులు అనేవి మనకి చూడడానికి తెల్లటి పిండి వలె ఉంటాయి. ఇవి కూడా మనకి మామిడి, జామ, బొప్పాయిలు ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తాయి. ఇవి ఏంటంటే కొమ్మలకి, పండ్లకి అంటుకొని ఉండి రసాన్ని పీల్చుకోవడం వల్ల మనకి పిందెలు రాలిపోతాయి, కొమ్మలు అనేవి ఎండిపోతాయి. సో దీని నివారణ కోసం మనం విఫ్రోజిన్ని 1 ml పర్ లీటర్ నీటి కలిపికొని పిచికారి చేసుకోవచ్చు. సో దీంతో పాటు దానిమ్మలో

0: కూడా మనకి అనార్ సీతకోక చిలక అనేది మేజర్ ప్రాబ్లం అనమాట. ఇదేంటంటే మనకి దానిమ్మని ఆశించి రసాన్ని పీల్చుకుని నష్టాన్ని చేర్చుకూరుస్తుంది. దీని నివారణ కోసం మనం మొదట ఏం చేయాలంటే దెబ్బతిన్న పురుగు సోకిన పండ్లని వెంటనే సేకరించి నాశనం చేయాలి. అలాగే పండ్లు ఎప్పుడైతే శనగ పరిమాణానికి వస్తాయో దానికి మన ఫ్రూట్ బ్యాగ్స్ అని దొరుకుతాయి, వాటితోటి కవర్ చేసుకోవాలి. లేదు నెక్స్ట్ తోటని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అంటే పగిలిపోయిన పురుగు సోకిన పండ్లని వేరి నాశనం చేయాలి. ఒకవేళ మన పురుగు ఉధృతి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రామ్/లీటర్ నీటికి లేదా స్పైనోజర్ 0.3 ml నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు.
1: మేడం, పురుగులను ప్రారంభ దశలోనే ఎలా గుర్తించాలి, కొంచెం వివరిస్తారా?
0: మంచి ప్రశ్న అమ్మ. పురుగులను ప్రారంభ దశలో గుర్తించడం వల్ల చాలా వరకు మన నష్టాన్ని నివారించుకోవచ్చు. దీనికోసం రైతులు చేయాల్సిన చిన్న పనులు ఏంటంటే వారానికి ఒకటిసారి లేదా రెండుసార్లు తోటంతా పరిశీలించాలి. ఇలా పరిశీలించేటప్పుడు మనం ఎక్కువగా మనము ఈ కొత్త చిగులు వచ్చే వాటి మీద, ఆకుల అడుగుల భాగాల మీద, పూత మీద అండ్ కాయల మీద, కొమ్మల మీద జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఏమైనా ఆకులు ముడుచుకోవడం లేదా పసుపు రంగులోకి మారడం, రంధ్రాలు పడడము, తేనె లాంటి జిగురు పదార్థం కనిపించడం, నల్లటి బూజు ఉండడము, పండ్లపై చిన్న గాట్లు లేదా రంధ్రాలు కనిపించడం వంటి లక్షణాలు కనపడితే మనకి ఆ తోటలో పురుగు ఉనికి ఉన్నట్టు, పురుగు ఉన్నది అని అనమాట. సో అలా కాకుండా లేకపోతే ఫెరమోన్ ట్రాప్స్ కానీ, పసుపు లేదా నీలం స్టిక్కీ ట్రాప్స్ కానీ కూడా ఉపయోగించుకొని పురుగును ప్రారంభ దశలోనే గుర్తించుకుంటే మనం సరైన సమయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టుకోగలుగుతాం.
2: మేడం, సమగ్ర పురుగుల యాజమాన్యం అంటే ఏమిటి, రైతులు ఎందుకు పాటించాలి?
0: సమగ్ర పురుగుల యాజమాన్యం అంటే ఏమి లేదమ్మా, ఇది కేవలం పురుగు మందుల మీదనే ఆధారపడకుండా వ్యవసాయ, యాంత్రిక, జీవ అవసరమైనప్పుడు మాత్రమే రసాయనిక పద్ధతులను సమన్వయతో ఉపయోగించి పురుగులని ఆర్థిక నష్టం కలగకుండా నియంత్రించే విధానాన్ని మనం సమగ్ర పురుగుల యాజమాన్యం అంటారు. ఒకవేళ రైతులుగా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం జరిగితే మనకి అనవసరంగా పురుగుల మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు, డబ్బును ఆదా చేసుకోవచ్చు, అలాగే మన సహజ శత్రువులను రక్షించబడతాయి. అలాగే పురుగుల మందుల వల్ల పురుగుల నిరోధకత పెరగకుండా ఉంటుంది. అంటే ఎక్కువ సార్లు మనం పురుగుల మందుని పురుగులకి స్ప్రే చేయడం వల్ల వాటిలో కూడా రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో అది కూడా నివారించుకోవచ్చు. మరియు ముఖ్యమైనది ఏంటంటే పర్యావరణం, నేల, నీరు కాలుష్యం అనేది తగ్గుతుంది. వినియోగదారులకు సురక్షితమైన నాణ్యమైన పండ్లు అందుతాయి. సో దీంతో పాటు దీర్ఘకాలంగా మన తోట కూడా ఆరోగ్యంగా ఉండి స్థిరమైన దిగుబడులు అనేవి వస్తూ ఉంటాయి.
1: మేడం, రసాయన మందులు వాడక ముందు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
0: పురుగుల మందులు వాడే ముందు రైతులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటగా తోటను పరిశీలించి నిజంగా పురుగుల ఉధృతి ఆర్థిక నష్టం కలిగించే స్థాయిలో ఉందా లేదా నిర్ధారించుకోవాలి. సో అప్పుడు ఒకవేళ మన ఆర్థిక నష్టం కలిగించే స్థాయిలో ఉందన్నప్పుడు మాత్రం మనము ఈ రసాయనిక మందులను వాడుకోవాల్సి ఉంటుంది. ఈ రసాయనిక మందులు ఎలా వాడాలంటే ఉద్యాన శాఖ లేదా విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన మందులనే సరైన మోతాదులో ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకునేటప్పుడు కూడా మందు లేబుల్ పై ఉన్న సూచనలను పూర్తిగా చదివి పాటించాల్సి ఉంటుంది. మందు కలిపేటప్పుడు కూడా మనం చేతి తొడుగులు, మాస్క్, కళ్ళజోడు వంటివి రక్షణ పరికరాలు ధరించాలి. నార్మల్ గా మనం రైతులు ఇవన్నీ పాటించరు, బట్ ఖచ్చితంగా మందు కలిపేటప్పుడు చేతి తొడుగులు, మాస్క్, కళ్ళజోడు వంటివి రక్షణ పరికరాలు ధరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఎవ్రీ టైం దానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి తెలియకుండా దీర్ఘకాలంలో రోగాలకు బారిన పడతాం. వాటిని నివారించుకోవడం కోసం ఈ రక్షణ పరికరాలు అనేవి వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే స్ప్రే చేసేటప్పుడు మనం గాలి వీచే సమయంలో లేదా వర్షం వచ్చే అవకాశం ఉన్నప్పుడు మాత్రం పిచికారి చేసుకోకూడదు. అలాగే తేనెతీగలు వంటి పరాగ సంపర్కం ఒకవేళ ఉంటాయి కాబట్టి వాటిని ఇబ్బంది కలిగించకుండా ఉదయం పూట గానీ సాయంత్రం పూట గానీ పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒకే మందుని పదే పదే వాడకూడదు, డిఫరెంట్ చర్య విధానం కలిగిన మందులను మారుస్తూ ఉపయోగిస్తూ ఉండాలి.
2: మేడం, జీవ నియంత్రణ మరియు ఫెరమోన్ ట్రాప్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, కొంచెం వివరిస్తారా మేడం?
0: ఓకే అండి. మనము పరిశీలిస్తే లింగాకర్షక బుట్టలు అనేవి సమగ్ర పురుగుల యాజమాన్యంలో చాలా ముఖ్యమైన భాగాలు. జీవ నియంత్రణలో అంటే సహజ శత్రువులు అంటే నాచురల్ ఎనిమీస్ ని, నాచురల్ ఎనిమీస్ అంటే మనకు తెలిసిన లేడీ బర్డ్, బీటిల్స్ మరియు పరాన జీవ కందిరీగలు, ఇవేం చేస్తాయంటే పురుగులను తింటాయి. సో ఇవి పురుగులు తినడం వల్ల ఆటోమేటిక్ గా మనకి మన తోటలో ఉన్న కీటకాల సంఖ్య అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మన రసాయన మందు పురుగుల అవసరం తగ్గిపోతుంది. సో పర్యావరణానికి మనము మేలు చేసినట్టు అవుతుంది. అలాగే ఈ లింగాకర్షక బుట్టలు వాడటం వల్ల ఏమవుతుంది అంటే మగ పురుగులు ఆకర్షించడం వల్ల వాటి సంఖ్య తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా మన కీటకాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. లింగాకర్షక బుట్టలు వాడటం ఇంకొక ఉపయోగం ఏంటంటే ఒకవేళ పురుగుల ఉధృతి మనం తెలుసుకోవాలంటే తోటలో ప్రారంభ దశలో ఈ లింగాకర్షక బుట్టలు ఉంచుకోవడం వల్ల కూడా మన ఈజీగా అవుతుంది మన పని. సో దీంతో సరైన సమయంలో తగిన నియంత్రణ చర్యలను తీసుకోగలుగుతాం.
1: మేడం, పురుగు మందులను సరైన సమయంలో సరైన మోతాదులో వాడటం ఎందుకు ముఖ్యం మేడం?
0: పురుగుల మందులను సరైన సమయంలో సరైన మోతాదులో వాడటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రారంభ దశలోనే పిచికారి చేస్తే తక్కువ మందులతో మనం పురుగులని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. మోతాదు మించి వాడితే కూడా పంటకి హాని

0: కలుగుతుంది. సో పురుగుల మందు అవశేషాలు కూడా పండ్లలో మిగిలిపోయే అవకాశం ఉంటుంది, అలాగే మిత్ర కీటకాలు కూడా నశించడానికి అవకాశం ఉంటుంది. పురుగులలో కూడా మందుల నిరోధకత పెరుగుతుంది. మరోవైపు మోతాదు కంటే తక్కువ వాడితే పురుగులు నియంత్రణలోకి రావు. కాబట్టి విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన మందులని సూచించిన మోతాదులో సరైన సమయంలో మాత్రమే వాడాలి. సో దీనివల్ల రైతులకి ఖర్చు తగ్గుతుంది, అలాగే మంచి నాణ్యమైన దిగుబడి కూడా వస్తుంది.
1: మేడం, రైతులు సాధారణంగా చేసే తప్పులు ఏమిటి, వాటిని ఎలా నివారించాలి మేడం?
0: రైతులు పురుగుల నియంత్రణలో కొన్ని సాధారణ తప్పులు చేస్తూ ఉంటారు. సో దాంట్లో మొదటిగా ఏంటంటే పురుగులు గుర్తించకుండా వాళ్ళకి తోసిన పురుగు మందులను పిచికారీ చేస్తారు. మనం అసలు అదేం పురుగు, మనం ఏం పిచికారీ చేయాలి, సో అది వాళ్ళు చూడక ముందే మనం పిచికారీ చేయడం చేస్తారు. అలాగే సిఫార్సు చేసిన మోతాదుని మించి లేదా తక్కువగానే మందులను పిచికారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకే పురుగు పదని పదే పదే ఉపయోగించడం వల్ల కూడా, అలాగే మిక్సింగ్ అనమాట, రెండు మూడు మందులని వివక్షణ లేకుండా మిక్సింగ్ చేసి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వీటి వల్ల మనకి ఏమవుతుందంటే పురుగులని సరిగా కంట్రోల్ చేయలేరు. ఒకవేళ ఈ తప్పులు నివారించాలంటే ముందుగా మనము సమగ్ర పురుగుల యాజమాన్య పద్ధతిని అనుసరించాలి. ఉద్యాన శాఖ లేదా విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన పురుగు మందులను వాడాలి. అలాగే లింగాకర్షక బుట్టలు, జీవ నియంత్రణ పద్ధతులకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకే మందును కాకుండా పదే పదే మందును మారుస్తూ వాడడం వల్ల కీటకాలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
2: మేడం, పండ్ల తోటల్లో అధిక దిగుబడి మరియు మంచి నాణ్యత కోసం మీరు రైతులకు ఇచ్చే ముఖ్యమైన సూచనలు ఏమిటి మేడం?
0: పండ్ల తోటలో అధిక దిగుబడి సాధించడానికి మొదటగా తోటని క్రమం తప్పకుండా పరిశీలించాలి. పురుగులు మరియు తెగులు ప్రారంభ దశలోనే గుర్తించాలి. సమతుల ఎరువుల యాజమాన్యం పాటించాలి. సరైన నీటి నిర్వహణ ఇంపార్టెంట్. కత్తిరింపులు కూడా చేసుకోవాలి. తోట పరిశుభ్రతగా ఉంచుకోవాలి. అలాగే సమగ్ర పురుగుల యాజమాన్య పద్ధతి తప్పనిసరిగా పాటించాలి. అవసరమైనప్పుడు మాత్రమే సిఫార్సు చేసిన పురుగు మందు సరైన మోతాదులో ఉపయోగించుకోవాలి. రైతులు, ఒక శాస్త్రవేత్తలు, వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారుల సూచనలను అనుసరిస్తే మాత్రమే మనం అధిక దిగుబడి పొందగలుగుతాము. మార్కెట్ ధర కూడా వస్తుంది. ఆరోగ్యమైన తోటనే రైతుకు సుస్థిరమైన ఆదాయంగా ఉంటుంది.
3: పండ్ల తోటల్లో ఆచరించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు అమ్మ.
2: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
1: ఇప్పటి వరకు తోట ముచ్చట్ల కార్యక్రమంలో పండ్ల తోటల సమగ్ర పురుగుల యాజమాన్యం అనే అంశం గురించి సమగ్రంగా చర్చించాం. మరొక అంశంతో మరల వచ్చే శుక్రవారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయచిత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వినండి, వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దాణా తయారీ. ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం.
1: నేను డాక్టర్ కె సుష్మా. నేను పశుపోషణ విభాగము కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్రనగర్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనము డిస్కస్ చేసుకునే టాపిక్ వ్యవసాయ వ్యర్థాలతోటి మరి సమీకృత దాణా తయారీ. సమీకృత దాణా తయారీ అంటే ఏమిటి, మరి వ్యవసాయ వ్యర్థాలు అంటే ఏమిటి, ఇవాళ మనము చర్చించుకుందాము. వ్యవసాయ వ్యర్థాలు అంటే మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ అలానే వరి కానీ మనము తీసేసిన తర్వాత మెయిన్ పంట వరి తీసుకున్న తర్వాత మిగిలిపోయిన భాగంని మనము చొప్ప అంటాము. ఈ చొప్పలను అట్లానే అగ్రికల్చర్ ఫీల్డ్స్ లలో తగలపెట్టేస్తూ ఉంటారు. ఇటువంటి తగలపెట్టకుండా మరి దాని వలన మనకు పొల్యూషన్ సంభవిస్తుంది, అలానే అవి కొంచెం పోషణ యాడ్ చేసినట్లయితే మనకు పాడి పశువులకి కానీ మరి గొర్రెలు మేకలకు కానీ ఇటువంటి వ్యవసాయ వ్యర్థాలను మనము యూటిలైజ్ చేసుకుని వాటిలో సమీకృత దాణా తయారు చేసుకోవచ్చు. మరి సమీకృత దాణా అంటే మనకు పొడి పదార్థంని బట్టి చొప్ప అలానే దాణా ముడి సరుకులు అన్ని కలగలిపి సంపూర్ణ సమీకృత దాణా అంటాము. ఈ సంపూర్ణ సమీకృత దాణాలో ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే వ్యర్థాలు అంటే మనకు అవి వేస్ట్ అని అర్థం కాదు. మరి అవి కూడా ఎంతో పోషక విలువలు కలిగిన ఒక ఎండుగడ్డి మాదిరి. సో ఈ ఎండుగడ్డి దానిలో ఉండే కొన్ని పోషకాలను కూడా మరి పాడి పశువుల కానీ లేకపోతే జీవాల పోషణలో కానీ మనం వినియోగించుకున్నట్లయితే ఈ దాణా అయ్యే ఖర్చులను మనము ఎంతగానో తగ్గించుకోవచ్చు. మరి ఈ దాణా ఖర్చు మనకు చూసుకున్నట్లయితే ఏదైనా డైరీ ఫామ్ కానీ షీప్ ఫామ్ కానీ ఏది కానీ మనకు

67 నుంచి 70% వరకు దాణా వినియోగ ఖర్చు అవుతుంది. కేవలము ఈ దాణా కోసము మనం 70% కేటాయిస్తున్నప్పుడు వాటిని ఆ ధరలను తగ్గించుకుంటూ ఏ విధంగా మనము లాభాలు పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు మరి అలానే దాణా కూడా మనం ఎలా తయారు చేసుకుంటాము? మొక్కజొన్నలు గాని జొన్నలు గాని అలానే పత్తి చెక్క, వేరుశనగ చెక్క, కంది చున్ని, సాల్ట్, మినరల్ మిక్సర్ ఇటువంటివన్నీ కూడా మనం కలగలుపుకొని దాణా తయారు చేసుకుంటాము. ఈ దాణా దానిలో వాడే ఈ మొక్కజొన్నలు మిగతా వాటికి కూడా మనకి కాంపిటీషన్ ఉంది. మనము హ్యూమన్ బీయింగ్స్ కి మనకు ఆహారానికి చాలా కొరత ఉంది. అలాంటిది మరి పశువులలో వచ్చే వాటికి వినియోగం కోసం వాటి పోషణకి అయ్యే ఖర్చును మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఈ పశు పోషణకు అయ్యే ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవాలి మనము అనే దాని గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మరి వ్యవసాయ వ్యర్థాలు అంటే మరి సాంప్రదాయ పదార్థాల వినియోగాన్ని సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి సమీకృత సంపూర్ణ ఆహారంగా మార్చి వాటి వినియోగాన్ని పెంచవచ్చుకోవచ్చు. ఈ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్థ పదార్థములు సాంప్రదాయేతర మరియు సాంప్రదాయ బద్ధంగా వాడే పదార్థములను నిర్ణీత పరిమాణంలో నిష్పత్తిలో కలిపి ఆవులకు మరియు గేదెలకు కావలసిన అన్ని పోషక పదార్థాలు చాలినంతగా లభించేటట్టు తయారు చేసుకోవచ్చు. సంపూర్ణ సమీకృత ఆహార తయారీలో ఎండుమేతతో సహా అన్ని దాణా దినుసులను పొడి చేసి మిశ్రమం చేసే యంత్రంలోకి పంపిస్తారు. కొద్ది మోతాదులో ఉండే దినుసులను ప్రీమిక్స్ గా తయారు చేస్తారు. ఈ ప్రీమిక్స్ తో పాటు 70 సెంటీగ్రేడ్ డిగ్రీ వరకు వేడి చేసిన మొలాసిస్ అంటే బెల్లం మడ్డి, ఈ బెల్లం మడ్డి కూడా తగిన మోతాదులో మిశ్రమం యంత్రంలో వేసి ఒక 10 నిమిషాలు మాత్రం అన్ని పదార్థాలు బాగా కలిసేటట్లు కలపాలి. మరి ఈ విధంగా తయారు చేసిన మిశ్రమంను ఆహారంను సంపూర్ణ సమీకృత ఆహారం అంటాం. పొడి రూపంలో తయారైన ఈ సంపూర్ణ సమీకృత ఆహారము పాడి పశువుల ఆహారంగా పెట్టవచ్చు లేదా ఎక్స్పాండర్ ఎక్స్ట్రూడర్ గుళికల రూపంలో అంటే ఈ ఎక్కువగా కొంచెం మాయిశ్చర్ యాడ్ చేసి వాటికి నీటి శాతం యాడ్ చేసి ఎక్కువ టెంపరేచర్ దగ్గర మనము ఈ పొడి పదార్థాన్ని కనుక పంపించినట్లయితే గుళికల రూపంలోకి మార్చవచ్చు. ఈ గుళికల రూపంలోకి మార్చినప్పుడు మరి అవి పశువుకి పెట్టినప్పుడు మనకు ఫీడ్ వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. మరి ఈ యంత్రంలో కూడా ముఖ్యమైన భాగాలు చొప్పను కోయడము ఉంటుంది, అలానే చాపరకం గ్రైండర్ అంటాం మనము. ఇది 15 HP మోటార్ తో నడిపిస్తూ ఉంటాము. మరి ఈ చెప్పతో పాటు మరి అలానే పొడి చేయు యంత్రం అంటే మన మొక్కజొన్నలు కానీ ఏదైనా దాణా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ గ్రైండర్ లో వేసి ఈ చెప్పతో పాటు రెండు కలిపి ఒకటేసారి పొడి చేసుకుని మనము మిక్సర్ లోకి పంపిస్తాము. ఈ మిక్సర్ మనకు ఒక 3 HP మోటార్ తో నడుస్తుందండి. గ్రైండర్ అయితేనేమో 15 HP మోటార్ తో నడుస్తుంది. మరి ఇటువంటి దాన్ని మనము తయారు చేసుకుని ఒకసారి ఈ దాణా దినుసులని కనుక పంపించినట్లయితే మనకు ఒకటేసారి కంప్లీట్ ఫీడ్ TMR అంటాం, టోటల్ మిక్స్డ్ రేషన్ తయారు అవుతుంది. మరి ఇటువంటి టోటల్ మిక్స్డ్ రేషన్ మనము ఇచ్చినట్లయితే పశువుకు ఎటువంటి లాభాలు ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనే దాని గురించి మనము ఇప్పుడు చర్చించుకుందాం. మరి సంపూర్ణ సమీకృత ఆహారం వలన వచ్చే ఉపయోగాలు ఏమిటి? సాంప్రదాయేతర మరియు వ్యవసాయ వ్యర్థ పదార్థాల వినియోగం పెంచడానికి వీలవుతుంది. మనము అలానే ఒకవేళ ఫీల్డ్ లో వేసినట్టయితే మనం వినియోగించుకోలేం. అలానే ఆవులకు మరియు గేదెలకు కావలసిన అన్ని పోషక పదార్థాలు కూడా సరైన పాలలు లభిస్తాయి. మనం ఒకవేళ పచ్చి పశు గ్రాసాలు గాని ఎండుగడ్డి గాని లభ్యం అవ్వనప్పుడు ఇటువంటిది మరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే మనము ఈ విధంగా వేసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అన్ని పొడి పదార్థంగా తయారు చేస్తాం కాబట్టి మేత అనేది వ్యర్థం అవదు. అలానే ఈ మేత కూడా మరి పాడి పశువులకి గాని జీవాలకు గాని ఇచ్చినట్లయితే తేలికగా జీర్ణం చేసుకోగలుగుతాయి. అలానే పచ్చి పశు గ్రాసాలు ఒకవేళ వేసినట్టయితే వాటిలో కొంత భాగం తిని మిగిలిన భాగం వదిలివేయటానికి ఆస్కారం ఉంటుంది. అలా వీలవ్వకుండా మరి కొద్దిగా కంప్లీట్ గా తినే వీలు ఉంటుంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మరి 70% కేవలం మనం దాణ వినియోగం కోసం చేసినట్లు చూసుకున్నట్లయితే ఇటువంటి TMR టోటల్ మిక్స్డ్ రేషన్ కనుక ఇచ్చినట్లయితే వేస్టేజ్ అవ్వకుండా ఎంతో విలువైన పోషక పదార్థాన్ని మనము వేస్ట్ చేయకుండా చూసుకోవచ్చు. మరి అలానే ఈ ఆవులకు గేదెలకు కావలసిన విధంగా ఎండుమేత దాణా నిష్పత్తిని కూడా మార్చుకోవచ్చు. మరి దీనిలో వేసినట్లయితే కేవలం ఇంత దాణానే వేసుకోవచ్చు అని కాకుండా ఏ నిష్పత్తి ప్రకారం కావాలంటే ఆ నిష్పత్తి ప్రకారం మనము మార్చుకోవచ్చు. అలానే ఈ కంప్లీట్ ఫీడ్ సంపూర్ణ సమీకృత దాణా అంటాం, ఈ దాణాన్ని ఇవ్వటం వలన 10 నుంచి 15% ఎక్కువ పెరుగుదల మనము చూస్తూ ఉంటాం. అలానే

ఈ పాడి పశువుల పెంపకంలో దానా ఖర్చు 15 నుంచి 20% వరకు తగ్గుతుంది. మరి మనం 70% కేవలం దానాకే పెడుతున్నాం, మనము 15 నుంచి 20% వరకు కూడా మనకి దానా ఖర్చు తగ్గుతుంది అంటే మనకు ఎంతగానో లాభదాయకంగా ఉంటుంది. అలానే మనం చూసుకున్నట్లయితే 10 నుంచి 15% పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి టీఎంఆర్ కంప్లీట్ ఫీడ్ ఇవ్వటం వలన మరి ఎన్ని లాభాలు ఉన్నాయో మనం చూసుకోవచ్చు. అలానే ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినాయనుకోండి, లేదంటే కరువు కాటకాలు, ఎప్పుడు కూడా పశుగ్రాసాలు మనకు లభ్యం అవనప్పుడు మరి ఒక చోటి నుంచి ఇంకొక చోటికి కూడా మనం సులభంగా రవాణా చేసుకోవచ్చు. మరి ఇవి మనము సంచులలో వేసుకుని దానా ముడి పదార్థాలు ఎలా అయితే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా బ్లాక్స్ రూపంలో కానీ గుళికల రూపంలో గానీ వీటిని మనం తయారు చేసుకుని రవాణా చేసుకోవచ్చు. అలానే పత్తి గాని, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సజ్జ, ఆముదం కట్టే మరియు గింజలు తీసిన మొక్కజొన్న కండెలు మొదలగు వృధాగా అవుతున్న పంట అవశేషాలను వినియోగించడం వలన ఎండుమేత కొరతను కూడా నివారించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యర్థం నుంచి అర్థంను పొందవచ్చు. ఈ వ్యర్థాలను వేస్ట్ చేయకుండా మరి పొల్యూషన్ చాలా మంది చూస్తుంటాము, పాడి రైతులు వ్యవసాయ పంట భూములలో వీటిని కాలపెట్టేస్తా ఉంటారు. కాబట్టి ఇటువంటి వాటిని చేయకుండా వ్యర్థం నుంచి అర్థాన్ని పొందవచ్చు. అలానే పాడి పశువులలో వివిధ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన సంపూర్ణ సమీకృత ఆహారంతో 15% అధిక పాల ఉత్పత్తిని కూడా పొందవచ్చు. మరి ఒక్కొక్కసారి మనకు ఎండుమేత కూడా లభ్యమవదు, అటువంటి టైంలో కూడా మనకు ఈ పొడి పదార్థము ఎండుమేత కరెక్ట్ గా ఇవ్వటం వలన పాలు నాణ్యత కూడా పెరిగి 15% అధిక పాల ఉత్పత్తి, అలానే వాటిలో ఉండే ఫ్యాట్ పర్సెంటేజ్ ని కూడా మనము పెంచుకోవచ్చు. అలానే ఈ పాల ఉత్పత్తి ఎక్కువగా అవటం వలన ఈ పోషణ మీద మనకు 15 నుంచి 20% అయ్యే వ్యయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వ్యవసాయ వ్యర్థాలను ఎక్కువగా మరి వేస్ట్ చేయకుండా వ్యర్థం నుంచి అర్థం వచ్చేటట్టు పాడి పశువులు గాని మరి జీవాల పోషకులు గాని ఉపయోగించుకుంటారని ఇవాల్టి టాపిక్ ని ఇంతటితో ముగిస్తాను. నేను మీ డాక్టర్ కె. సుష్మ, అసోసియేట్ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ వెటరినరీ సైన్స్, రాజేంద్ర నగర్. థ్యాంక్ యూ.

ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దాణా తయారీ, ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252, మరొక నెంబరు 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MeTY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు,

ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో

వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరైంది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలక అంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటి వరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైమ్ లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని, వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త, గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్

0: అప్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించినా తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 2029-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
3: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్. డెంగ్యూ వైరస్ అనేది మనకి ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాప్తిస్తుంటుంది. అండ్ ఈ వైరస్ అనేది మన శరీరంలో ప్రవేశించిన తర్వాత మనకి అన్ని రక్త కణాలపైన దాడి చేస్తుంది. ఎస్పెషలీ వెన్నెముక్కలున్న ముల్గం లోపల మన రక్త కణాల ప్లేట్లెట్స్ ఎక్కడైతే ఫార్మేషన్ అవుతుందో అక్కడ కూడా దాడి చేసే వల్ల మనకి ప్లేట్లెట్ కౌంట్ అన్నది, ప్లేట్లెట్ ప్రొడక్షన్ అన్నది కాకపోవచ్చు. అండ్ ప్లేట్లెట్ డిస్ట్రక్షన్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో ఈ వైరస్ వ్యాపించడానికి 2-3 రోజులు పడతాయి. కాబట్టి మనకు ఒక్కొక్కసారి ఫస్ట్ డేనే బ్లడ్ టెస్ట్ వెళ్ళాము అంటే మనకి ఈ అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ తీసుకొని ఒక 1 or 2 డేస్, అంటే ప్రతి మనిషిని బట్టి వేరువేరు ఉంటుంది. కొందరికి 2nd or 3rd day. సో అందువల్ల మనము 2nd or 3rd day బ్లడ్ టెస్ట్ వెళ్ళాలి అని చెప్తుంటాము. ముందు సంవత్సరం ఆ పేషెంట్ కి డెంగ్యూ వస్తే అది యాంటీబాడీస్ లో పాజిటివ్ వస్తుంది కాబట్టి

0: ఇన్ఫ్యూజన్ ఉంటుందంటే దాంట్లో టూ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. డెంగ్యూ ఐజీఎం యాంటీబాడీ టెస్ట్, ఐజీజీ యాంటీబాడీ టెస్ట్. ఐజీఎం యాంటీబాడీ అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్ అయింది, ఐజీజీ యాంటీబాడీ అంటే ఓల్డ్ ఇన్ఫెక్షన్ అయిందన్నమాట. సో అందుమూలంగా మనము రెండు ఐజీఎం ఐజీజీ టెస్ట్ చేస్తాము. దాంతోపాటు NS1 ఒక టైప్, డెంగ్యూ వైరస్ అనేది నాలుగు టైప్ రకాలుగా ఉంటుంది, టైప్ 1, టైప్ 2 ఇవన్నీ. సో దాంట్లో మనం NS1 యాంటీజెన్ టెస్ట్ చేస్తాము, అది ఒక్కొక్కసారి 3rd డే 4th డే. సో 1st డే మాత్రం మనము టెస్ట్కి వెళ్ళకూడదు, 2nd 3rd డే ఆర్ అట్లా పోతేనే అది కరెక్ట్ విధానంగా నడుస్తుంది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోద.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తరాలు ఖండాలు దాటిన భారత సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు, అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులను అభినందించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. 2028 డిసెంబర్లో ఎన్నికలు జరగవని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 జూన్లో ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అప్పటికీ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కి, పార్లమెంటు స్థానాలు 15 నుంచి 25కు పెరుగుతాయన్నారు. 182 స్థానాల్లో కనీసం 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3 సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కట్లో ఉమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారణ జరపనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కావడం ఇదే గమనార్హం. కడపటి వార్తలందేసరికి ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల మొదటి ఇన్నింగ్ స్కోర్ నమోదు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 7:05 రేపు ఉదయం జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03. ఇప్పుడు అమరవాణి సంస్కృత కార్యక్రమంలో ఆచార్య మాధవ ప్రణీతాని సుభాషితాని ఈ అంశం గురించి డాక్టర్ శ్రీనిధి గారి సంస్కృత ప్రసంగం.

నిఖిలగుణనికాయం నిత్య నిర్ధూతహేయం శుభతమమతిమేయం శుద్ధసౌఖ్యాప్త్యుపాయం సకలనిగమగేయం సర్వశబ్దాభిధేయం నవజలధరకాయం నౌమి లక్ష్మీసహాయం. తత్రాదౌ సర్వేభ్యః సర్వాభ్యశ్చ శ్రోతృదేవతాభ్యః ప్రణతితతిస్సమర్ప్య అద్యతన సత్రే ఆచార్యమధ్వప్రణీతాని సుభాషితాని ఇతి విషయం అధికృత్య యథామతి యథాసమయం వక్తుకామోస్మి. విద్యమాన జగతి నైకే జగద్గురవః ప్రసిద్ధాః. యథా అద్వైతదర్శనస్య ప్రవర్తకాః శ్రీ శంకరాచార్యాః, విశిష్టాద్వైతదర్శనస్య ప్రవర్తకాః శ్రీ రామానుజాచార్యాః, ద్వైతాద్వైతదర్శనస్య ప్రవర్తకాః నింబార్కాచార్యాః, శుద్ధాద్వైతదర్శనే వల్లభాచార్యాః ఇత్యాదయః, తథా ద్వైతదర్శనస్య ప్రవర్తకాః మధ్వాచార్యాః అపి జగద్గురుత్వేన సువిశ్రుతాః. తే తు ఆధ్యాత్మవిద్యాబోధకాః. వేద ఉపనిషత్ భారత పురాణ తంత్ర ఆగమ స్తోత్రాది గ్రంథానాం వ్యాఖ్యాతారః భవంతి. కింతు లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి ఇతి ఉక్త్యనుసారేణ తేషాం చేతః లోకోత్తరం విద్యతే. అతః తేషాం ఆచరణం, తేషాం ఉపదేశః, తేషాం కృతీః సర్వమపి అస్మాకం జీవన మార్గదర్శనమేవ భవతి. అతః ప్రసంగవశాత్ తత్ర తత్ర మధ్వాచార్యాణాం గ్రంథేషు సముల్లిఖితానాం సూక్తీనాం సుభాషితానాం వా సంగ్రహః అత్ర మయా క్రియతే ప్రస్తూయతే చ. సుభాషితం నామ సుష్టు భాషణం. ఏన వాక్యేన నైతిక చారిత్రక మూల్యానాం వికాసః జాయతే, ఏన చ మానసిక శాంతిః ప్రాప్యతే, వ్యవహార జ్ఞానం సంపద్యతే, వ్యక్తిత్వ వికాసః జాయతే, అథవా అంతతః అస్మాకం జీవనస్య మార్గదర్శనం భవతి ఏన వాక్యేన తదేవ సుభాషితం ఇతి అభిమతిః. ఆచార్యమధ్వాః స్వకీయ గ్రంథేషు ఏతాదృశవచనాని బహుత్ర నిర్దిష్టవంతః. తాని అత్ర కించిత్కాలపర్యంతం వివేచయామః. ఆదౌ జ్ఞానవిషయే అథవా విద్యావిషయే వయం తు బహూని సుభాషితాని శృణుమః. యథా విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం, పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం ఇతి. అథవా విద్యావిహీన పశుః ఇతి. అథవా విద్యాహీనా శోభంతే నిర్గంధా ఇవ కిం శుకాః ఇతి. ఏవమేవ ఆచార్యమధ్వః అపి స్వీయ అణుభాష్యాఖ్యే గ్రంథే జ్ఞానేనైవ పరంపదం ఇతి సముపాదిశన్. యముక్తిః సార్వకాలికి. యతో హి సర్వేషు క్షేత్రేషు యః కోపి పురుషః విద్యావాన్ అథవా జ్ఞానవాన్ భవతి చేత్ తస్య తస్మిన్నేవ క్షేత్రే సముత్కర్షః విద్యతే. ఏతత్తు సార్వకాలికం సత్యం. తర్హి అత్యల్పవచసా జ్ఞానస్య మహత్వం తత్ప్రయోజనం చ ఆచార్యమధ్వేన సుష్టుతయా ప్రతిపాదితం. ఇమమేవ వచనం నైకాః విద్యాసంస్థాః ధ్యేయవాక్యరూపేణ స్వ్యకురువన్ ఇతి మహాన్ ప్రమోదావహః విషయః ఇత్యేకం. తతశ్చ తాదృశ జ్ఞానదాత అధ్యాపకః అథవా శిష్య అథవా శిక్షకః గురువా కథం భవేత్ ఇతి గురోర్లక్షణం అపి స్పష్టతయ సులభతయ స్వకీయ మహాభారత తాత్పర్య నిర్ణయాఖ్యే గ్రంథే నిరదిశన్. తే కథయంతి అసంశయ సంశయచ్చిత్

గురురుక్తో మనీషిభి ఇతి. అర్థాత్ శిష్యస్య సంశయం పరిహర్తుం గురు స్వయం అసంశయ, అర్థాత్ సంశయరహిత భవేత్ ఇతి ఆదిమః బిందుః. యది గురుః ఏవ సంశయగ్రస్తః భవతి చేత్ తదా శిష్యమపి ససంశయమేవ కారయతి. తస్మాత్ సహ గురుః స్వకీయ విషయే సర్వప్రకారేణ సంశయరహితః భవేదిత్యర్థః. తదా ఏవ శిష్యస్య సంశయం పరిహర్తుం సహ సమర్థః భవితుమర్హతి. అపి చ ద్వితీయః బిందుః వర్తతే సంశయచ్ఛిత్ ఇతి. అర్థాత్ తస్య గురోః సంశయపరిహరణ సామర్థ్యమపి భవేత్. అర్థాత్ శిష్యాయ ఏన ప్రకారేణ అవగమయేత్ అథవా జ్ఞాపయేత్ అథవా అధ్యాపయేత్ ఇతి ప్రథమతః సహ జానీయాత్. ప్రత్యేకం శిష్యః భిన్న భిన్న ప్రకారేణ భవతి. అతః తాదృశస్య శిష్యస్య, అతః తాదృశస్య శిష్యస్య బుద్ధిస్వరూపం విజ్ఞాయ శిష్యం అధ్యాపయేత్, తస్య సంశయాదికం పరిహరేత్ ఇతి సుష్ఠు గురుర్లక్షణం ప్రతిపాదితం ఆచార్యమధ్వేన. తృతీయంతు యథా వయం శృణుమః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఇతి గీతావాక్యం. అర్థాత్ కర్మ కురు కింతు తస్య ఫల విషయే ఇచ్ఛాం త్యజ ఇతి. పరంతు సంప్రతి సుభాషితాంతరమపి శృణుమః ప్రయోజనమనుద్దిశ్య నమందోభిః ప్రవర్తతే ఇతి. అర్థాత్ సంప్రతి పరంతు సంప్రతి సుభాషితాంతరమపి శృణుమః ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే ఇతి. అర్థాత్ సాంప్రతికయుగే వయం సర్వేపి పశ్యామః యత్ వినా ప్రయోజనం మందః అపి యస్మిన్ కస్మిన్నపి కార్యే న ప్రవృత్తిం కర్తుమిచ్చతి ఇతి. తస్మాత్ అస్మిన్ విషయే ఆచార్యమధ్వేన ద్వాదశ స్తోత్రే కురు భుంక్ష్వ చ కర్మ నిజం నియతం ఇతి సముచితా ఉక్తిః ప్రతిపాదితా అస్తి. అత్ర పశ్యంతు అత్ర అంశత్రయం అస్తి. కర్మ కురు ఇతి, తతః నిజం కర్మ కురు ఇతి, అర్థాత్ స్వకీయం కర్మ కురు ఇత్యర్థః. అపి చ నిజం కర్మ నియతం కురు ఇతి, అర్థాత్ నియమేన కర్తవ్యం తాదృశం కర్మ స్వకీయం ఇతి. అర్థాత్ యదా ఇచ్ఛా జాయతే తదా కర్మాచరణం, యదా ఇచ్ఛా నైవ భవతి తదా తస్య త్యజనం ఇతి ఏవం రీత్యా న కురియాత్ ఇత్యర్థః. కర్మాచరణ విషయే ఏషః ఏవ యోగ్యః నియమః ఖలు. పునశ్చ ఆచార్యాః కథయంతి భుంక్ష్వ ఇత్యపి. అర్థాత్ కర్మణాం ఫలం అనుభోక్తవ్యం స్వేనైవ ఇత్యపి. యది సత్కర్మాచరణం కరోతి చేత్ తదా సుఖరూపం తత్ఫలం అనుభుంజంతా. యది దుష్కర్మాచరణం కరోతి చేత్ దుఃఖరూపం ఫలమపి అనుభోక్తవ్యమేవ ఇతి సమేషాం వర్గాణాం సకలజనానాం అనుసరణయోగ్యం సార్వకాలికం ఉపదేశం ప్రదదుః ఆచార్యమధ్వాః. అపి చ కదాచిత్ వయమేవం, అపి చ కదాచిత్ వయం ఏవమపి పశ్యామః యత్ కేచన జనాః స్వసామర్థ్యం స్వస్వరూపం స్వయోగ్యతాం వా అజానంతః సర్వత్ర ప్రయతంతే సర్వేషు విషయేషు ఇచ్ఛాం కురువంతి. సర్వత్ర అహమహమికతయా ప్రవేష్టుమిచ్ఛంతి. కింతు యద్యేవం కురుయుశ్చేత్ అనంతరం సామర్థ్యాభావాత్ అథవా కారణాంతరవశాత్ తత్ కరణానంతరమపి విఫలాః భూత్వా దుఃఖం అనుభవంతి. అతః అగ్రే కిం భవతి ఇతి ఆదౌ ఏవ జ్ఞాత్వా స్వసామర్థ్యం అపి సమ్యక్ విజ్ఞాయ కార్యోన్ముఖాః భవేయుః ఇతి ఆచార్యాణాం ఉపదేశః. అతః తైః శ్రీమన్మహాభారత తాత్పర్యనిర్ణయే ప్రసంగవశాత్ ఏవం సముపదిష్టం అయోగ్యమిచ్ఛన్ పురుషః పతచ్యేవ న సంశయః ఇతి. యది స్వసామర్థ్యం అవిజ్ఞాయ అయోగ్య విషయం అయోగ్యం స్థానం అయోగ్యం ప్రదేశం వా ఇచ్చేత్ తదా అవశ్యం నిపతతి ఇది మహత్వపూర్ణ సందేశః ప్రదత్తః. అపి చ భారతదేశే, అపి చ భారతదేశే సర్వత్ర విద్యమానానాం జనానాం మధ్యే భిన్న ప్రకారాః ధర్మబద్ధాః సంబంధాః విరాజంతే. అపి చ భారతదేశే విద్యమానేషు సర్వేషు జనేషు మధ్యే

భిన్న ప్రకారాః ధర్మబద్ధాః సంబంధాః అపిచ భారతదేశే విద్యమానేషు సర్వేషు జనేషు మధ్యే భిన్న ప్రకారాః ధర్మబద్ధాః సంబంధాః విరాజంతే. యథా పితృపుత్రయోః పతిపత్న్యోః సహోదరయోః గురు శిష్యయోః ఇత్యేవం విధయా నైకే సంబంధాః అనుశ్రీయంతే. తదా తదా కేనాపి కారణేన సంబంధ విచ్ఛేదాః అపి భవితుమర్హతి. తదా తదా కేనాపి కారణేన సంబంధ విచ్ఛేదాః అపి భవితుమర్హంతి. తదా అస్మాభిః కథం అనుసర్తవ్యం ఇతి విషయే ప్రసంగవశాత్ ఏకం సందర్భం ఏకత్ర ప్రసంగవశాత్ ఏకస్మిన్ సందర్భే ఏకత్ర ఆచార్యాణాం ఉపదేశం అహం స్మారయామి. రామాయణే తావత్ సర్వవిదితా కథా ఏవమస్తి. వాలి సుగ్రీవయోరు మధ్యే కోపః అథవా కలహః వైరం వా భవతి. యదా సుగ్రీవః శ్రీరామేణ మైత్రీం చకార తదా సుగ్రీవః వాలినః సంహరణే శ్రీరామస్య సాహాయ్యం అపేక్షతే. అనంతరం సీతాన్వేషణే స్వయం సుగ్రీవః ఏవ సాహాయ్యం కరోతి ఇతి ప్రతిజ్ఞామపి కరోతి. అనంతరం సీతాన్వేషణే స్వయం సుగ్రీవః ఏవ సాహాయ్యం కరోమి ఇతి ప్రతిజ్ఞామపి కరోతి. శ్రీరామస్య ఆజ్ఞానుసారేణ వాలినమాహూయ యుద్ధార్థం గచ్చతి. యుద్ధే సుగ్రీవాదపి అధికతయా బలిష్ఠేన స్వాగ్రజేన స్వాగ్రజేన వాలినా ప్రతిహతః భూత్వా పలాయనం కృత్వా శ్రీరామస్య సవిధే ఆగత్య దుఃఖేన శ్రీరామం పృచ్చతి. హే ప్రభో, యుద్ధవేళాయాం వాలినం సంహరామి ఇత్యుక్త్వా కిమర్థం న హతవాన్ మమ అగ్రజం? కిమర్థం ఏవం అనృతముక్తవాన్? కిం మామేవ మారయితుమిచ్చతి వా? ప్రభో వద ఇతి ఖిన్నః సుగ్రీవః పృచ్చతి. తదా శ్రీరామః అవదత్, అరే భవతోః సమానురూపత్వాత్ అహం కః సుగ్రీవః కః వాలి ఇతి నిశ్చేతుం న ప్రాభవం. అతః అహం వాలినం న హతవాన్. కింతు ఇదానీం త్వం ఏకాం మాలాం ధృత్వా పునః గచ్చ, పునః యుద్ధార్థం ఆహ్వయ, అహం వాలినం సంహరామి ఇతి ప్రత్యుత్తరం దత్తవాన్. కింతు అత్ర ప్రభుః శ్రీరామః సకలజ్ఞః, తర్హి కిమర్థం న సంహృతవాన్ ఇత్యుక్తౌ ఆచార్యమధ్వః సముచితం సమీచీనం ఉత్తరం దత్వా అస్మాకం సమేషాం మార్గదర్శనం ప్రాయచ్ఛన్. తే వదంతి, దీర్ఘస్సహోదరగతో న భవేద్ధి కోపః, దీర్ఘోపి కారణమృతే వినివర్తతే చ. కోపస్సహోదరజనే పునరంతకాలే ప్రాయో నివృత్తిముపగచ్చతి తాపకశ్చ. అర్థాత్, సహోదరయోః మధ్యే దీర్ఘకాలికః విరోధః విద్యమానశ్చేదపి యది మరణం ప్రాప్యతే తదా వినాకారణం తాదృశం వైరం వినివర్తతే. అతః సహోదరయోః మధ్యే కారణాంతరైః యః కోపి మృతః భవతి చేదపి ద్వేషం కుర్వాణః అన్యః దుఃఖమపి అనుభవతి. అన్యస్య మరణం దుఃఖదాయకం భవతి ఇతి. అతః తైరుక్తం తాపకశ్చ ఇతి. అర్థాత్, తాదృశః మృత్యుః తాపం జనయతి ఇతి. కీదృశః ఉత్తమః వాస్తవిక సందేశః ఖలు. సంప్రతి వయం ఏతాదృశీం స్థితిం సర్వత్ర పశ్యామః. అగ్రేపి సహ వదతి, తస్మాన్న బంధుజనగే జనితే విరోధే కార్యోవధస్తదనుబంధిభిరాశ్వితీః. అయమపి ఉత్తమః సందేశః, సాధుః సందేశః. సహ శ్రీరామః వదతి, సహోదరయోః మధ్యే విద్యమానం వైరం పరిహర్తుం ఆశు అథవా శీఘ్రం త్వరయా తృతీయపురుషేణ అథవా స్వయ్య అథవా స్వసంబంధిన ఏన కేనాపి తృతీయేన పురుషేణ మధ్యే ప్రవిశ్య న పరిహరణీయా ఇతి సందేశః దత్తః. అయమపి అభూతపూర్వః అత్యావశ్యకః సందేశః. ఉపకార విషయేపి కశ్చన సుభాషిత శ్లోకః శ్రూయతే అస్మాభిః. ఉపకారిషు యః సాధుః సాధుత్వే తస్య కో గుణః, అపకారిషు యః సాధుః ససాధుః సద్భిరుచ్యతే ఇతి. ఆచార్యాణాం గ్రంథే అపి కస్మిశ్చిత్ ప్రసంగే, అర్థాత్ అగ్రేవ శ్రీరామేణ సాహాయ్యం స్వీకృత్య ఉపకృతః సుగ్రీవః స్వప్రతిజ్ఞాం విస్మృత్య సుఖే మగ్నః ఆసక్తశ్చ ఆసీత్. తదా శ్రీరామః లక్ష్మణం స్వకృత ప్రతిజ్ఞాం స్మారయితుం సుగ్రీవసవిధే ప్రేషయతి. తత్ర గత్వా భోగాసక్తం సుగ్రీవం దృష్ట్వా కోపేన సుగ్రీవం తర్జయతి. ప్రాయస్వకార్యే ప్రతిపాదితే హి మదోద్ధతాన ప్రతికర్తుమీషతే ఇతి.

అర్థాత్ భవాన్ శ్రీరామేణ ఉపకృత భూత్వా ప్రత్యుపకారం కర్తుం విస్మృతవాన్. ప్రత్యుపకార అకరణే కిం వా కారణం స్యాత్ ఇత్యుక్తౌ ఆచార్య మధ్వాః వదంతి ఆలస్యం అసామర్థ్యం అనానుకూల్యం ఇత్యాదీన్ నభవంతి. యద్యేవం స్యాత్ తర్హి ప్రతికర్తుం తాదృశః జనః ఇచ్ఛాం వా కురయాత్. కింతు యః కోపి స్వీయ ఇచ్ఛాం అపి న ప్రదర్శయతి తదా తత్ర మదః అర్థాత్ అహంకారం ఏవ కారణం భవతి ఇతి నిశ్చయేన సందేశం ప్రాయచ్ఛన్ శ్రీమదాచార్యః. అతః తైరుక్తం మదోద్ధతాన ప్రతికర్తుమీషతే. యః మదోద్ధతః మదేన భూయిష్టః భవతి ప్రత్యుపకారం కర్తుమపి న ఇచ్ఛాం కరోతి ఇతి. ఇత్యేవం విధయ రామాయణ కథా నిరూపణావసరే మహాభారత కథా నిరూపణావసరే శ్రీమన్ మహాభారత తాత్పర్య నిర్ణయాఖ్యే గ్రంథే భాగవత కథా నిరూపణావసరే భాగవత తాత్పర్య నిర్ణయాఖ్యే గ్రంథే అపి చ అన్యత్ర వివిధ గ్రంథేషు అపి నైకాః సూక్తీః ఆచార్యాః అస్మాన్ ఉద్దిశ్య ఉపదిష్టవంతః. నూనం మన్యే తే దార్శనికాః ఆధ్యాత్మ విద్యా బోధకాః ఏకస్య మతస్య ప్రవర్తకాశ్చ కింతు ముఖ్యతయా తే జ్ఞానినః సజ్జన పక్షపాతినః మనుకుల ఉద్ధారకాః ఇతి. అతః తేషాం గ్రంథేషు వయం సకల జనానాం అత్యుపయుక్తాని జీవన మార్గదర్శకాని వచనాని అపి విపులతయా వయం ద్రష్టుం అనుసర్తుం చ ప్రభవామః ఇత్యేవ మమ ఆశయః. అల్పీయసి ఏతావతి కాలే న మయా సర్వాణి సుభాషిత వచనాని ప్రస్తౌతుం శక్యాని. భవాదృశాః ఉత్సుకాః శ్రోతారః తేషాం గ్రంథాన్ ప్రవిశ్య భవదనుకూలకరాణి సహాయకాని సుభాషితవచనాన్ని పఠిత్వా భవతాం జీవనే అనుసరంతు ఇతి ఆశాస్య మమ వాగ్వ్యాపారాద్ విరమామి. జయతు సంస్కృతం, జయతు భారతం. అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా సంస్కృతంలో మనం విన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుగులో కొద్దిసేపు విందాం. ప్రపంచంలో ఎంతోమంది జగద్గురువులు ఉన్నారు. అద్వైత దర్శన ప్రవర్తకులైనటువంటి శంకరాచార్యులు, విశిష్టాద్వైత దర్శన ప్రవర్తకులైనటువంటి శ్రీ రామానుజాచార్యులు, అలాగే నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు, ఇలా ఎంతోమంది జగద్గురువులు ఉన్నారు. అలాగే ద్వైత దర్శన ప్రవర్తకులైనటువంటి మధ్వాచార్యులు కూడా ఒకరు. వారు వారి గ్రంథాలలో ఆధ్యాత్మ విద్యను బోధించేవారు, ద్వైత దర్శన సిద్ధాంతాలను బోధించారు, అలాగే భక్తి సిద్ధాంతాన్ని కూడా బోధించారు. వారు దార్శనికులు అయినప్పటికీ కూడా వారి గ్రంథంలో ప్రసంగవశాత్ అక్కడక్కడ సకల మనుకుల ఉద్ధారం చేసేందుకు సుభాషిత వాక్యాలను కూడా వారు ప్రతిపాదించారు. ఆ దిశలో మనము ఈ సత్రంలో వారు ఉపదేశించినటువంటి కొన్ని సుభాషిత వచనాలను తెలుసుకుందాం. ప్రారంభంలో జ్ఞానం గురించి వారు అనుభాష్యమనేటటువంటి గ్రంథంలో జ్ఞానేనైవ పరంపదం అనేటటువంటి వచనాన్ని ఉపదేశించారు. అంటే ఏ క్షేత్రంలో అయినా ఎవరైనా జ్ఞానం ద్వారానే సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందుతారు, సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందగలరు. జ్ఞానం యొక్క మహత్వం ఇదే. అలాగే జ్ఞానాన్ని ఉపదేశించేటటువంటి గురువు కూడా ఎలా ఉండాలి అంటే, గురువు యొక్క లక్షణాన్ని వారు మహాభారత తాత్పర్య నిర్ణయం అనేటటువంటి గ్రంథంలో చెబుతారు. అసంశయ సంశయచ్చత్ గురురుక్తో మనీషిభి అని. అంటే ఒక గురువు స్వయం తాను సంశయం లేకుండా, అలాగే శిష్యుడి సంశయాన్ని నివృత్తిపరిచేలా సామర్థ్యాన్ని కూడా పొంది ఉండాలి. అప్పుడే అతడు గురువు అని చెప్పగలడు. అంటే ఒక గురువు తాను ఎటువంటి సంశయం లేకుండా శిష్యుడి సంశయాన్ని నివృత్తిపరిచేటటువంటి సామర్థ్యంతో ఉండాలి. అప్పుడు మాత్రమే అతడు గురువు కాగలడు. ఇలా గురువు యొక్క లక్షణాన్ని, అలాగే ఎవరైనా స్వసామర్థ్యాన్ని, స్వయోగ్యతను తెలుసుకోకుండా అన్ని రంగాల్లో ప్రవేశ

0: ఉద్దేశించి దుఃఖాన్ని అనుభవిస్తాడో అటువంటి వ్యక్తి మొదటిగా తాను తన స్వరూపాన్ని, తన యోగ్యతను, తన సామర్థ్యాన్ని తెలుసుకోవాలి. లేదంటే అయోగ్యమైనటువంటి స్థానాన్ని, అయోగ్యమైనటువంటి వస్తువుని, అయోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఇచ్చబడేటటువంటి, అపేక్షించేటటువంటి వ్యక్తి చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆ దిశలోనే వారంటారు, అయోగ్యమిచ్చన్ పురుష పతత్యేవన సంశయ. అలాగే భారతదేశంలో ఎన్నో సంబంధాలున్నాయి. ధార్మికమైనటువంటి సంబంధాలను మనము ఎంతోమంది, అలాగే భారతదేశంలో ధర్మబద్ధమైనటువంటి సంబంధాలను ఎన్నో చూస్తాం. గురుశిష్యుల సంబంధం, భార్యభర్తల సంబంధం, ఇలా ఎన్నో సంబంధాలను చూస్తాం. అలాగే ప్రసంగవశాత్ రామాయణంలో ఒక సందర్భంలో సహోదరుల మధ్య ఉండేటటువంటి సంబంధం గురించి చెబుతూ, అక్కడ వాలి సుగ్రీవుల మధ్య జరిగేటటువంటి యుద్ధ సన్నివేశంలో శ్రీరాముడు ప్రవేశించి వాలిని మొదటిసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు శ్రీరాముడు వాలిని సంహరించడు. ఎందుకు అంటే మధ్వాచార్యుల వారంటారు, దీర్ఘసహోదరకతో నభవేద్ధి కోపః, అంటే సహోదరుల మధ్య ఉండేటటువంటి వైరం కానీ ద్వేషం కానీ అది దీర్ఘకాలికమైనప్పటికీ కూడా మృత్యు ఆసన్నమైనప్పుడు ఆ వైరం తొలగిపోతుంది. కాబట్టి మనము వేచి ఉండాలి, లేదా మూడవ వ్యక్తి తనంతటు తానే వచ్చి ప్రవేశించి అక్కడ, అలాగే వారిద్దరి మధ్య మూడవ వ్యక్తి ప్రవేశించి ఆ యుద్ధాన్ని, అలాగే వారిద్దరి మధ్య మూడవ వ్యక్తి వచ్చి ప్రవేశించి ఎవరో ఒకరిని హింసపరచకూడదు. కాబట్టి సహోదరుల మధ్య ఉండేటటువంటి వైరం అది స్వయం వినష్టమవుతుంది అనేటటువంటి సందేశాన్ని కూడా మహాభారత తాత్పర్య నిర్ణయం అనేటటువంటి గ్రంథంలో వారు ప్రతిపాదించారు. ఇలా వారు వ్రాసినటువంటి సర్వమూల గ్రంథాలలో అక్కడక్కడ ఇలాంటి ఎన్నో సుభాషిత వచనాలను వారు మన కొరకు ఉపదేశించారు. కాబట్టి దార్శనికులైనటువంటి వారిని కేవలం ఏదో ఒక సిద్ధాంత ప్రవర్తకులుగా మాత్రమే మనము స్వీకరించకుండా సకల మనుకులం కొరకు వారు ఎన్నో మంచి మంచి మాటలను మన కోసం వారు ప్రతిపాదించారు అని మనం తెలుసుకొని వారి గ్రంథాలలోకి మనం ప్రవేశించి మనకు కావలసినటువంటి అనుకూలకరమైనటువంటి సుభాషిత వచనాలను మనం స్వీకరించి గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెబుతూ, జయతు సంస్కృతం, జయతు భారతం.
1: ఇంతవరకు అమరవాణి సంస్కృత కార్యక్రమంలో ఆచార్య మాధ్వ ప్రణీతాని సుభాషితాని ఈ అంశం గురించి డాక్టర్ శ్రీనిధి గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా వినండి బొబ్బిలిరాజ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి స్నేహం కోసం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ఇప్పుడు వినండి, గబ్బర్ సింగ్ చిత్రం నుండి వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట, రచన సంగీతం దేవి శ్రీప్రసాద్.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్టండా.

ఇప్పుడు వినండి, విక్రమార్కుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి గంగా పాడిన పాట. రచన బండారు దానయ్య, కవి సంగీతం ఎంఎం కీరవాణి.

పాటలు, ఇప్పుడు మధుర గీతాలు. ముందుగా వినండి అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, రచన సి నారాయణ రెడ్డి, సంగీతం పి ఆదినారాయణరావు.

ఇప్పుడు వినండి జీవిత చక్రం చిత్రం నుండి ఘంటసాల శారదా పాడిన పాట, రచన ఆరుద్ర, సంగీతం శంకర్ జయకిషన్.

ఇప్పుడు వినండి కులగోత్రాలు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇప్పుడు వినండి సిరి సంపదలు చిత్రం నుండి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం మాస్టర్ వేణు.

ఇప్పుడు వినండి చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇప్పుడు వినండి, శ్రీదేవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రచన దాసరథి, సంగీతం జీకే వెంకటేష్.

ఇప్పుడు వినండి మోగునోము చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన దాసరథి, సంగీతం ఆర్ గోవర్ధనం.

0: ఇప్పుడు వినండి బంగారు బాబు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.
1: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మది.

ఇప్పుడు వినండి మాయదారి మల్లిగాడు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు వినండి గోరింటాకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు వినండి మూడు ముళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రాజేన్ నాగేంద్ర.

0: ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11 గంటలు. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మొహమ్మద్ జుబైర్. प्रधानमंत्री नरेंद्र मोदी 3 देशों की यात्रा के अंतिम चरण में आज न्यूजीलैंड के ऑकलैंड पहुंचे. हवाई अड्डे पर प्रधानमंत्री क्रिस्टोफर लक्सन ने श्री मोदी का स्वागत किया. प्रधानमंत्री मोदी के स्वागत समारोह में भारत की समृद्ध सांस्कृतिक विरासत का प्रदर्शन किया गया. प्रधानमंत्री ने प्रवासी भारतीयों को भारत की सांस्कृतिक विरासत को जीवंत बनाए रखने और भारत तथा न्यूजीलैंड के बीच अटूट संबंधों को मजबूत करने के लिए

దాక్యాను. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన స్మోకింగ్ నుండి బయటపడడం ఎలా ఈ అంశం గురించి పల్మనాలజీ శ్వాసకోశ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నం చెట్టి గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్ గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ మునిరత్నం గారిచే నాదస్వర వాద్యం. 11:03 ఈ వారం అతిథి ఈ కార్యక్రమంలో సినిమా ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ కెఎస్ అనుపమ్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త ఐనంపూడి శ్రీలక్ష్మి. 12:10 యువవాణి ఆంగ్లంలో 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో అమ్మే అసలు గురువు ఈ అంశం గురించి శ్రీమతి సిహెచ్ కామేశ్వరి గారి కథానిక. 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం సత్యహరిశ్చంద్ర కథ 1వ భాగం శ్రీ గడ్డం సుదర్శన వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో జూలై మాసంలో మొక్కజొన్న పంటలో వ్యవసాయ పనులు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మేకలు గొర్రెలు పశువుల్లో సంక్రమించే వ్యాధులు ఈ అంశం గురించి రాజేందర్ నగర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల్ గారి ప్రసంగం. అనంతరం వర్షాకాలంలో పాడి పశువుల కోసం జాగ్రత్తలు ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశు వైద్య కళాశాల డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం. 8:03 ఇంగ్లీష్ టాక్స్. 9:15 స్పాట్లైట్. 9:30 నేషనల్ మ్యాగజైన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 జాతీయ సంగీత కచేరీ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:13. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.